ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు 25వ తేదీ మంగళవారం. ఆశతో ఉన్నవాడికి అధికారమిస్తే దోచుకు తింటాడు, ఆశయంతో ఉన్నవాడికి అధికారమిస్తే అభివృద్ది చేసి చూపిస్తాడు అని అన్నారు స్వామి వివేకానంద. శ్రోతలకు శుభోదయం. నేను మీ రేడియోనిస్తం పల్నాటి శ్రీలత.

ఇంతటి వరకు దేశభక్తి గీతంలో ఉన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలను విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ డాక్టర్ కపిల లక్ష్మణ్ రావు గారు.
1: ధర్మ ప్రస్తావన విన్నాం. ధర్మస్వరూపం దర్శించగలమా అంటే చాలా కష్టం. సామాన్యార్థంలో ధర్మం అంటే కర్తవ్యము, చేయవలసిన కార్యం అని. ఇది సమయ, సమాజ, వ్యక్తి వైవిధ్యాన్ని బట్టి మారుతుంటుంది. పరిస్థితుల ప్రభావం, ఆవశ్యకతలను దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. భారతంలో భీష్ముడు అంతటి వాడు కూడా ధర్మ సూక్ష్మం అందరికీ తెలిసేది కాదు అంటాడు. ధర్మం అనుసరించిన కార్యం ఏది ఉండదు. మన నిజ జీవితంలో పతిధర్మం, సతిధర్మం, గురుధర్మం, క్షేత్రధర్మం, స్నేహధర్మం, రాయధర్మం, ఇలా ప్రతి విషయంలోనూ విచక్షణతో ధర్మాచరణ జరుగుతూనే ఉంటుంది. ఏదైనా ప్రతిబంధకం వస్తే ఆ సంకట స్థితి చక్కదిద్దడానికి ఆపద్ధర్మ ప్రయత్నాన్ని కూడా ఆశ్రయించాల్సి వస్తుంది. ఉదాహరణకి ఎవరో హాని చేసి సొమ్ము అపహరించుకుని ఒక వ్యక్తి పారిపోతూ ఉంటాడు. అతను తరుముకుంటూ మరొక వ్యక్తి కోపంతో చంపాలని కత్తితో వెంబడిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి చెట్టుచాటును కూర్చుని భయంతో ఉడిగిపోతూ దొంగ ఇంకొకరు కనిపించాడు. అతడు తన జాడ చెప్పది బతిమాలినట్టు దండం పెట్టి ఏడుస్తున్నాడు. తరుముకుంటున్న వ్యక్తి వచ్చి ఆవేశంతో ఊగిపోతూ ఇటు ఎవరైనా దొంగ పారిపోతే మీకు చూశారా అని అడిగాడు అనుకోండి. తెలిసిన విషయం దాచిపెట్టి అబద్ధం చెప్పడం ఒక రకంగా తప్పు, నేరం. చెబితే ఆవేశంలో ఆ దొంగను చంపేసే కసి ఉన్న వ్యక్తి. ఇది అత్యంత సంకట పరిస్థితి. సమయ ప్రభావం. నిజం చెప్పి ప్రాణాలను తీసిన పాపంలో భాగస్థుడు కావడమా, చెప్పకుండా నిజాన్ని దాచిపెట్టడమా? నిర్ణయం తీసుకునే సమయం కూడా లేదు. తిటిలో జరగాలి, చిటికలో జరగాలి. చేస్తున్న తప్పులో ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడడం, ఒకరి సంపదను పోగొట్టున్న వారికి సహాయం చేయడం, రెండు ధర్మాల్లో ఏది బలవత్తరమైన ధర్మం? వ్యక్తి ప్రాణాలు కాపాడి తర్వాత అతడి నుండి సంపాదన పోగొట్టున్న వారికి అందేలా చేయడమే మంచిది. ధర్మం ప్రాణాలను కాపాడమనే చెప్తుంది. మనకు కొందరు యాచకులు ఎదురుగుతూ ఉంటారు, ధర్మం చేయండి బాబాయ్య, మీకు పుణ్యం వస్తుందను, లేదా మీరు పిల్లల పాపలతో చల్లగా ఉంటారనో అంటారు. ధర్మం అంటే ఇక్కడ దానం. మీ నుండి మీ సంపదను మీరే వేరు చేసుకోవడం. ఇది ఒక విచిత్రమైన స్థితి. ఎలాగంటే అపాత్ర దానం దానం అనిపించుకోదు, అర్హులైన వారికే సాయం చేయాలి, అదే ధర్మం అనిపించుకుంటుంది. ఇది సమాజపరమైన వ్యవస్థ. దీనికి ఒక వ్యక్తి బాధ్యుడు కాకపోవచ్చు. ఆదాయం సంపాదించే కర్తవ్యాన్ని గుర్తించడం లేదు ఆ వ్యక్తి. ఇది అపాత్ర దానం, అధర్మ కార్యంగా చెప్పారు పెద్దలు. మిత్రధర్మంలో కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మహాభారతంలో రసత్తర ఘట్టాల్లో అత్యంత రసోపేతమైనది, అత్యంత కీలకమైనది కుమార అస్త్ర విద్యా ప్రదర్శన. అర్జునుడు కనపరిచిన బాణ విద్య చూపరులకు, వీరులకు అత్యంత ఆశ్చర్యం కలిగించింది. ఇంతలో ఒక గంభీరస్వరం, అర్జున నువ్వు చూపిన ఆ విద్యలన్నింటినీ నేను చేయగలను అని గర్జించాడు కర్ణుడు. అయితే భీష్మ ద్రోణాది మహావీరులు, ఇది క్షత్రియ కుమారుల మధ్య మాత్రమే జరిగే పరీక్ష, క్షత్రియుడు కాని వాడు ఇక్కడ విద్యలు ప్రదర్శింప వీరు లేదు అని వారించారు. అప్పుడు దుర్యోధన మనసులో తటుక్కుని ఒక ఊహ మెరిసింది. ఇతడిని స్నేహితుడిగా గ్రహిస్తే అర్జునుడు ఆట కట్టించవచ్చు. అంతే, కర్ణుడెవరో తెలియకుండా అంగరాజుగా ప్రకటించి స్నేహహస్తం అందించాడు. నిజానికి కర్ణుడు సూర్యుని వరాన కుంతీ గర్భములు జనించిన ప్రతాపవంతుడు. ఇంతటి సత్కారం, రాజ్యాధికారం కట్టబడ్డ దుర్యోధనుడి కోసం ప్రాణాలు ధారపోయడానికి సిద్ధమయ్యాడు. కృష్ణుని ద్వారా తాను కుంతీపుత్రుడని తెలిసిన ఆ యుద్ధ మధ్యంలో ధర్మరాజు యుద్ధం మానేస్తాడు. చేయి కలపపోగా ధర్మరాజు ధర్మాత్ముడు, అతనికి ఈ రాజ్యం దక్కాలి, అందుచేతనే నా గురించి నిజం చెప్పవద్దని కృష్ణుడి బతిమాలుతాడు. అంతటి ధర్మనిష్ట గలవాడు కర్ణుడు. కనుకనే కర్ణుని పురుషుడు అనగా ధర్మస్వరూపుడు అని కొనియాడబడ్డాడు. ఇది ద్రోణపర్వంలో ప్రసాదింపబడిన విషయం. భరతుడు కైకేయి కుమారుడు. భరతుడు మేనమామల ఇంటి వద్ద ఉండగా మందర మాటలు విని భరతునికి పట్టాభిషేకం, రామునికి అరణ్యవాసం ప్రకటించమని తన కోరికలను తీర్చుకుంది కైకేయి. ఇది తెలిసి ఆఘమేఘాలపై అయోధ్యను వచ్చిన భరతుడు కోపోద్దీపితుడై తల్లిని ఎంత ఘోరంగా దూషించాడో, అంత పెద్దన్నగారైన రామునిపై ఉన్న భాతృప్రేమే అనుకోవాలి. సనాతన కులధర్మమునందులో అమిత ఆసక్తి కనపరిచాడు ధీరుడు భరతుడు. వస్తున్న భరతను చూసి లక్ష్మణుడు కోపంతో భరతునితో తలపడడానికి సిద్ధమవుతాడు. అప్పుడు రాముడు లక్ష్మణుని వారించి, లక్ష్మణ, భరతుని నిందింపకుము, అతన్ని దూషించిత అనగా నన్ను దూషించితే ఇక్కడ సోదర ప్రేమ అమృతత్వం పొందింది. భరతుడు అంత ధర్మజ్ఞుడు కాబట్టే రాముడికి ప్రీతిపాత్రుడైనాడు. అతని యొక్క పాదుకను తీసుకెళ్లి అతని పేరునే రాజ్యాన్ని నడిపించాడు. ఇది శివం. రాముని వంటి అన్న, లక్ష్మణుని వంటి తమ్ముడు, సీత వంటి భార్య కావాలని ప్రతి కుటుంబం కోరుకుంటుంది. ఇది ఒక ఆదర్శం. ఇది మనం గ్రహించి నిర్వహిస్తే ఎందరో రాములు, లక్ష్మణులు, సీతలు ఉదయించక మానరు.
0: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ డాక్టర్ కపిల లక్ష్మణరావు గారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం ఈనాటి కార్యక్రమంలో క్యాబేజీ సాగు వివరాలు తెలుసుకుంటారు.

0: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది అను ఇఫ్కో. అరవై లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: శీతాకాలంలో సాగు చేసే కూరగాయల్లో క్యాబేజీ చాలా ముఖ్యమైనది. ఈ క్యాబేజీని కూరగాయనే కాకుండా సలాడ్ గా కూడా వాడతారు. క్యాబేజీ పంటను పండించేటప్పుడు ఆయా ప్రాంతాల్లో శీతోష్ణ పరిస్థితులు అనుగుణంగా ఉండే రకాలను ఎంపిక చేసుకోవాలి. నీటిపారుదల బాగా ఉండి మురుగునీటి సౌకర్యం గల నల్లరేగడి నేలలు క్యాబేజీ సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఉదజన సూచిక 5.5 నుంచి 6.5 వరకు ఉండే నేలలు అనుకూలం. విత్తన మోతాదు సూటి రకాలైతే ఎకరానికి 280 నుంచి 320 గ్రాములు, సంకర రకాలైతే ఎకరానికి 120 నుంచి 200 గ్రాములు సరిపోతుంది. విత్తే ముందు విత్తనాలకు ఇమిడాక్లోఫ్రేట్ 5 గ్రాములు కిలో విత్తనానికి, తర్వాత థైరిం 3 గ్రాములు కిలో విత్తనానికి, ఆ తర్వాత ట్రైకోడెర్మా విరుడితో 5 గ్రాములు కిలో విత్తనానికి విడివిడిగా విత్తన శుద్ధి చేయాలి. బాగా ఆరబెట్టిన విత్తనాలను నారమడిలో విత్తుకోవాలి. స్వల్పకాలిక రకాలను జూలై ఆగస్టులోను, మధ్యకాలిక రకాలను సెప్టెంబర్లోను, దీర్ఘకాలిక రకాలను అక్టోబర్ నవంబర్ మాసాల్లో నారమడిలో విత్తుకుని ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. ప్రధాన పొలాన్ని 3-4 సార్లు బాగా దుక్కి వచ్చే వరకు దున్నాలి. దుక్కిలో 8-10 టన్నుల పశువుల ఎరువుతో పాటుగా భాస్వరం పొటాష్ ఎరువులను వేయాలి. బాగా చదును చేసిన తర్వాత కాలువలు బోదులను 60 సెంటీమీటర్ల దూరంలో ఉండే విధంగా తయారు చేసుకోవాలి. మొలకెత్తిన నారును 4-6 వారాల వయసు గల నారును పొలంలో నీరు పెట్టి నాటుకోవాలి. నాటిన వారం రోజుల లోపుగా ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో పైపాటుగా ఎరువులు వేయాలి. స్వల్పకాలిక రకాలను 60x30 సెంటీమీటర్లు లేదా 45x45 సెంటీమీటర్లు, మధ్యకాలిక రకాలు 60x45 సెంటీమీటర్లు, దీర్ఘకాలిక రకాలను 60x60 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. నాటిన వెంటనే నీరు పెట్టాలి. నల్లరేగడి నేలలో 10 రోజులకు ఒకసారి, ఇంకా తేలిక నేలలో 6 రోజుల చొప్పున నీరు పెట్టాలి. క్యాబేజీ గడ్డలు కోతకు వచ్చే ముందు నీటిని పెట్టడం ఆపివేయాలి. నీటిని ఇస్తే గడ్డలు పగిలే అవకాశం ఉంటుంది. మంచి దిగుబడి రావాలంటే క్యాబేజీలో తప్పనిసరిగా నీటి యాజమాన్యం పాటించాలి. ఎరువుల యాజమాన్యం చివరి దుక్కిలో ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువుతో పాటుగా 200 గ్రాముల వేపపిండి, 2 కిలోల పాస్పో బ్యాక్టీరియా, 60-80 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను

0: వేయాలి. రసాయనిక ఎరువులు జీవన ఎరువులతో కాకుండా విడిగా వేయాలి. 24 నుంచి 32 కిలోల నత్రజని ఎరువును 2 లేదా 3 దఫాలుగా వేసుకోవాలి. పంట నాటిన 30 లేదా 60 రోజుల తర్వాత వేయాలి. దీర్ఘకాలిక రకాలను 75 నుంచి లేదా 80 రోజులకు 3వసారి వేయాలి. పైపాటుగా నత్రజని ఎరువులతో పాటుగా పొటాష్ ఎరువులను కూడా వేసుకుంటే క్యాబేజీ గడ్డల నాణ్యత నిల్వ ఉండే గుణం ఉంటుంది. కలుపు నివారణ: పెండమిథాలిన్ 30% ఈసి 1.25 లీటర్లు లేదా అలాక్లోర్ 1.2 లీటర్లు ఎకరానికి చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 24 నుంచి 48 గంటల్లో తడి నేలపై పిచికారి చేయాలి. పంట నాటిన 20 నుంచి 25 రోజులకు అంతరకృషి చేయాలి. క్యాబేజీలో కొన్ని రకాల పురుగులు ఆశించి పంటకు నష్టం కలిగిస్తాయి. అందులో రెక్కల పురుగులు. ఈ పురుగు ఆకుల అడుగు భాగాన ఉండి ఆకులను తిని నాశనం చేస్తుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే పైరుల ఆకులన్నీ రంధ్రాలతో ఉండి క్యాబేజీ పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. దీని నివారణకు క్యాబేజీలో 25 వరుసలకు 2 వరుసల చొప్పున ఆవాల మొక్కలను ఎర్రపంటగా వేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటర్ నీటికి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా నోవాల్యూరాన్ 10% వేసి 1.25 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు కలిపి కోతకు 15 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. నల్లకుళ్ళు తెగులు: ఈ తెగులు పంట ఏ దశలో అయినా ఆశించవచ్చు. ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి వి ఆకారంలో ఉన్న మచ్చలు ఏర్పడతాయి. ఈనలు నల్లగా మారిపోతాయి. ట్రిపుల్ సైక్లిన్ మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది అను ఇఫ్కో. 60 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: మీరింత వరకు రైతు సమాచారం కార్యక్రమంలో క్యాబేజీ సాగు వివరాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక వింటారు. 7:05 తెలుగులో వార్తల ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 చినుకు నాటిక ప్రసారమవుతుంది. 7:45 చిత్రగీతాలు.

8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 8:30 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 08744 ఎస్టీడీ కోడ్, ఫోన్ నంబర్ 295038, మరొక నెంబర్ 295039. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు గారు. 9:30 ఏకచిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలోని చిత్రగీతాలను వింటారు. 10:00 పుడమితల్లికి ప్రళయం ప్రత్యేక కార్యక్రమం వింటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ కొలిపాక శంకరరావు, శ్రీమతి సత్రం స్వాతి, అనంతరం చిత్రగీతాలు. ఇక మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో విజయ్ జోగ్ గారి వయలిన్ వాదనం వింటారు. 12:30 తెలుగు వార్తల ప్రసారం, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 కిన్నర లహరి కార్యక్రమంలో శ్రోతలు కోరిన చిత్రగీతాలను వింటారు. అనంతరం ఏకచిత్రగానం. సాయంత్రం 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. అభినయానికి చిరునామా షావుకారు జానకి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం, సమర్పణ శ్రీమతి శంకరనేని స్వాతి. అనంతరం చిత్రగీతాలు. 5:30 జానపద గేయాలను వింటారు.

6:30 ప్రసార వివరాలు వింటారు. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. టెలికాం రంగంలో అవకాశాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 7:45 వికసిత భారత్. 8:00 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం రాత్రి 10:00 హరికథ హైదరాబాద్ కేంద్రం నుండి.

సార్ వివరాలు విన్నారు. ఇవి ఈ పూట మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తల ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. వార్తల వివరాలు. కృత్రిమ మేధ, డిజిటల్ వెరిఫికేషన్, డేటా లీక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతలతో ఆన్లైన్ ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1204 సేవలను మరింత సరళీకృతం చేయాలని అన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్నినో దృష్ట్యా సాగు ప్రారంభించిన ప్రాంతాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, రైతులకు ఎప్పటికప్పుడు పంటల సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ సమావేశాలు ఉంటాయని చెప్పారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతులకు సంబంధించిన నిధులను వెంటనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గుండిగంగ సమీపంలోని శివరాంపురం పరిధిలో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ రంగ అభివృద్ది పనులకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలతో ఉప కేంద్రాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలియజేస్తూ,
1: తాళ్లూరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల రైతాంగానికి, అదేవిధంగా చిరంకుర్తి ప్రాంతానికి అన్ని చాట్లకి ఉపయోగంలో పెట్టి ఈ సబ్స్టేషన్ ఇమీడియట్ గా కంప్లీట్ చేసి వాళ్ళు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ నెల వచ్చే నెలలో ఇట్లాంటి సబ్స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 8 సబ్స్టేషన్స్ ఓపెన్ చేయబోతున్నాము. మనం ఉత్పత్తి చేసే కరెంటు అగ్రికల్చర్ కానీ, ఇళ్లకు కానీ, షాపులకు కానీ, ఇండస్ట్రీస్ కానీ వెళ్లాలంటే సక్రమైన సబ్స్టేషన్స్ ఉండాలి, లైన్స్ కూడా ఉండాలి. దాంట్లో భాగంగా ఇవన్నీ గౌరవ చేస్తున్నాం. డీసీలు ఎవరైతే 2 కిలోవాట్లు కలుస్తారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా సూర్య గారు ఎట్లా చేశాము, డీజిల్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దామని చెప్పి కూడా తొందరలోనే చేస్తాము.
0: యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకిచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది 10,060 ఉద్యోగాలతో జాబ్

0: క్యాలెండర్ విడుదల చేసిందని అన్నారు. గ్రూప్ 1 లో 149, గ్రూప్ 2 లో 673, డీఎస్సీ ద్వారా 2991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయడమే జాబ్ క్యాలెండర్ లక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అభ్యర్థులు క్యాలెండర్కు అనుగుణంగా సిద్దమై అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆధునిక వ్యవస్థలతో అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. నీరు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థలను భూగర్భంలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: అన్ని భూమి లోపల యూజిటీ ఫర్ డ్రింకింగ్ వాటర్, రీయూజ్ వాటర్స్, ఎలక్ట్రికల్ లైన్స్, ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో యాక్చువల్ చేస్తాము. ఇది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అంతేకాక అధికార భవనాలు 4026, అందులో దాదాపు 75% పూర్తి అయిపోయినాయి. మిగతా కూడా బహుశా రాబోయే 2-3 నెలలు కూడా అవి పూర్తి చేస్తున్నాయి. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 అడ్మినిస్ట్రేటివ్, అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా అసెంబ్లీ హైకోర్టు, ఇవన్నీ కూడా 2028 ఆగస్టు పూర్తి అయితే ప్రణాళిక బద్దంగా ముందుకు
0: పోతుంది. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా శెట్టిపేటలో జరుగుతున్న ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం కందుల దుర్గేష్ మాట్లాడుతూ, అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరంలోని హేవలాక్ బ్రిడ్జ్ అభివృద్ది, పుష్కర్ఘాట్ పునర్నిర్మాణం, కడియం నర్సరీల వద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం, నిర్దవోలు, కొవ్వూరు ప్రాంతాల్లో 2027 గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్టాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్లోని జలసౌధాలో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన నిన్న జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: ఎల్నినో సందర్భంగా డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ కే ప్రాధాన్యం ఇస్తూ ఇద్దరము అంగీకారం కుదిరింది. డ్రింకింగ్ వాటర్ ఎట్ ఏ టైం ఇయర్ వైజ్ క్యాల్కులేట్ చేయడం కంటే మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు వచ్చేటువంటి రిక్వైర్మెంట్ కట్టాం. మనం మొత్తం రిక్వైర్మెంట్ అనేది యాన్యువల్ గా ఇచ్చారు తెలంగాణ వాళ్ళు. మొత్తం రిక్వైర్మెంట్ ఎట్ ఏ టైం కన్సల్ట్ చేయడంలో కొంత ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో ఈ రోజుకి మళ్ళీ అది డిసైడ్ కాక 4-9 నాడు మళ్ళీ మీటింగ్ వద్దామనేది డిసైడ్ చేసుకున్నాము. అప్పుడైతే మొదటగా ఒప్పుకున్నది అంటే డ్రింకింగ్ వాటర్ నీడ్స్ మాత్రం మనం మీట్ అవుదాము రిగార్డింగ్ ఇరిగేషన్ నీడ్స్ కంటే అనేది అంగీకారం కుదుర్చుకున్నాం.
0: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని భవిష్యత్ తరాలకు కూడా లాభదాయక సంస్థగా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ప్రాతినిధ్య అధికార సంఘాల నాయకులు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఉప ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో కొత్త బొగ్గు బ్లాకులను తీసుకోకపోవడంతో పాటు ఉన్న గనులను మూసివేయడం వల్ల సింగరేణికి నష్టం జరిగిందని అన్నారు. రాబోయే 5-6 సింగరేణి సంస్థ అవసరాల కోసం 9 బొగ్గు బ్లాకు అనుమతి పొందామని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా మై జీఓవీ .in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్షా మండలి డీఆర్సీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలతో ప్రభుత్వ ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్టాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచక రజా ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువ కూటనీతిజ్ఞాన్ స్వనియుక్తి దేశేషు జనస్తరే దృఢ సంపర్కం స్థాపయితుం తథా స్థానీయ సముదాయై సహ భారతస్య సంబంధాన్ అధికం సుదృఢీకర్తుం చ ప్రేరితవాన్. సేవాతీర్థే భారతీయ విదేశ సేవాయాః గతవర్షీయ సమూహస్య ప్రశిక్షు అధికారిభిః సహ సంవాదం కుర్వన్ శ్రీమోదీ తాన్ పారంపరిక కూటనీతిక వృత్తేః పరే స్వసంపర్క జాలస్య విస్తారం కర్తుం అథ జనైః సహ సంపర్కం చ సుదృఢీకర్తుం ప్రోత్సాహితవాన్. అసౌ భారతస్య రిక్త సంబద్ధ శక్తీనాం ప్రౌద్యోగిక్యా నవోన్మేషేణ ప్రభావి సంప్రేషణేన చ సహ సంయోజనం కృత్వా భారతస్య వైశ్విక సంపర్కం అధికం సుదృఢీకర్తుం ప్రేరితవాన్. అసౌ భారతీయోపక్రమాణాం అంకీయోపస్థితిం సుదృఢీకర్తుం మహత్వమపి ప్రతిపాదితవాన్. విశ్వస్య యువకేషు భారతం ప్రతి అధిక రుచిం జనయితుం భారత్ కో జానియే ఇత్యేతస్య ప్రశ్నోత్తర కార్యక్రమస్య ఉపయోగస్య అసౌ పరామర్శం ప్రదత్తవాన్. ప్రశిక్షు అధికారిభిః స్వప్రశిక్షణస్య భారత దర్శనస్య చ అనుభవాః అభివ్యక్తాః. అస్మిన్ సమూహే దేశస్య విభిన్న రాజ్యేభ్యః కేంద్ర శాసిత ప్రదేశేభ్యశ్చ ఆగతాః 50 భారతీయ విదేశ సేవా ప్రశిక్షుఅధికారిణః సమ్మిళితాః సంతి. కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః సర్వేభ్యః సంస్థానేభ్యః అంతః ప్రవేశస్య విరుద్ధం కఠోర పదక్షేపాని స్వీకర్తుం నిర్దేశం దత్తవాన్. నవదిల్ల్యాం ఐషమః నవమ రాష్ట్రీయ సురక్షా రణనీతి సమ్మేళనస్య ఉద్ఘాటనం కుర్వన్ శ్రీ శాహః నిర్దేశితవాన్ యత్ బహు సంస్థాన కేంద్రస్య మంచే ఉపలబ్ధానాం సూచనానాం కృత్రిమ బుద్ధిమత్తాయాః ఆధారేణ విశ్లేషణం కరణీయం యేన వివిధ రాష్ట్రీయ సురక్షా బాణానాం ప్రతీకారాయ మానక సంచాలన ప్రక్రియాః నిర్మాతుం శక్యంతే. సమ్మేళనస్య ప్రథమదినే రాష్ట్రీయ సురక్షాయాః మహత్వపూర్ణేషు పక్షేషు చర్చా అభవత్. తేషు ఆతంకవాద విరోధి ఆహ్వానానాం ప్రతికారః బహు సంస్థాన కేంద్ర మాధ్యమేన గుప్త సూచనానాం ఏకీకరణం విశ్లేషణం కార్యాన్వయనం చ మాదక ద్రవ్యాణాం నియంత్రణ సంబద్ధ దృష్టిపత్రం అవైధ ప్రవాసినాం పరిచయః నిర్వాసనం చ తథా తేషాం ప్రతికారాయ నీతి నిర్మాణం ఇత్యాదయః విషయాః సమ్మిళితాః ఆసన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః హ్యః క్రెమ్లిన్ ఇత్యత్ర రూసస్య రాష్ట్రపతినా వ్లాదిమిర్ పుతిన్ ఇత్యనేన సహ మేళనం కృతవాన్. ఉపవేశనే ద్విపక్షీయ వ్యాపారః ఆర్థిక సహయోగః అథ ఆగామి उच्चस्तरीय शिखर सम्मेलनानि चेत्यादिषु विषयेषु चर्चा अभवत्। रूस स्थितः भारतस्य राजदूतः विनय कुमारः एवञ्च संयुक्त सचिवः मयंक सिंहः अपि भारतीय प्रतिनिधिमण्डलस्य सदस्यौ आस्ताम्। उपवेशनावधौ डॉ एस जयशंकरेण विशेषतः आर्थिक सहयोगे व्यापार क्षेत्रे अथ ऊर्जा क्षेत्रे च भारत रूसयोः सहमतिं सुदृढीकृत।

0: కర్తృత్వం ప్రతిపాదితం. రాష్ట్రీయ సురక్షా పరామర్శదాత అజిత్ డోభాల హ్యః చీనస్య ద్విదివసీయ యాత్రయై బీజింగ్ నగరం ప్రాప్తవాన్. అసౌ అద్య స్వీయ చీన దేశస్య సమకక్షేణ విదేశమంత్రిణా వాంగ్ యీ ఇత్యనేన సహ ఉభయోః దేశయోః సీమా వివాద సంబద్ధ విషయే విశేష ప్రతినిధీనాం వార్తాయాః పంచవింశతితమే చరణే భాగం గ్రహీష్యతి. ह्यः वार्ताहर सम्मेलने विशेष प्रतिनिधीनां वार्ताम् उद्घोषयन् चीनदेशस्य विदेश मन्त्रालयस्य प्रवक्ता लिन् जियान् उक्तवान् यत् डोभालः वांग यी च सीमाविवादस्य अतिरिक्तम् अन्येषु विषयेषु अपि घनचर्चां करिष्यतः. हॉकी क्रीडायां नीदरलैंड देशस्य एम्स्टर्डम नगरे आयोजिते एफआईएच इत्यस्य विश्वचषकस्य पूल क्रीडायां भारतीय पुरुषदलं अर्जेंटीना दलेन पराजितम् इति वार्ताः.
1: आकाशवाणी हैदराबाद केंद्रम मुलुगु जिल्ला समाचार लेखनंनु अंदिस्तारु श्रीएम प्रताप.
2: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించి చేయూత పింఛన్ల చెక్కులను అందించారు. అనంతరం ములుగులో 16,007 కోట్ల రూపాయలతో గ్రామీణ రహదారుల అభివృద్ది పైలాన్తో పాటు నూతన కలెక్టరేట్ సముదాయం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై త్వరలోనే ప్రత్యక్ష సమీక్ష నిర్వహించి నిధులు మంజూరు చేస్తామని సీఎం వెల్లడించారు. ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ధనసరి అనసూయ సీతక్క త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ములుగు జిల్లా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రిగుట్ట అడవుల్లో ఉన్న పామునూరు ఆదివాసీ గ్రామంలో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ అనంతరం కర్రిగుట్ట ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో గ్రామస్తులు తొలిసారిగా సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. గత 50 ఏళ్లుగా మొదటిసారి జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు, ప్రజలు, బీజేపీ నాయకులు పాల్గొని ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డు మార్గం ద్వారా బస్టాండ్ వరకు జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట బీజేపీ అధ్యకురాలు మూగా జయశ్రీ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ది పనులను చేస్తున్నారని, దేశ ప్రజలు సహకరించాలని కోరారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ములుగు నియోజకవర్గంలో ఎనుమరేషన్ 100% పూర్తయిందని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు. జూన్ 25న ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గంలోని 236,970 ఓటర్లకు గాను 209,128 మంది వివరాలను డిజిటలైజ్ చేశామని, మిగిలిన 27,842 మంది ఓటర్లను ఆన్లైన్ కలెక్టబుల్ గా గుర్తించినట్లు వివరించారు. మావోయిస్టులు హింసా మార్గాన్ని విడిచి సమాజంలో కలిసిపోవాలని డీజీపీ సివి ఆనంద్ పిలుపునిచ్చారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో గతంలో లొంగిపోయిన 23 మంది మావోయిస్టు సభ్యులకు 2 కోట్ల రూపాయల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి మావోయిస్టు పార్టీ అణచివేతలో భాగస్వామి అయ్యానని చెప్పారు. మావోయిస్టు పార్టీ నుండి సరెండర్ అయిన వారు తిరిగి అడవి బాట పట్టకుండా కుటుంబాలతో కలిసి గౌరవప్రదమైన జీవితం గడిపేలా చేయడమే ప్రభుత్వ పునరావాస విధాన లక్ష్యమన్నారు. గ్రామీణ పారిశుద్ధ్య సేవలు, ఆస్తుల నిర్వహణపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ యూనిసెఫ్ ప్రతినిధుల బృందం ములుగు జిల్లా మేడారంలో పర్యటించింది. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఈ అధ్యయనం జరుగుతుండగా తెలంగాణలో ములుగు, నారాయణపేట జిల్లాలను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా మేడారం, చల్వాయి గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి పారిశుద్ధ్య సేవల నిర్వహణపై అధికారులు గ్రామస్తులతో బృందం సభ్యులు మాట్లాడి వివరాలు సేకరించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్ష తిరంగా కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు తరగతులకు చెందిన విద్యార్థులకు సైబర్ నేరాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ములుగు జిల్లా

0: వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయం వద్ద ప్రసాద్ పథకం కింద 61.99 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ది పనులను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన సదరం శిబిరం భవనం, 4 ఆపరేషన్ థియేటర్లను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రజాప్రభుత్వం ప్రతి మండలంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క పలువురి వద్ద నుండి వినతి పత్రాలు స్వీకరించారు.
1: ములుగు జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి

0: సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరు దేశాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చా వేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యకులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమాపేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్బంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకాన్ని అమలు చేయడం కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కు రప్పించి విచారణను వేగవంతం చేయాలని చెప్పారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందన, మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం, విశ్లేషణ, కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు, బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్దం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. క్రెమ్లిన్ లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ తో జయశంకర్ సమాపేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమాపేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమాపేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కెక్ లో జరిగే ఎస్సీఓ శిఖరాగ్ర సమాపేశంలో రష్యా అధ్యకుణ్ణి కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్ కు స్వాగతించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
1: Progress on market access, removal of tariff and non-tariff barriers, strengthening payment mechanisms, and stronger business-to-business engagement will be critical for addressing this imbalance and achieving our shared objective of $100 billion in bilateral trade by 2030.
0: Kendra Vidya Shaka Mantri Prahlad Joshi, Vishwavidyalaya Nidhula Sangham, UGC, అఖిల భారత సాంకేతిక విద్యామండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు, వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో రసాయనిక రంగం 2040 నాటికి $1 trillion లక్ష్యాన్ని చేరుకోవాలని రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సీఈఓ రౌండ్ టేబుల్ సమాపేశంలో మాట్లాడుతూ ఆయన, అడ్డంకులను గుర్తించి సూచనలను కాలపరిమితితో కూడిన చర్యలుగా మార్చడమే లక్ష్యంగా పరిశ్రమలతో నిరంతరం వ్యవస్థీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దీనికి నిరంతర పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ది, బలమైన దేశీయ తయారీ సామర్థ్యాలు అవసరమని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, సుస్థిరత, దీర్ఘకాలిక వృద్దికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ మాట్లాడుతూ, రసాయన, పెట్రోకెమికల్ రంగంతో సహా అన్ని రంగాల్లో తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, భవ్య రసాయన్, బొగ్గు గ్యాసిఫికేషన్, రేర్ ఎర్త్ కారిడార్లు, క్రిటికల్ మినరల్ మిషన్ వంటి పథకాలను, అలాగే పన్ను సంస్కరణలు, కార్మిక సంస్కరణలను ప్రారంభించిందని పేర్కొన్నారు. కేవలం నియంత్రణలకే పరిమితం కాకుండా చురుకైన వృద్ది భాగస్వామిగా మారుతూ పరిపాలనా భారాలను తగ్గించి పెట్టుబడుల దీర్ఘకాలిక మనుగడకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పరిశ్రమలకు హామీ ఇచ్చారు. గోధుమ పిండి, సంబంధిత

0: ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆట, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. దేశ ప్రజలకు తపాలా శాఖ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి డాక్ సేవ యాప్, డాక్ మిత్ర యాప్లను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ప్రారంభించారు. అలాగే 10 రాష్ట్రాల్లోని పునరుద్దరించిన 14 పోస్టాఫీసు భవనాలను సింధియా ప్రారంభించారు. డాక్ మిత్ర యాప్ ద్వారా గ్రామీణ డాక్ సేవకులు డిజిటల్ గా సాధికారత సాధించి తమ పనులను మరింత సులభంగా, వేగంగా నిర్వహించవచ్చు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సింధియా 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తపాలా సంస్థ 4,000 కోట్ల రూపాయలకు పైగా రాబడిని ఆర్జించిందని తెలియజేశారు. 2025-26 సంబంధిత త్రైమాసికంతో పోలిస్తే ఇది 22% వార్షిక వృద్దిని నమోదు చేసిందన్నారు.
1: మిత్ర యాప్ హమారే గ్రామీణ డాక్ సేవకో కే లియే తాకి జో సేవాయే ఉపభోక్తాఓ కో హమే దేనా హో వో సుగమతా కే సాథ్ ఔర్ సురక్షిత్ వాతావరణ మే హమ్ లోగ్ దే పాయే. పహలే అనేక సేవాఓ కే లియే అలగ్ అలగ్ సిస్టమ్స్ కో ఫాలో కర్నా పడతా థా. అబ్ సారే ప్రాసెసెస్ కో ఏక్ హి యాప్ మే కేంద్రిత్ కర్ హమారే ఉపభోక్తాఓ కే లియే సుగమతా దేనే కే లియే యే గ్రామీణ డాక్ సేవకో కే హాతో మే యే యాప్ దియా గయా హై.
0: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా IMD హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ

0: అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చినుకు నాటిక వింటారు.

0: ఒరే సిద్ధయ్య.
1: ఎవరు? శివయ్య రారా. ఏంది విషయం?
0: మన ఊరు చెరువుకి మంచి రోజులు వచ్చినాయిరా.
1: నువ్వు చెప్పేది నాకు అర్థం కాలే. చెరువుకి మంచి రోజులు రాకేంది? కొంపదీసి పూడకగానే తెత్తనారా? ఏ
0: భలే కాని పెట్టావురా, అందుకే గూఢ నాయకుడు అయ్యావు.
1: నా నాయకత్వం ఎంత గొప్ప గాని ఇంతకీ ఇంత మంచి బుద్ధి మన ఊరు వాళ్ళకి ఎట్లాచ్చిందబ్బా? ఏసంకాలం గొంతురాసుకుపోతున్నా గూడెం ఒళ్ళు చెరువులో మురికినీళ్లు తాగాల్సిందే గాని కామయ్య గారి బావి సాయలకు కూడా వెళ్ళకూడదు. పుట్టి బుద్ధి ఎరిగాక ఆ నీళ్లు గుక్కిడు కూడా గూడెం ఒళ్ళు తాగలగడు. నువ్వున్నావంటే కావిళ్ళ కొద్ది ఏళ్ళ ఇళ్లలో గుమ్మరించడమే గాని మాకేనాడన్నా సాయం చేశావా? ఎంతైనా నువ్వు రైతువే కదా.
0: ఊరి సిద్ధయ్య పేరుకు రైతునే గాని నా ఎకరం పొలం ఎందుకు పనికొస్తుందిరా? వాన పడదు, పంట పండదు, ఏవో పిచ్చి పైర్లు మెట్ట పైర్లు వేసుకోవటమేగా. ఇక నీళ్ళంటావా, నేను నీలాగా కూలుండే కదా, వాళ్ళకి తెలియకుండా ఎట్టా ఇవ్వమంటావురా?
1: నీకంత ధైర్యం ఎరదులే, ఇంతకీ వచ్చిన పని ఏంటో చెప్పు.
0: మరేం లేదు, మన ఊర్లోకి చంద్రం గారని గవర్నమెంట్ ఆఫీసర్ గారు వచ్చారు.
1: వచ్చారంటలే, ఇన్నా
0: ఇన్నావు కదా, ఆయన ఊరంతా మొక్కలు పాటించాడు.
1: పాటించాడు గూడెంలో తప్ప.
0: ఇదిగో అట్లాంటి పుల్ల ఇరుపు మాటలు వద్దంటానరా.
1: ఉన్న మాటంటే ఉలికి ఎక్కువలే. ఇసేం చెప్పు ముందు.
0: చెరువు పూరికి తీయటానికి ఊర్లో అందరితో పాటు గూడెంలో వాళ్ళని కూడా కలవమని ప్రెసిడెంట్ గారు కబురు చేశారు. ఊపాలి ఆయన్ని కలుసుకో.
1: అట్టాగేలే?
0: అట్టాగేలే కాదు, ఇవాళ రామయ్య గారిని కలుసుకో. మళ్ళా నేను చెప్పలేదు అనుకుంటాడు.
1: ఇయాలే కలుసుకుంటా, సరేనా?
0: సరే, నేను వస్తారా.

0: భలేవాడు బావ, మాట వదిలావంటే రామబాణమే. అది సరే గాని అక్కయ్య మనసులో మాట కనుక్కున్నావా?
1: ఏం మాటరా?
0: అదే మా అమ్మాయి పెళ్లి సంగతి.
1: నువ్వన్నది నిజమేరా
0: బావా?
1: అవునరా, దానికి బాగా కట్నం ఆశ పట్టుకుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. నేను ఊరుకోలేదనుకో, అన్నం దగ్గర గొడవ అయ్యింది, మధ్యలో చేయి కడుక్కుని లేచి వచ్చేసా.
0: ఎంత పని జరిగింది బావా? పదా మా ఇంటికి వెళ్దాం, ఇవాళ మీ చెల్లెలు గారెలు చేసింది, నాలుగు తిండి కానీరా బావా.
1: తిండి ఏముందిరా, దాని పంతంతో ఇల్లంతా తిరణాలు చేస్తోంది.
0: ఈ పెళ్లి జరిగే సూచనలు కనిపించటం లేదు బావా.
1: ఒరేయ్ కామాయా, అట్టే దిగులు పడబాక, ఏదో ఒకటి చేద్దాం.
0: ఏమీ చేయలేం బావా, మా అక్క సంగతి నీకంటే నాకే బాగా తెలుసు. ఆవిడ అనుకుందంటే సాధించి తీరుతుంది. మా గురించి మీరు గొడవ పడటం దేనికి లే బావా?
1: దీంట్లో గొడవ ఏముంది లేరా, ఇంటికి యజమాని నేను కాని అది కాదుగా, దానికేనా పట్టుదల నాకు ఉండదా?
0: నా మాట విను బావా, ఈ సమస్య మన మధ్య పరిష్కారం కావాలి. అక్కదాకా వెళ్లి అల్లరి పడటం, ఊరందరికీ తెలిసి మనం చులకన కావటం నాకిష్టం లేదు.
1: ఇంతకీ ఏమంటావురా నువ్వు?
0: మా అమ్మాయికి ఇంకో సంబంధం చేద్దాం, అందుకు నీ సహాయం కావాలి.
1: నువ్వు ప్రత్యేకించి అడగాలట్రా, నీకోసం ఏదైనా చేస్తాను.
0: నీ మనసు నాకు తెలుసు బావా, అందని దాని గురించి అరువులు చాచే బదులు అందుబాటులో ఉన్న

0: దాంతోనే తృప్తి పడటం మేలు కదా.
1: ఇంతకీ ఏమిటి నీ ఉద్దేశం? కాస్త అర్థమయ్యేలా చెప్పు.
0: చంద్రం గారి సంగతి బావా.
1: చంద్రం గారి సంగతి ఏమిటి?
0: నేను వివరాలు కనుక్కున్నా, ఆయన మనవాడే, పెళ్లి కాలేదు, ఇంటికి పెద్దవాడట, ఒక చెల్లెలు కూడా ఉందట.
1: ఇకని మీ అమ్మాయికి మాట్లాడదాం.
0: ఈ పని నువ్వు పూనుకుంటేనే అవుతుంది బావా. ఆయనకు నీవంటే చెప్పలేని గౌరవం.
1: అలాగే మాట్లాడదాం. ఆ సంగతి నా కుదిరి.
0: సరే బావా.
2: దండాధర్ గారు.
1: నువ్వా సిద్ధయ్య? రా రా.
2: తమరు కబురు అంపారంట.
1: అవును. రేపు మన ఊరు చెరువు పూడికి తీస్తున్నావు, కూడి వాళ్ళందరినీ తీసుకురావాలి నువ్వు.
2: అట్టా కదరా. కానీ
1: ఏమిటో నీ సందేహం చెప్పు.
2: కూలి డబ్బులు
0: ఊరంతా ఊరికే చేస్తుంటే మీకు కూలి డబ్బులు కావాలంటారా?
2: అయ్యగారు, మీరు పెద్ద రైతులు, మాకు రెక్కడితే గాని డొక్క నిండదు, లేకపోతే గూడెవాళ్ళు రారు.
0: రాకపోతే పోండి, మేమే చేసుకుంటాం.
1: ఏ కామయ్య, తొందరపడకు. వాడు చెప్పిన దాంట్లో కూడా కాస్త న్యాయం ఉందిరా.
0: ఏం న్యాయం బావా? చెరువు నేను వాడుకునేది గూడెం వాళ్ళా మనవా? పొడిగ తీస్తే లాభం వాళ్ళకా మనకా?
1: అవన్నీ నిజమే కావచ్చు, కానీ వాళ్ళు రోజు కూలికి పని చేసుకునేవాడురా. అది లేని రోజున వాళ్లకు పస్తే కదా.
0: సరే బావా, నువ్వెట్టా చెప్తే అట్టగే చేద్దాం.
1: ఏ సిద్ధయ్య, మీకు తిండి గింజలు నేను గొలిపిస్తాను. మీరందరూ రేపు తెల్లారే పనిలోకి రండి.
2: అట్టగే కదరా, రేపు పొద్దుగాలే పనిలో దిగుతాం. వస్తా బాబు. కామయ్య గారు దండాలండి.
0: వెళ్ళిరా బావా.
1: నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసురా. నువ్వు చేసేది నాకు నచ్చలేదు బావా అంటావు. మనకి నచ్చకపోయినా పర్వాలేదు, మంచి పని చెయ్యాలి, అప్పుడే మనల్ని సమాజం గౌరవిస్తుంది. అంతేకాదు గౌరవం పొందటానికి మనకు అర్హత లభిస్తుందిరా.
0: సరే బావా, నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను. అలాగే కాని, అయితే చిన్న మార్పు.
1: అదేమిటి?
0: ఆ ఇచ్చేదేదో ఇద్దరం చేసాక ఇద్దాం.
1: సరే అలాగే గాని, కాదంటే ఊరుకోగా
0: బావా. ఈ ఊళ్ళో మంచి గాని చెడు గాని అందులో మన ఇద్దరి చెయ్యి ఉండాల్సిందే.
1: చెడుందుకు లేరా, మంచికే పోటీ పడదాం. భోజనాలు వేళైంది, వెళదాం పద.
0: సరే పదా.

0: అయితే గూడెం ప్రజలు నీళ్ల కోసం ఇన్ని ఇబ్బందులు పడుతున్నారన్నమాట.
1: అవును బాబు, చెరువు నీళ్లు తాగి తాగి రోగాలతో బాధపడుతున్నాం.
0: అసలు మీరే ఒక బావి ఎందుకు తవ్వుకోకూడదు?
1: ఎక్కడ మంచి నీళ్లు పడతాయో మాకేం తెలుసుది బాబు, తెలిసినోడు చెప్తే తెలుస్తుంది.
0: అవును, నీళ్లు ఎక్కడ పడతాయో చెప్పగల మనిషిని పట్నం నుంచి పిలిపిస్తాను. అతను చెప్పిన చోట బావి తవ్వితే మీ సమస్య తీరుతుంది.
1: ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి బాబు. మీ మీద జలమంతా కలుసుకుంటాం, తరతరాలు చెప్పుకుంటాం.
0: అంతంత పెద్ద మాటలు ఎందుకులే సిద్ధయ్యా? మనిషిగా తోటి మనిషికి సాయపడడం మనందరి కర్తవ్యం. నేను చేసేది అంతే, అందులోనే నాకు ఆనందం ఉంది.
1: దేవుడు మిమ్మల్ని సల్లగా చూడాలి బాబు, సల్లగా చూడాలి.
0: సిద్ధయ్య, మరి నేను వెళ్ళిరానా?
1: అట్టాగే బాబు.

0: ఏంటా నిద్ర మత్తు పిలుస్తుంటే?
1: వినపడతా ఉందిలే, చెప్పు.
0: బావా, మీ తాతల నాడు మీకు బాగా పొలాలుండేవంటగా.
1: ఎవరు చెప్పారే?
0: మా అమ్మ చెప్పింది.
1: ఏమో నా తెలియదు, నేను పుట్టేనాటికే మా తాత పోయాడు.
0: అది సరే గాని ఆ సింద్రం గారు గుడెంలో బావి తవ్విస్తున్నాడంటగా.
1: అంటా
0: అంటా ఏంటి? ఆడదాన్ని నాకే తెలిస్తే నీకు తెలవకుండా ఉంటుందా?
1: ఆడాలకి ఏం పనుందే? అక్కడేం చేస్తున్నారు, ఇక్కడేం చేస్తున్నారు, ఇయ్యేలా కబుర్లు.
0: అబ్బో, నువ్వు అక్కడికి ఏం పట్టించుకోనట్టు.
1: నేను నీలా అన్ని పునుకొనే.
0: ఆహా, నువ్వేం పులుకోవంట? నువ్వేమన్నా గుళ్ళో దేవుడివా గుడ్డప్పగించి చూడ్డానికి?
1: మరి కానా?
0: ఏంటి, నువ్వు దేవుడివా?
1: మొగుడంటే ఆడదాని గుండెల్లో దేవుడనేదే మా అమ్మ. మరి నేను నీకు దేవుడిని కానా?
0: భలే దేవుడివయ్యా, నీళ్లు మోసే దేవుడివి.
1: సాలేవే పారాసికలు, పొద్దు బయది పడుకో.
0: నాకు నిద్ర వస్తుందిలే, కూసింత పక్కన జరుగు, మంచమంతా నువ్వే పడుకోవాలా?
2: కళ్ళు తిరిగిపోతున్నా, ఒళ్ళు తూలిపోతాను, ఇంటికి చేరుతానా, ఇక్కడే సత్తాను. అమ్మా, దాహం దాహం దాహం దాహం దాహం.
1: సిద్ధయ్య.

0: పడిపోతున్నాడు. ఏంది ఎండ దెబ్బ తగిలిందా? అరే సిద్ధయ్య, రే సిద్ధయ్య, ఏమైంది నీకు? నేను వస్తున్నా, ఆగు సిద్ధయ్య. ఉంది సిద్ధయ్య, కళ్ళు తెరి చూడరా, శివుడురా
1: శివుని.
0: ఇగోర నీళ్ళు తాగు, కడుపు నిండా తాగరా. మెల్లగా లేరా, ఈ నీళ్లతో నీ ముఖం కడుక్కో.
1: శివుడు, నా ప్రాణం కాపాడావు, నువ్వు నిజంగా శివుడివి, నా పాలిటి దేవుడివి.
0: ఎండలో తిరిగేటోడివి, దగ్గర నీళ్ళుంచుకోవద్దట్రా.
1: ఏడు నుంచి వస్తాయి నీళ్లు? ఆ చంద్రం బాబు పుణ్యమా అని బావి తవ్వుతున్నాం, అందులో నీళ్లు పడితే మా కరువు తీరిపోద్ది.
0: చంద్రం బాబు దగ్గరుండి తవ్విస్తున్నాడా?
1: లేదు, పట్నం నుండి ఇంజనీరు తెచ్చాడు. నీళ్లు ఎక్కడున్నాయో గుర్తు పెట్టించి మమ్మల్ని తవ్వమని ఆయన ఇంజనీర్ని ఎంత పెట్టుకుని పట్నం వెళ్లాడు. నేను బస్సు ఎక్కించి వస్తాన్నా. అమ్మో, కొంపలు అంటుకున్నాయి బాబాయ్.
0: ఇప్పుడేమైందిరా?
1: అడుగు, కామె గారు ఇటే వస్తున్నాడు.
0: కామె గారా? ఓరి బాబోయ్, నా పని అయిపోయింది.
2: రే శివుడు, ఎంత ధైర్యం రా నీకు, ఊరి నీళ్లు గూడెం వాళ్ళకి ఇస్తావట్రా.
0: ఎండ దెబ్బ తగిలి పడిపోయాడు బాబు, కాసి నీళ్లు పైన చల్లా అంతే.
2: కాసిన నీళ్లు కాదు, చుక్క నీరిచ్చా తప్పే. ఊరి కట్టుబాటు తెలిసి ఇంత చేసావట్రా నువ్వు. పద, నీ సంగతి పంచాయతీలో తెలుస్తా.
0: తప్పైపోయింది బాబు, క్షమించండి కామయ్య గారు, ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను.
2: ఇవాళ చూశాను కాబట్టి తప్పంటున్నావు, చూడకపోతే ఒప్పేగా. అసలు ఎన్నాళ్ళ నుండి ఈ పని చేస్తున్నావురా నువ్వు
0: బాబు?
2: వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నావా?
0: లేదు బాబు, లేదు. సత్య ప్రమాణికంగా చెబుతున్నాను, ఇయ్యాలే. ఇప్పుడే ఇట్ట జరిగింది, ఇంతకు ముందు ఎప్పుడు లేదు కామయ్య గారు.
1: అవునుదా గారు,
2: నువ్వు నోరు మూసుకో. రే శివుడు, నువ్వు పంచాయతీ ఆఫీస్ దగ్గరికి రారా, నీ సంగతి అక్కడ మాట్లాడతా. నేను ముందు వెళ్తున్నా, నువ్వు త్వరగా రారా.
0: అట్టగేనండి, వస్తారా సిద్ధయ్య.
1: ఎంత పని జరిగింది శివుడు, నా మూలాన నువ్వు సిక్కుల్లో పడినావు.
0: పర్వాలేదు లేరా, ఏది కావాలో అది అవుద్ది. మన చేతుల్లో ఏముంది? పంచాయతీలో ఏం చేస్తారు? వెలియేసి ఊర్లోంచి పొమ్మంటారు అంతే కదా. ఏం చేస్తాం, పోతాం.
1: అట్టాడిది ఏమైనా జరిగితే ఈ సిద్ధయ్య నీకున్నాడు, నా పానదాతలు. నిన్ను నేను కాపాడుకుంటా, నిన్ను ఎలేస్తే మా గూడెలో సోడెత్తా. భయం లేదు, నువ్వు ధైర్యంగా పంచాయతీకి వెళ్ళు.
0: సరేలేరా, వస్తా.

0: శివుడు, మన ఊరి కట్టుబాటు కాదని గూడెం వాళ్లకి కామయ్య గారి బావి నీళ్లు పోసిన మాట నిజమేనా?
1: బాబు, నేను ఏ స్వార్థం కోసం లాభం కోసం పని చేయలేదండి. ఎంత దెబ్బ తగిలి గూడెం పెద్ద సిద్ధయ్య రోడ్డు మీద పడిపోయాడండి. ఆడు చచ్చిపోతాడేమోనని భయం వేసి కాసి నీళ్లు పోసిన మాట నిజమేనండి బాబు?
2: సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్లు మా బావి నీళ్లు దానం చేయడానికి నువ్వెవడైరా? ఇవాళ సిద్ధయ్యకిచ్చావు, రేపు పెద్దయ్యకిస్తావు, ఆ తర్వాత గూడెం అందరికీ పోస్తావు. మన కట్టుబాటు ప్రకారం నువ్వు ఊరికి ద్రోహం చేశావు, కాబట్టి ఊళ్ళో ఉండటానికి వీల్లేదు.
0: కామయ్యా, కాస్త నిదానించు. శివుడు, నువ్వు చేసింది తప్పే ఒప్పుకుంటున్నావా?
1: మడిసి ప్రాణం కాపాడటం తప్పే అయితే నాది తప్పే బాబు.
2: ఇంత తలబిరుసుగా మాట్లాడుతున్నాడు, వీడు ఊళ్ళో ఉంటే మంచిది కాదు బావా.
0: ఇంతకీ ఏం చేద్దామంటావురా?
2: వెలివేయటమే వీడికి తగిన శిక్ష. మిగతా మెంబర్లు కూడా ఒప్పుకున్నారు, కావాలంటే అడుగు. ఏమయ్యా, అంతేనా?
0: శివుడు, పంచాయతీ తీర్మానం ప్రకారం నిన్ను ఊరి నుండి వెలివేస్తున్నా.
3: అన్యాయం బాబు, అన్యాయం. ఈ ఊరందరికీ దాహం తీస్తున్నా నా బావని ఊళ్ళో నుంచి ఎల్లగొట్టడం న్యాయం కాదు బాబు. వెలి మాత్రం వేయకండి బాబు, ఇంకేదైనా చిచ్చేయండి. రామయ్య బాబు, నీ కాలు పట్టుకుంటే కనికరించండి బాబు, కనికరించండి బాబు.
0: పంచాయతీ తీర్మానానికి వ్యతిరేకంగా నేనేమీ చెయ్యలేను గంగి.
1: పదవే గంజి, ఊరికి మనకి రుణం తీరిపోయింది, వెళ్దాం పద.
0: ఒరే కామయ్య,
2: బావా,
0: మనం చేసింది న్యాయం అనిపించటం లేదురా. మన ఊళ్ళో ఎప్పుడూ ఎవరిని వెలివేయలేదు.
2: ఆ అవసరం ఇప్పటి వరకు కలగలేదు గనక మనం వెలివేయలేదు. వాడు చేసిన పనికి

0: మనం ఊరుకున్నామే అనుకో, వాడు బిందెకింత చొప్పున గూడెం వాళ్ళకి అమ్ముకుంటాడు.
1: శివుడు అలాంటి వాడు కాదురా.
0: కాదని నమ్మే నేను పనిలో పెట్టుకున్నాను బావా. ఇట్టాడి వెధవ పని చేశాక చూసి ఊరుకుంటే వాడు మన నెత్తికెక్కుతాడు.
1: సరే సరే, వాణ్ణి పట్టుబట్టి వెలివేయించావు. సరే, ఇప్పుడు ఊళ్ళోకి నీళ్ళు ఎవరు తెచ్చిపోస్తారు?
0: దాని గురించి నేను ఆలోచించే ఉంచాను. మన పంచాయతీ మెంబర్ల బళ్ళు ఉన్నాయి కదా, వాటి మీద కడవలతో నీళ్లు తెప్పిద్దాం. ఏమంటా?
1: సరే కాని నీకు తోచినట్టే చెయ్యి.
0: నువ్వేమీ బాధపడవక బావ, అన్ని నేను చూసుకుంటాగా అన్నట్టు ఆ చంద్రం గారితో మాట్లాడటం మర్చిపోవద్దు.
1: అలాగేలే. లచ్చి,
2: వస్తున్నా.
1: ఇవాళ నుంచి గంగి శివుడు మన గూడెంలోనే ఉంటారు.
2: అదేంటి మావా?
1: అదంతేలే, గూడెన్ని ఎలివేసినట్టే ఊరు ఏలుని కూడా ఎలివేసింది. ఇవాళ నుంచి వీళ్ళు మన మనుషులు. ఇవాళకి మన ఇంట్లో ఉంటారు, రేపు గుడిసె కట్టేస్తా.
3: సిద్ధయ్య, నీ రుణం తీర్చుకోలేం. మాకింత నీడనిచ్చావు, మాకు అండగా నిలిచావు.
1: మీ ఆయన నాకు ప్రాణమే ఇచ్చారు తల్లి. నేను చేసేది శానా తక్కువ. నన్ను కాపాడబట్టేగా మీకు కట్టాలి.

0: లచ్చి ఆ గోళ ఏంటి చూసిరా?
1: అట్టాయి బాగా నీళ్లు పడ్డాయంట, నీళ్లు బాగా ఊరుతున్నాయట, తీయగా కొబ్బరి నీళ్లు మాదిరి ఉన్నాయంట.
0: నిజమా? సోమయ్య శివుడు, నువ్వు గంగితో మా గుడిలో అడుగు పెట్టేవో లేదో ఆ గంగమ్మ తల్లి దయ తెలిసింది, మా నీటి గడువు తీరిపోయింది.
2: అంత భగవంతుల్లి రసి అద్దయ్యా.
1: అంతే అంతే.

0: న్యాయం అటువైపు ఉందని దేవుడు చెప్తున్నాడన్నమాట.
1: ఇదిగో నువ్వెప్పుడు దేవుడు దయ్యం అంటూ సత్యకాల మాటలు చెప్తావు బావా.
0: కామయ్య, కాలం ఎప్పుడూ సత్యస్వరూపమే. ఆ సత్యం దేవుడే. మన మనసు గుడిలా ఉంచుకుంటే అందులో దేవుడు ఉంటాడు, లేకపోతే ఉండేది దెయ్యాలు భూతాలేనయ్యా.
1: ఇవి నువ్వు ఎప్పుడు చెప్పే మాటలే గాని బావా, మన ఇంటికి మంచినీళ్లు సరిగా అందుతున్నాయా?
0: ఎక్కడ అందుతున్నాయి, గంగీ శివుడు జంటగా చేసిన పని ఆరుగురు మనుషులు కూడా చేయలేకపోతున్నారు. మీ అక్కయ్య నిన్ను తిట్టని రోజు లేదనుకో.
1: ఇది మరీ బాగుంది, నన్నెందుకో తిట్టడం?
0: పట్టుబట్టి శివుణ్ణి వెలివేయించింది నువ్వే కదరా.
1: ఊరి కోసం చేశాను, నా కోసం చేశాను గనకనా మా అక్క నా మీద అలగడానికి.
0: ఆడవాళ్ళకి అవన్నీ ఎందుకురా, సమయానికి నీళ్లు అందకపోతే వాళ్ళు ఊరుకుంటారా చెప్పు.
2: నమస్కారం రామయ్య గారు.
0: ఎవరు? చంద్రమా. రారా బాబు, ఇదేనా పట్నం నుంచి రావటం?
2: అవునండి. మీకు చెడు వార్త చెప్పడానికి వచ్చాను.
0: చెడు వార్త ఏమిటది?
2: దిగుడు బావిలో మేకపడినట్లుంది, చచ్చిపోయి తేలుతోంది.
1: మా దిగుడు బావిలో మేకపడి చచ్చిపోయిందా?
0: కామయ్య, ఆ గొడవ ఏదో త్వరగా వెళ్ళి చూడు.
1: ఇందులో చూడటానికే ఉంది బావా, ఈ పాటికి మన వాళ్ళు బయటికి తీసే ఉంటారు. ఇదంతా చూస్తుంటే శివుడు తన కక్ష తీర్చుకోవడానికి గూడెం వాళ్లతో కొమ్మక్క ఈ పని చేయించి ఉంటాడు. వాడంతా చూస్తాను.
0: నిజాలు తెలుసుకోకుండా తొందరపడదు. ఇందులో ఊడిన వాళ్ళ ప్రమేయం ఉందో లేదో తెలియకుండా కక్షలు పెంచుకుని గ్రామాన్ని యుద్ధరంగంగా చెయ్యొద్దు.
1: ఊరికి మంచినీళ్ళు దక్కకుండా చేసిన వాళ్ళని ఉపేక్షించి ఊరుకుంటామా బావా?
0: ఆవేశపడకు, మనం గూడెం పెద్దతో మాట్లాడి ఆ తర్వాత నిజాన్ని నిర్ధారణ చేసుకుందాం. ఏమంటావు చంద్రం?
2: మీరేమీ అనుకోనంటే నేను మాట చెప్పాలనుకుంటున్నాను.
0: ఏమిటో చెప్పు బాబు.
2: మీరు శివయ్యను వెలివేసి చాలా తప్పు చేశారు.
1: చంద్రం గారు,
2: అవును మీరు చేసింది తప్పే కాదు, శిక్షార్హమైన నేరం కూడా. అంటరానితనం, వెలివెయ్యటం, కులం పేరుతో దూషించడం, ఇవన్నీ శిక్షార్హమైన నేరాలు. వాళ్ళు అమాయకులు, చదువుకోని వారు, చట్టం గురించి తెలియని వాళ్ళు కాబట్టి ఇలాంటివి యథేచ్ఛగా జరుగుతున్నాయి. పరిస్థితి చెయ్యి దాటి ప్రభుత్వం దృష్టికి వెళ్లకముందే మీరు శివుణ్ణి వెనక్కి పిలవటం చాలా మంచిది.
1: ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది?
2: ఒక ప్రభుత్వాధికారిగా నేను మీ ఊళ్ళో ఉంటున్నానని మర్చిపోకండి. చట్టవిరుద్ధంగా ఏది జరుగుతున్నా

0: అందరూ అక్కడే ఆగండి. ఇన్నాళ్ళు మాకు సుక్క నీరు దక్కనీయలేదే, నాకు కూసి నీళ్లు పోసినందుకు శివుణ్ణి ఎలేశారే, మీకు ఇయ్యాల మా గూడ నీరు కావాల్సి వచ్చిందా?
1: ఎవ్వరు ముందుకు రావద్దు, మేము అంటరాని వాళ్ళం, మా నీళ్లు మీరు తాగకూడదు. ఎలండి, వెళ్ళి ఆ కామయ్య దిగుడు బావిలో నీళ్లే తాగండి. ఎలండి,
0: ఎవరు ఎందుకు వెళ్తారు? మా గూడె అంటరానిది, కానీ మా నీళ్లు వదలలేని, అంతేనా
2: బావా? ఏమిటి మన వాళ్ళంతా కడవలు బింజలతో ఇక్కడికి వచ్చారు?
3: ఏం చేస్తారా, నీ దిగుడు బావి నీళ్లు మేకశవంతో మైలుపడ్డాయి, తాగటానికి పనికిరావు, ఇక గూడె నీళ్లే గతి.
0: చెప్పేది వినపట్టం లేదా? వెళ్ళిపోయి, మీకు నీళ్ళేం పోలే.
2: బావా, సిద్ధయ్య ధోరణి చూస్తుంటే ఎక్కడ రాజీ పడేట్లేదు.
3: ఆగాగు, అదో శివయ్య ఏదో చెప్తున్నాడు విను.
4: సిద్ధయ్య, ఇక శాంతించురా, ఈ గాలి, ఈ నేల, ఈ నీరు మన సొమ్మటరా, దీని మీద ఎవడు పెత్తనం చేసినా తప్పే. చూడ్రా చూడు, వాళ్ళ మొగాల్లో ఎంత దాహం దాగిందో చూడ్రా. ఆ రోజు నువ్వు నీళ్ళ కోసం ఎంత తపన పడ్డావు గుర్తు చేసుకోరా, తీసుకొనిరా, తీసుకుని ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు తీసుకునిరా, వాళ్ళని తీసుకునిరా. చూడని కొద్దీ జలం ఉరుతాదిరా, తీయని నీళ్ళు ఉరుతుందిరా. మనసు తీయగా ఉంటుంది, బతుకు తీయగా ఉంటుందిరా సిద్ధయ్య.
0: శివుడు, నువ్వు నా పాలదాతవిరా, నువ్వు ఎక్కడ చెబితే అట్టాగే చేస్తా. రండి అందరూ రండి, మీకెన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు తోడికెళ్ళండి, రండి.
3: కావుడు, ఇలాంటి శివుణ్ణి నువ్వు వెలివేయించి ఎంత తప్పు చేసావురా.
2: నేను అహంకారంతో ప్రవర్తించి అపరాధం చేశాను, నన్ను క్షమించు బావా.
3: నిజంగా నీలో మార్పు వస్తే శివుణ్ణి క్షమాపణ కోరరా, నీ దోషాలన్నీ పోతాయి.
2: తప్పకుండా అడుగుతాను బావా. ఒరే శివుడు,
4: కావడి గారు
2: నన్ను క్షమించరా?
4: చచ్చా, అది మాట బాబు, మీలాంటి పెద్దోళ్ళు అట్లాంటి మాటలు అనకూడదు గారు.
2: లేదురా, నేను నీకు చాలా అన్యాయం చేశాను, నన్ను మనస్ఫూర్తిగా క్షమించరా
4: బాబుగారు.
3: శివుడు, నీ మీద పంచాయతీ నిర్ణయించిన విని రద్దు చేస్తున్నాను. ఇక నుండి మన గ్రామంలో ఎప్పుడు ఎవరిని వెలివేయటం జరగదు, ఇక నువ్వు ఊళ్ళోకి రావచ్చు. సిద్ధయ్య,
0: క్షమించండి ప్రెసిడెంట్ గారు, శివుడు ఇప్పుడు మా మరిచి.
3: సిద్ధయ్య, ఇక ఈ గ్రామంలో మీ మా ఉండకూడదు, మనమంతా ఒకటిగా మన గ్రామాన్ని బాగు చేసుకుందాం.
0: ఈ మాట తమ ఒక్కరూ చెబితే ఏం ఉపయోగం బాబు?
3: నేనొక్కడే కాదు, అందరూ అనాలి, ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుకోవాలి.
0: ప్రెసిడెంట్ గారు, ఇన్నాళ్ళకి మీ నోట ఎంత మంచి మాట విన్నాను, అదే చాలు మాకు. మేం మనుషులము పశువులము, మాకే చదవకుండా ఇన్నాళ్ళు మీ పాదాల దగ్గర బతికాం, మా ప్రపంచకం మాకుంది, మమ్మల్ని ఇట్లా బతకనేయండి.
3: సిద్ధయ్య, నువ్వు చెప్పినదంతా నిజమే, కానీ కాలం మారింది, మా తరం అయిపోయింది, కొత్త తరం కొత్త జీవితాలు మనం చూస్తున్నాం. సందేహాలు మాని నీ మనుషులతో పాటు గ్రామ ప్రగతికి సహకరించు.
5: అవును సిద్ధయ్య, రామయ్య గారు చెప్పింది అక్షరాల నిజం.
0: చంద్రబాబు,
5: అవును సిద్ధయ్య, రామయ్య గారు నిజంగా శ్రీరాముడే. మొదటి రోజే ఆయనలోని మంచితనం గ్రహించాను. ఆయన ఏ మాట చెప్పినా మంచితో మానవత్వంతో చెబుతారు, ఆయన మాట గౌరవించు, అదే గూడానికి ఊరికి మంచిది.
0: చంద్రబాబు, అవమానాలతో ఆకలితో రోగాలతో అలమటిస్తున్న మా గూడానికి ఎన్నెల మాదిరి వచ్చిన దేవుడివి, మా గొంతులు తడిపి దాహాన్ని తీర్చిన దయామయుడివి, నీ మాట మాకు ఏదం బాబు. నువ్వు చెప్పినట్టే చేస్తాం బాబు, అందరం కలిసి ఊరు బాగు చేస్తాం, కలిసి మెలిసి అన్నదమ్ముల్లా బతుకుదాం.
3: చంద్రం, నువ్వు చెప్పినట్లే కరువు తీరేలా జడివాన కురుస్తోందయ్యా, మా బంగారు పాయ తప్పకుండా నిండుతుంది, మా పొలాల్లో బంగారం పండుతుంది.
2: బంగారు పాయే కాదు రామయ్య గారు, చెరువులు దొరువులు అన్ని అన్ని అంచు

0: నిండుతాయి. ఈ రోజు నుండి మీ ఊరు బంగారుపల్లి అనే పేరు సార్థకం అవుతుంది.
1: ఇదంతా నీచలమే కదా చంద్రం.
0: కాదు కాదు, మనం పెంచిన చెట్ల చలవ. చెట్లు లేకపోతే చినుకులేదు, చినుకు లేకపోతే బతుకులేదు. అదే అదే అసలు సత్యం. నా మాట విని చెట్లు పెంచండి, చెట్లు పెంచండి, వాటిని కొట్టకండి.
2: అట్లాగే చంద్రం బాబు. రే చెప్పండి రా, చంద్రం బాబుకి జై, చంద్రం బాబుకి జై, చంద్రం బాబుకి జై.

0: మీరింతవరకు చినుకు నాటిక విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTVతో మనపురం ఐజియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్ర గీతాలను వింటారు. కార్యక్రమంలో ముందుగా సుప్రీం చిత్రం కోసం కార్తీక్, సూర్య సంతోష్, దీప్తి, పార్థసారథి పాడిన పాట.

కార్యక్రమంలో తర్వాత శుభ సంకల్పం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: కార్యక్రమం ఉన్న తర్వాత పెదరాయుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట.

ఇంతవరకు చిత్ర గీతాలను విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మాన్య న్యూస్ ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలు ఐఐఎంలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, వీటిల్లో ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్ ను ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉన్నారు. తాజాగా క్యాట్ 2026 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, డాక్టరేట్ ప్రోగ్రాంలు అలాగే ఎగ్జిక్యూటివ్ పిహెచ్డి ప్రోగ్రామ్, ఇతర మేనేజ్మెంట్ కోర్సులు ఇప్పుడు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీలో కనీసం 50% మార్కులు లేదా సమానమైన సిజిపిఏ సాధించి ఉండాలి. సిఏ, సిఎస్, ఐసిడబ్ల్యూఏ, సిఎంఏ, ఎఫ్ఐఏఐ వంటి ప్రొఫెషనల్ డిగ్రీలు పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. చివరి సంవత్సరం బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్న వారు లేదా డిగ్రీ ఫలితాల

0: కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ల డౌన్లోడ్ అనేది నవంబర్ 4, 2026 నుంచి నవంబర్ 29, 2026 వరకు ఇచ్చారు. పరీక్షను నవంబర్ 29 నిర్వహిస్తారు. ఫలితాల వెల్లడి అనేది జనవరి 2027 వెలువరిస్తారు. దరఖాస్తు నమూనా ఇతర సమాచారం కోసం https://iimcat.ac.in వెబ్సైట్ చిరునామా మరొకసారి https://iimcat.ac.in అనే వెబ్సైట్ చూడవచ్చు. https://iimcat.ac.in ఈ వెబ్సైట్ లో మీకు దరఖాస్తు నమూనా ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 15, 2026. మరొక ప్రకటన. దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీలు అందించే యూజీ పీజీ లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ CLAT 2027 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ 7 ఎల్ఎల్ఎం డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూజీ కోర్సులకు కనీసం 45% మార్కులతో 10+2 లేదా తత్సమానమైన పరీక్ష పాస్ అయి ఉండాలి. పీజీ కోర్సులకు కనీసం 50% మార్కులతో ఎల్ఎల్బి డిగ్రీ లేదా తత్సమానమైన పరీక్ష పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు చేయడానికి ఆఖరి తేదీ అక్టోబర్ 31, 2026. CLAT 2027 ఆఫ్లైన్ పరీక్షను డిసెంబర్ 6, 2026 నిర్వహిస్తారు. దరఖాస్తు నమూనా ఇతర సమాచారం కోసం https://consortiumofnels.ac.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. https://consortiumofnels.ac.in ఈ వెబ్సైట్ లో మీకు దరఖాస్తు నమూనా ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ లో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 31, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. తమకు ఎంతగానో నచ్చిన పాటను టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం మీ మాటతో ఓ పాట. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 2950 మరొక నెంబర్ 2950. ఎస్టిడి కోడ్ 08744. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సాంకేతిక సహకారం అందిస్తున్నవారు శ్రీ ఎం బాబు సింగ్.

0: మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కోరిన పాటను వినిపించేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను మీ రేడియో నేస్తం పల్నాటి శ్రీలత. కార్యక్రమంలో మన మొదటి శ్రోత ఎవరో చూద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కారేపల్లి
0: నుంచి రాంబాబు గారు. సార్, ఇవాళ ఏ పాటను వినిపించమంటారు?
1: గృహప్రవేశం నుంచి దారి చూపిన దేవత అనే పాట వినిపించండి.
0: గృహప్రవేశం చిత్రం నుంచి దారి చూపిన దేవత.
1: సరే
0: సార్, మీరు కోరిన విధంగా గృహప్రవేశం చిత్రం నుంచి ఈ పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ సార్. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇల్లందు. సార్ బాగున్నారా? ఈ రోజు ఏ పాట వినిపించమంటారు? గోరింటాకు చిత్రం నుంచి. ఓకే ఓకే అండి. మీరు ఓకే అండి. రాఖీ పండగకి ముందుగానే. ఓకే సార్, మీరు కోరిన విధంగా గోరింటాకు చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ సార్, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అక్బర్గఢ్. ఇవాళ ఏ పాట వినిపించమంటారు?
1: ఈరోజు చాణిక్య చంద్రగుప్త సినిమా నుంచి తిరుమల్ల తెల్ల కరులు తిరుమల్ల తిను పులలు అనే పాట విను మేడం.
0: ఓకే సార్, మీరు కోరిన విధంగా చాణిక్య చంద్రగుప్త చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను లక్ష్మీదేపల్లి నుంచి మేడం, ప్రశాంత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓ, నమస్కారం సార్. ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మూగ మనసులో చిత్రం మేడం.
0: మూగ మనసులో చిత్రం నుంచి ఏ పాట అండి?

0: అది లక్షల లాటరీ నాకు
1: చిక్కుకుంది.
2: ఓటుకు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది
2: తెలివిగాలి.

0: కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధమ ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి. ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది. ఆత్మవిశ్వాసంతో ఎదగండి. మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోత, హలో,
1: గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి, రాధాపాసి గారు. ఓకే ఓకే అమ్మా, ఇవాళ ఏ సినిమా నుంచి పాట వినిపించమంటారు?
1: ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నబాబు ఉంటాడని చెప్తానని ఆ పాట కావాలి మేడం.
0: అమ్మ, మీరు కోరిన విధంగా దొరబాబు చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో,
1: నమస్తే.
0: నమస్కారం అండి, ఎవరు ఎక్కడి నుంచి
1: మాట్లాడుతున్నారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం అండి. కళ్ళం మల్లేష్ అండి.
0: కళ్ళం మల్లేష్ గారు, ఈ రోజు ఏ పాట వినిపించమంటారు? బయట ఉన్నారా అండి? ఓకే, మీరు కోరిన విధంగా యోగి చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే అండి.

0: www.ecai.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఆర్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ప్రకటన విన్నారు కార్యక్రమంలో తర్వాత శ్రోత. హలో,
4: నమస్కారం అండి. మేడం గారు
3: సార్, నమస్కారం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సాదా నరసింహారావు గారు. సార్, ఇవాళ ఏ పాట వినిపించమంటారు?
4: పచ్చని కాపురం సినిమా పాట.
3: ఓకే అండి, మీరు కోరిన విధంగా పచ్చని కాపురం చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
4: థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో, నమస్కారం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఉడతల రాములు గారు. ఎక్కడి నుంచి? నుంచి సార్. ఇవాళ ఏ పాట వినిపించమంటారు?
1: ఆయన గిటార్ సినిమా నుంచి నుండి రాగమ.
0: ఓకే సార్. గుడ్ మార్నింగ్ అండి. కట్ల సతీష్ గారు.
1: మేడం బాగున్నారా?
0: బాగున్నామండి.
1: మేడం శ్రీరాముల శ్రీనివాసుడు మాట్లాడతారు. మేడం గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ సార్. అందరు ఒకే చోట కలిశారా?
1: అందరు ఒకే చోట కలిసాం.
0: ఫోన్లు కలవట్లేదనా?
1: సరే మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన విధంగా ఆయనకి ఇద్దరు చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి. ఓకే ఓకే అండి.

0: మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత, హలో.
2: నమస్కారం శ్రీలత గారు.
1: నమస్కారం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో.
1: హలో, శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెహ్రూ బస్తు నుంచి వెంకటేష్ గారు. సార్, ఇవాళ ఏ పాట వినిపించమంటారు?
1: రాజకుమార్ సినిమా జానకి కలగనలేదు.
0: రాజ్కుమార్ చిత్రం నుంచి. సరే సార్, మీరు కోరిన విధంగా రాజ్కుమార్ చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే సార్, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కాపర్తి బాబుచారి మేడం, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం మేడం.
0: కాపర్తి బాబుచారి, సతీష్ చారి గారు బాగున్నారా సార్? అందరూ
1: అంతా బాగున్నాను.
0: బాగున్నామండి. ఇవాళ ఏ పాట వినిపించమంటారు?
1: ఈరోజు పవిత్ర బంధం నుంచి చిన్నారి నవ్వులే చిన్నారి పూలే అని ఉంటుంది మేడం, పాతది పవిత్ర బంధం.
0: ఓకే,
1: సుశీలమ్మ గారు పాడిన పాట ఉంటుంది, మానవుడి కోసం లక్షత్రం అని.
0: ఓకే సార్, మీరు కోరిన విధంగా పవిత్ర బంధం చిత్రం నుంచి చిన్నారి పాపలే పాట వినిపిస్తున్నాము.
1: ఓకే మేడం.
0: ఓకే అండి.

శ్రోతలు ఫోన్ మాట్లాడే సమయంలో రేడియోలకు టీవీలకు దూరంగా ఉండండి, ఎందుకంటే కాల్ కట్ అయ్యే అవకాశం ఉంది. శ్రోతలు గమనించగలరు.

0: హలో,
1: నమస్తే అండి.
0: నమస్కారం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఆర్టీ కాలనీ పాతపాలవంచర్ నుంచి శారదా సంపత్ కుమార్ మాట్లాడుతున్నానండి.
0: శారదా సంపత్ కుమార్ గారు, ఇవాళ ఏ పాట వినిపించమంటారండి?
1: ఇవాళ మోహన చిత్రంలో ఘంటసాల గారు సుశీల గారు పాడిన పాట వినిపించండి.
0: ఓకే అమ్మా.
1: శ్రోతలండి,
0: చెప్పండి.
1: మేరీ శామిని, అరనాథ్ అనిల్ కుమార్, శారోన్, ఆరోన్.
0: ఓకే అమ్మా, మీరు కోరిన విధంగా మూగనోము చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది. అప్టు 85% LTVతో మణిపురం ఐజియో గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రోల్ అవుతాయి. ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది. ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మణిపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది. మణిపురం.

0: కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎంఓ కు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. ఎల్ఐసి వారి భీమాలక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్, చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ భీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ పెన్షన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు దూరుగా.
1: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత, హలో.
2: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు నూర్జహాన్ మేడం, కొత్తగూడెం బర్మకాంప్ నుంచి మాట్లాడుతున్నాను.
1: నూర్జహాన్ గారు, ఇవాళ ఏ పాట వినిపించమంటారమ్మా?
2: ఈ రోజు సినిమా పేరు శివంజీ బుల్లావని కార్ని సినిమాలో నుంచి తలచి తలచి చూసి
1: వస్తా కాల్ కట్ అయిపోతుంది. మీరు కోరిన విధంగా సెవెన్ బై జీ బృందావన కాలనీ చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
2: థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో మన చివరి శ్రోత. హలో.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్కారం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు. ఏంటంటే నెహ్రూ బస్తీ నుంచి మాట్లాడుతున్నాను.
0: నెహ్రూ బస్తీ నుంచి నాగేశ్వరరావు గారు. సార్, ఇవాళ ఏ పాట వినిపించమంటారు?
1: నాకు ఇవాళ గూడు పుట అని సినిమాలో

0: అనురాగం చెలియా అనే పాట.
1: ఓకే అండి, మీరు కోరిన విధంగా పాట వినిపిస్తున్నాము, వినండి.

మీరింతవరకు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం మీ మాటతో ఓ పాట విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించిన వారు శ్రీ ఎం బాబుసింగ్. ఈనాటి ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ నేను మీ రేడియో నేస్తం పల్నాటి శ్రీలతా.

ఏకచిత్రగానం శీర్షికన యువసేన చిత్రం నుంచి పాటలను వింటారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, గానం జెస్సీ గిఫ్ట్ సందీప్ స్మిత. ఏకచిత్రగానం శీర్షికన శ్రీ స్రవంతి మూవీస్ వారి యువసేన చిత్రం నుంచి పాటలు వినండి.

0: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనకురం ఐజియో గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రెండు అవుతాయి. ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది. ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనకురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.

లాగిన్ వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఆర్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.

0: తల్లికి ప్రళయం ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఇందులో శ్రీ కొలిపాక శంకరరావు, శ్రీమతి సత్రం స్వాతి పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. వినండి పుడమి తల్లికి ప్రళయం ప్రత్యేక కార్యక్రమం.
1: భూకంపం అనేది భూమి పైపొరల్లో అకస్మాత్తుగా విడుదల అయ్యే శక్తి వలన ఉద్భవిస్తుంది. భూ ప్రకంపనాల ఫలితాలను భూకంపాలను సిస్మోమీటర్లలో కొలుస్తారు. దీనినే సిస్మోగ్రాఫ్ట్ అని కూడా అంటుంటాం. భూకంపం తీవ్రతను తెలియజేసే సాంకేతికము పురాతనమైన రిక్టర్ తీవ్రతను కొలిచినప్పుడు, తీవ్రత 3 లేదా అంతకన్నా తక్కువ అయినప్పుడు అది సాధారణంగా గోచరించదు. ఆ తీవ్రత 7గా ఉన్నప్పుడు అది పెద్ద విస్తీర్ణాలలో ప్రమాదాలకు కారణమవుతుంది. భూకంప తీవ్రతను మోర్కాలి స్కేల్ ద్వారా కొలుస్తారు. భూకంపాలు సంభవించినప్పుడు భూమి ఉపరితలం నందు ప్రకంపనలే కాకుండా కొన్ని సందర్భాలలో భూమి విచ్ఛిన్నం కూడా అవుతుంది. ఒక పెద్ద భూ ప్రకంపనం భూమి యొక్క కేంద్రం సముద్రం నందు సంభవించినప్పుడు సముద్ర గర్భం విచ్ఛిన్నమైనందువలన సునామీ ఏర్పడుతుంది. భూకంపం వలన వచ్చే కదలికలు, రాళ్లు, మట్టి దొల్లిపడటం కారణమై కొన్ని సందర్భాలలో అగ్నిపర్వతాలుగా అవి రూపాంతరం చెందుతాయి. భూకంపం అంటే సహజంగా గమనించబడిన భూ ప్రకంపనలు అయి ఉండవచ్చు, లేక మనుషుల చేత సృష్టించబడిన కంపనాలు అయి ఉండవచ్చు. భూకంపాలకు కారణాలు అనేకాలు. అవి రాళ్లు బీటలు వారడం వలన, అగ్నిపర్వతాలు చర్యల వలన, పెద్ద పెద్ద బండలు జారి పడడం వలన, గనులను పేల్చడం వలన, న్యూక్లియర్ ప్రయోగాల వలన. భూకంపానికి కారణమైన మొదటి స్థానాన్ని ఫోకస్ లేదా హైపోసెంటర్ అంటాము. న్యూక్లియర్ ప్రయోగాల వలన ఇది మనం గుర్తించవచ్చు. భూకంపానికి కారణమైన మొదటి స్థానాన్ని ఫోకస్ లేదా హైపోసెంటర్ అంటారు. అలాగే భూమి ఉపరితలానికి దగ్గరగా జరిగిన విచ్ఛిన్నాన్ని ఎపిసెంటర్ లేదా భూకంప కేంద్రం అని అంటారు.
2: సహజ సిద్ధమైన భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. భూమిలో ఎక్కడైతే చాలినంత ఎలాస్టిక్ స్ట్రెయిన్ ఫాల్ట్ ప్లేన్ ఉంటుందో అది విచ్ఛిన్నానికి దారితీస్తుంది. అలాంటి ప్రదేశాలలో టెక్టోనిక్ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. కన్వర్జెంట్ విధములైన ప్లేట్ బౌండరీలు భూమి మీద అతి పెద్ద ఫుల్ట్ ఉపరితలములు. అవి ఎటువంటి వక్రమును గాని కరుకు గాని సరిహద్దుల మీద అవి మృదువుగా అసే ఇమికాల్గా అనే పొర కదలాడి ఘర్షణ నిరోధించటానికి వృద్ధి చేస్తుంది. చాలా వరకు సరిహద్దులు కరుకుగా ఉంటాయి. ఇవి జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. సరిహద్దుల వద్ద భూమి బిగువుగా ఉన్నప్పుడు భూమి లోపలి పొరల మధ్య ఆగకుండా జరుగుతూ ఉండే కదలికల వలన ఒత్తిడి పెరుగుతుంది. దానివలన బీటలు వారిన భూమి ఉపరితలము చుట్టూ శక్తి విడుదలవుతూ ఉంటుంది. ఇది ఇలాగే జరుగుతూ ఉంటే ఒత్తిడి పెరిగి భూమి పగిలి బీటలు వారి కరుకుగా అవుతుంది. ఆ సమయంలో భూమి లోపల పొరలలో ఒత్తిడి వలన విడుదలైన శక్తి బిగువుగా ఉండి బీటలు వారిన ప్రాంతము నుండి విడుదలవుతుంది. ఈ విడుదలైన శక్తి రేడియేటెడ్ ఎలాస్టిక్ ప్రకాశించు స్థితి స్థాపకత, స్ట్రెయిన్, రాళ్ల అమరికలో మార్పులు, భూ ప్రకంపనాలు, బీటలు వారిన భూమి ఘర్షణ వలన విడుదలై వేడి, రాళ్లు విచ్ఛిన్నము అవటాన్ని వీటన్నిటికీ కారణమవుతుంది. దాని ఫలితంగా భూకంపాలు సంభవిస్తాయి. ఈ పద్ధతి ప్రకారం క్రమక్రమంగా ఏర్పడుతున్న ఒత్తిడి, రాళ్ల అమరికలలో మార్పులను ఆటంకపరుస్తూ అప్పటికప్పుడు ఆకస్మికంగా భూకంపాలు జరగకుండా ఆగిపోతాయి. వీటికి సంబంధించిన సిద్ధాంతమే ఎలాస్టిక్ రీబౌండ్ సిద్ధాంతము. ఇది అందరి అంచనాల ప్రకారం 10% లేదా అంతకన్నా తక్కువ మాత్రమే భూకంపాల మొత్తం శక్తి లేదా భూకంపాల శక్తిగా మార్చబడుతుంది. భూకంపాలలో విడుదలైన శక్తి ఎక్కువ భాగం భూకంప తీవ్రతను పెంచటానికి విచ్ఛిన్నం ఆధిక్యత లేదా ఘర్షణ వలన వేడిగా మార్పు చెందుతుంది. కాబట్టి భూకంపాలు భూమికి లభ్యమయ్యే స్థితిస్థాపక శక్తిని తక్కువ చేస్తాయి, భూమి ఉష్ణోగ్రతని పెంచుతాయి.
1: ముఖ్యంగా భూకంపాలు 3 రకాలైనటువంటి భూమి బీటలు వారడం అనేవి భూకంపాలకు కారణాలవుతూ ఉన్నాయి. అవి సాధారణం, వ్యతిరేకం, ట్రెక్ స్లిప్ సాధారణం. వ్యతిరేకంగా భూమి బీటలు వారడాలు డిప్ స్లిప్ కి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. బీటలు వారిన భూమి డీప్

0: వైపుకి స్థానభ్రంశం చెందినప్పుడు నిలువు భాగము చుట్టూ కదలికలు ఏర్పడతాయి. సాధారణంగా భూమి పగుళ్లు ముఖ్యంగా ఎక్కడైతే భూమి పైపొరలు సాగబడి ఉంటాయో వ్యాప్తి చెందిన సరిహద్దులు దగ్గర ఇవి సంభవిస్తూ ఉంటాయి. వ్యతిరేక భూమి పగుళ్లు ముఖ్యంగా భూమి పైపొరలు కుదించుకుపోతాయో అభిసారి సరిహద్దుల వద్ద ఇవి సంభవిస్తూ ఉంటాయి. స్ట్రెక్ స్లిప్ ఫాల్ట్లు బాగా లోతైనవి, రెండు వైపులా ఫాల్ట్ స్లిప్ సమానంగా కదులుతుంది. ట్రాన్స్ఫోరం సరిహద్దులు స్ట్రెక్ స్లిప్ ఫాల్ట్ తో ఒక ప్రత్యేకమైన రకంగా మనం చెప్పుకోవచ్చు. అత్యధిక భూకంపాలకు కారణం ఈ డీప్ స్లిప్ స్ట్రెక్ స్లిప్ వలన జరిగినటువంటి భూమి చిన్నమవడం, దీనినే ఓబ్లిక్ స్లిప్ అని కూడా అంటూ ఉంటాం. ఎక్కడైతే ప్లేట్ సరిహద్దులు భూఖండ పొరల్లో ఉంటాయో అక్కడ ప్లేట్ సరిహద్దుల కన్నా ఎక్కువ ప్రదేశాలలో ఇంకా మరలా సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శాన్ ఆండ్రే ఆల్ ఫాల్ట్, దీనినే కాంటినెంటల్ ట్రాన్స్ఫోరం అంటాము. భూఖండం మార్పు విషయంలో చాలా భూకంపాలు ప్లేట్ సరిహద్దులకు దూరంగా సంభవిస్తాయి. బ్రో అడేర్ జోన్ల వద్ద రాళ్ల అమరికలలో అత్యధిక మార్పులు జరుగుట వలన ఫాల్ట్ ట్రెస్ లేదా భూమి బీటలు వాలడం ఒక క్రమం లేకుండా సంభవిస్తుంది. ఉదాహరణకు అటువంటి జోన్ల వద్దనే నార్త్ రిడ్జ్ భూకంపాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. మరొక ఉదాహరణ బలమైన ఒబ్లిక్ కోవెంట్రెంచ్ టిరియక్ కాంతి పుంజం, ఇది అరబియన్ యూరోపియన్ ప్లేట్ల మధ్య ఏర్పడుతుంది.
1: భూమి ఉపరితలానికి దగ్గరగా వచ్చే భూకంపము, భూమి లోపలి లోతైన పొరలలో వచ్చే భూకంపాలు ఉంటాయి. అత్యధిక భాగం టెక్టోనిక్ భూకంపాలు పుడుతూ ఉంటాయి. రింగ్ ఆఫ్ ఫైర్ 10 కిలోమీటర్ల లోతు దాటకుండా భూమి నుండి 70 కిలోమీటర్ల లోతులో సంభవించే భూకంపాలని షాలో ఫోకస్ భూకంపాలు అంటారు. అవి వాటి ఫోకాల్ డెప్త్ 70 నుండి 300 కిలోమీటర్ల మధ్య ఉంటే వాటిని సాధారణంగా మిడ్ ఫోకస్ లేదా ఇంటర్మీడియట్ డెప్త్ భూకంపాలు అని వర్ణిస్తారు. ఎక్కడైతే పురాతనమైన శీతలమైన సముద్ర తీరము వద్ద ఉన్న భూమి పొరల కింద టెక్టోనిక్ ప్లేట్ కన్నా దిగువన సబ్డక్షన్ జోన్లు ఉంటాయి. డీప్ ఫోకస్ భూకంపాలు బాగా లోతైనటువంటి 300 నుండి 700 కిలోమీటర్ల లోతు వరకు సంభవిస్తూ ఉంటాయి. సబ్డక్షన్ ఉన్న భూకంపాలు సంభవించటానికి సంభవించినటువంటి ప్రదేశాలను వాదర్టీ పెనియాఫ్స్ జోన్ అంటారు. ఎక్కువ ఉష్ణోగ్రత పీడనాల వలన భూమి లోపల లోతుగా ఉన్న ఎక్కువ కాలం పెలుసుగా ఉండలేని కిందకి నెట్టబడిన పొరల వద్ద డీప్ ఫోకస్ భూకంపాలు ఏర్పడతాయి. డీప్ ఫోకస్ భూకంపాలు ఏర్పడటానికి సాధ్యమైన కారణము ఒలివినే, మెగ్నీషియం ఐరన్ సిలికేట్ అను భూమిపైన లభించు ఖనిజము దశల వారీగా కదలికల వలన స్పినెల్ స్ట్రక్చర్ లేదా స్పినెల్ అను ఖనిజాలలో మార్పు జరగడం వలన భూమి బీటలు వారుతుంది. భూకంపాలు కూడా తరచుగా అగ్నిపర్వత ప్రాంతాలలో సంభవిస్తూ ఉంటాయి. అగ్నిపర్వతాలలో టెక్టోనిక్ ఫాల్ట్ లోపం వలన మాగ్మా భూమి లోపల ధృవీకరించబడిన రాతి పదార్థాల వలన ఈ భూకంపాలు వస్తూ ఉంటాయి. 1980లో జరిగిన వాల్కెనో మౌంట్ సెయింట్ హెలెన్స్, 1980 నాటి మౌంట్ ఎస్టీ హెలెన్స్ విస్ఫోటనం జరిగినట్లుగా అటువంటి భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనాలకి ముందుగా హెచ్చరికలను సూచిస్తూ ఉంటాయి. భూకంపాల సమూహం ఒక మాదిరిగా ఉంటుంది. అత్యధిక భూకంపాలు ఒక క్రమంలో సంభవిస్తాయి. ప్రదేశము కాలానికి సంబంధించి ఒకదానికొకటి అనుసంధంగా వస్తూ ఉంటాయి.
0: తక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు కూడా మనం చూస్తూ ఉంటారు. ఆఫ్టర్ షాక్ అనేది ఒక భూకంపం, అది మెయిన్ షాక్ అంటే ముందు భూకంపం వచ్చిన తర్వాత ఇది వస్తుంది. ఎల్లప్పుడూ మెయిన్ షాక్ ప్రాంతంలోనే సంభవించే తక్కువ తీవ్రత కలిగి ఉన్న భూకంపమే ఆఫ్టర్ షాక్. మెయిన్ షాక్ కన్నా ఇది తక్కువ తీవ్రత కలిగిన

0: భూకంపం వలన అవి విడుదలైన ఒత్తిడి మరల పంచబడి కొన్ని సమయాలలో భూకంపాలు వరుసగా అంటే వరుస భూకంపాలు భూకంపనల ఉప్పెన వలె ఇవి సంభవిస్తూ ఉంటాయి. ఆఫ్టర్ షాక్, తక్కువ తీవ్రత కలిగిన భూకంపం, ఈ భూకంపం వల్లనే కాని ఫాల్ట్ యొక్క పక్కన ఉన్నటువంటి భాగం పైన ఈ స్టోమ్స్ వరుస భూకంపాలు కొన్ని సంవత్సరాలుగా సంభవిస్తూ ఉన్నాయి. కొన్ని జరిగిపోయిన పాత భూకంపాలే ఎక్కువగా కొత్త వాటికన్నా ఎక్కువగా నష్టాన్ని ఇవి మనకి అందిస్తూ ఉన్నాయి. ఆ మాదిరిగా వచ్చిన వరుసగా డజన్ల కొద్ది వచ్చిన భూకంపాలు 20వ శతాబ్దంలో టర్కీ రునాత్ నార్త్ అనటోలియన్ ఫాల్ట్ వద్ద వచ్చినట్లు గమనించవచ్చు.
1: ప్రపంచమంతటిలో కొన్ని స్థిరమైన ప్రదేశాలలో చిన్న చిన్న భూకంపాలు సంభవించే ప్రదేశాలు కాలిఫోర్నియా, అలాస్కా, యుఎస్, అంతేకాకుండా చిలీ, ఇండోనేషియా, ఇరాన్, పాకిస్తాన్, అజోరెస్, పోర్చుగల్, టర్కీ, న్యూజిలాండ్, గ్రీస్, ఇటలీ, జపాన్. ఈ ప్రదేశాలలో తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ దేశాలలోనే కాకుండా ఎక్కడైనా భూకంపాలు సంభవించవచ్చు. ఆ ప్రదేశాలు న్యూయార్క్ సిటీ, లండన్, ఆస్ట్రేలియా. పెద్ద భూకంపాలు తరచుగా సంభవించవు. ఆ సంబంధము కేవలం ఎక్స్పోన్షియల్ మాత్రమే. ఉదాహరణకు తీవ్రత 4 కన్నా ఎక్కువ ఉన్న భూకంపాల తీవ్రత 5 ఉన్న భూకంపాలతో పోలిస్తే 10 సార్లు ఎక్కువగా ఒకే సమయంలో సంభవిస్తూ ఉంటాయి. యునైటెడ్ కింగ్డంలో తరచూ భూకంపాలు సంభవించాయి. భూకంప తీవ్రత 3.7 నుండి 4.6 వరకు ప్రతి సంవత్సరం, భూకంప తీవ్రత 4.7 నుండి 5.5 తీవ్రత వరకు ప్రతి 10 సంవత్సరాలకి సంభవిస్తూ ఉంటుంది. అలాగే 5.6 లేదా ఇంకా ఎక్కువగా 100 సంవత్సరాలకి ఒకసారి సంభవిస్తూ ఉంటుంది. 1930 నుండి ఇప్పటి వరకు భూకంప కేంద్రాలు 350 నుండి కొన్ని వేల కేంద్రాలుగా ఏర్పడ్డాయి. దాని ఫలితంగా గతంలో కన్నా మరిన్ని భూకంపాలు వెలుగులోకి వచ్చాయి. అది సాంకేతికపరమైన అభివృద్ది వల్లనే కాని భూకంపాల సంఖ్య పెరిగినందువలన కాదు. యుఎస్జీఎస్ అంచనాల ప్రకారం 1900 సంవత్సరం నుండి ఇప్పటి వరకు సుమారుగా 1 సంవత్సరానికి 18 పెద్ద భూకంపాలు సంభవిస్తూ ఉన్నాయి. ఒక మహాభూకంపం తీవ్రత 8.0 లేదా అంతకన్నా ఎక్కువగా సంభవిస్తోంది. వీటి సంఖ్య సుమారుగా స్థిరంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా భూకంపాల సంఖ్య కొరవడింది. ఇది కేవలం గణాంకపరమైన హెచ్చుతగ్గుల వల్లనే కాని క్రమబద్దమైన పోకడ కాదు. యుఎస్జీఎస్ వద్ద భూకంపాల తీవ్రత ఫ్రీక్వెన్సీకి సంబంధించిన గణాంకాల వల్ల లభిస్తోంది. ప్రపంచంలో భూకంపాలు ఎక్కువ భాగము 40,000 కిలోమీటర్ల పొడవు గుర్రపు నాడా ఆకారము కలిగిన జోను దగ్గర ఏర్పడుతూ ఉంటాయి. దీనిని సర్కమ్ పసిఫిక్ సే ఇన్స్పిక్ బెల్ట్ అంటారు. అంతేకాకుండా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్ మహాసముద్రము చుట్టూ తరచుగా వచ్చే భూకంపాలను అగ్నిపర్వతముల విస్ఫోటములు అని అంటారు. ఇవి పసిఫిక్ ప్లేట్ కి హద్దుగా ఉంటాయి. మహాభూకంపాలు హిమాలయ పర్వతాల వంటి ఇతర ప్లేట్ సరిహద్దుల వద్ద కూడా సంభవిస్తూ ఉంటాయి.
0: భూమి యొక్క విచ్ఛిన్నము, ప్రకంపనాలు భూకంపాల యొక్క ముఖ్యమైన ప్రభావాలు. దీని ఫలితము ఇళ్ల నిర్మాణాలకు లేదా ఇతర గట్టి కట్టడాలకు తక్కువగా లేదా ఎక్కువగా నష్టం జరుగుతుంది. భూకంప తీవ్రత లేదా భూకంప కేంద్రం నుండి దూరము, భౌగోళిక భూగర్భ పరిస్థితులు, కంపనాల వ్యాపనాన్ని విస్తరింపచేయడం లేదా తగ్గించడం అనే అనేక మిశ్రమ విషయాల మీద ఆధారపడి భూకంప ప్రభావాల తీవ్రత లేదా తీక్షణత స్థానిక ప్రదేశాలపై కూడా ఉంటుంది. భూమి కదులు వేగాన్ని బట్టి భూకంపనాలను కొలుస్తారు. ప్రత్యేకించి ఆయా ప్రాంతాలకు సంభవించిన భౌగోళిక, జియో మార్ఫోలోజికల్, జియో స్ట్రక్చరల్ స్వభావాల వల్ల తక్కువ తీవ్రత ఉన్న భూకంపం కూడా ఎక్కువ భూ కదలికలను సృష్టిస్తుంది. ఈ ప్రభావాన్ని స్థలము లేదా స్థల విస్తీర్ణము అని అంటారు. ఇది కేవలం సిస్మిక్ శక్తి కఠినమైన లోతైన మట్టి నుంచి మెత్తని సూపర్స్పియల్ మట్టిలోకి జారినందువల్ల సిస్మిక్ శక్తి ఫోకాలైజేషన్ జియోమెట్రికల్ సెట్టింగ్స్ అదుపు చేస్తుంది. ఈ విచ్ఛిన్నం అనేది కంటికి కనిపిస్తుంది. భూమి ఉపరితలం బీటలు వారడం అనేది తీవ్రమైన భూకంపాలలో చాలా మీటర్ల పొడవుతో ఒక పద్ధతిలో విచ్ఛిన్నమవుతుంది.

0: విచ్ఛిన్నాలు ఇంజనీరింగ్ నిర్మాణాలకు చాలా ప్రమాద భరితం. అవి డ్యాములు, బ్రిడ్జీలు, అనుధార్మిక విద్యుత్ కేంద్రాలకు ఇటువంటి నిర్మాణాలు చేపట్టే ముందు ఆ ప్రదేశాలలో ఎటువంటి విచ్ఛిన్నాలకైనా ఆస్కారం ఉందో లేదో అనేది ముందుగానే జాగ్రత్తలు శాస్త్రవేత్తలు తీసుకుంటూ ఉంటారు.
1: భూకంపాల మాదిరిగానే కొండచరియలు విరిగిపడటం కూడా భౌగోళికమైన ప్రమాదమే అని అంటున్నారు. ప్రపంచంలో ఏ ప్రదేశంలో అయినా జరగవచ్చు. తీవ్రమైన తుఫానులు, భూకంపాలు, అగ్నిపర్వత చర్యలు, తీర ప్రాంతాల కోతలు, అరణ్యములు మండటం మొదలైనవి తీరపవాలు అస్థిరత్వమును ఏర్పరుస్తూ ఉన్నాయి. అత్యవసర సిబ్బంది రిస్క్ తీసుకుని చేస్తున్నప్పుడు కూడా ల్యాండ్స్లైడ్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటున్నాయి. ముఖ్యంగా అగ్ని వలన సంభవిస్తోంది. భూమిలోని విద్యుత్ శక్తి లేదా గ్యాస్ లైన్లు బద్దలవ్వటం వలన భూకంపాలను అనుసరిస్తూ అగ్ని ఉత్పత్తి అవుతోంది. నీళ్ల సరఫరాలు పగలడం వలన, సరైన పీడనము లేకపోవటం వలన, ఒక్కసారి అగ్ని మండటం మొదలైన తరువాత వ్యాపించిన అగ్నిని ఆపటం చాలా కష్టతరం. ఉదాహరణకు 1906లో శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన భూకంపం వలన ఏర్పడిన అగ్ని వల్ల ఎంతో మంది చనిపోయారు. నేల ద్రవీకరించబడటం అంటే భూమి కంపించటం వలన నీటిని నింపుకున్న అణువుల రూపంలోని పదార్థము అంటే నేలలో ఉన్న ఇసుక తాత్కాలికంగా దాని బలాన్ని కోల్పోతుంది. ఘనరూపం నుంచి ద్రవరూపంలోకి మార్పు చెందుతుంది. నేల ద్రవీకరించటం మూలంగా గట్టి నిర్మాణాలు, భవనాలు లేదా బ్రిడ్జెస్ వంగిపోవటం లేదా ద్రవీకరించబడిన పదార్థాలుగా మారిపోవటం జరుగుతుంది. ఈ ప్రభావాలన్నీ వినాశనకారి అయిన భూకంపాల వలనే జరుగుతున్నాయి. ఉదాహరణకు 1964లో అలస్కా భూకంపము ఒకదానిపైన ఒకటి కూలిపోతూ చాలా భవనాలు ద్రవీకరించిన భూమిలోకి కుంగి మునిగిపోయాయి.
0: ఇక సునామీ. సునామీ అనేది పొడవైన తరంగ దైర్ఘ్యం, దీర్ఘకాలిక సముద్రపు అలలు, అనుకోని ఆకస్మిక పెద్ద మొత్తంలో నీటి వలన సంభవిస్తుంది. మహాసముద్రంలో తరంగ దైర్ఘ్యంల మధ్య దూరము 100 కిలోమీటర్ల వరకు ఉండి తరంగ సమయము 5 నిమిషాల నుండి 1 గంట వరకు ఉండవచ్చు. అటువంటి సునామీలు గంటకి 600 నుంచి 800 కిలోమీటర్ల వేగంతో నీటి లోతుపైన ఆధారపడి ప్రయాణిస్తూ ఉంటాయి. భూకంపం వల్ల కాని లేదా సబ్మెరైన్ల వల్ల కాని ఇది రావచ్చు. పెద్ద అలలు తీర ప్రాంతాలను కొన్ని నిమిషాల వ్యవధిలో ముంపునకు గురి చేస్తూ ఉంటాయి. భూకంపం వలన ఏర్పడిన సునామీ కొన్ని వేల కిలోమీటర్ల దూరం మహాసముద్రంలో ప్రయాణించి కొన్ని గంటల తర్వాత తీర ప్రాంతాలలో విధ్వంసాన్ని సృష్టిస్తుంది. సాధారణంగా రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.5గా నమోదయ్యే సబ్డక్షన్ భూకంపాల వలన సునామీలు సంభవించవు. కొన్ని రిక్టార్ చేయబడిన సందర్భాలను బట్టి చాలా వరకు నాశనపూరిత సునామీలు రిక్టర్ స్కేలుపై భూకంపాల తీవ్రత 7.5 కన్నా ఎక్కువ ఉన్నప్పుడే సంభవిస్తూ ఉంటాయి. సునామీకి సముద్రపు అలకి మధ్య అంతరం అనేది ఉంది. ఎందుకంటే సునామీ అప్పుడు నీళ్లు సమాంతరంగా ప్రవహిస్తాయి. అల అనేది చక్రంలాగా సంభవిస్తుంది. భూకంపం వల్ల సముద్రంలోకి జారిన భూమి వల్ల కూడా సునామీ సంభవిస్తుంది. నదుల్లోని నీరు పొంగి భూమిపైకి రావడాన్ని వరద అంటాం.
1: ఈ నష్టాలన్నీ మానవుని మీద ప్రభావం చూపిస్తున్నాయి. జబ్బులు, కనీస అవసరములలో కొరత, ప్రాణ నష్టము, అధిక బీమా కంతులు, సాధారణ ఆస్తి నష్టం సంభవించిన వేసవి లేని సంవత్సరంలో ఇయర్ వితౌట్ ఎ సమ్మర్ వలె పంట నష్టము కలుగుతోంది. ప్రాణ నష్టము అనేది అన్నింటికన్నా పెద్ద నష్టముగా అంగీకరించబడుతోంది. ఈ రోజుల్లో భూకంపాల నుండి రక్షించుకోవటానికి, ఎక్కువ ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇళ్లలో తీసుకున్న భూకంప జాగ్రత్తలు, భూకంపాలను అడ్డుకోవటం, భూకంపనాల విపత్తు, భూ ప్రకంపనాల నుండి ఉపశమనము, ఇవే కాకుండా కొత్తవైన పద్ధతులు, వస్తువులు, భవిష్యత్తులో వచ్చే భూకంపాల గురించి ముందుగా తెలుసుకోవటం జరుగుతోంది.
0: ఈ మధ్యకాలంలో భూకంపాలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో భూకంపాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రకృతి కన్ను తెరిచిందంటే చాలు, విలేతాండం చేస్తుందట. తాజాగా ఇతర

0: దేశాల్లో చోటు చేసుకుంటున్న భూకంపాలు తీవ్ర భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భవనాలు కుప్పకూలిపోతూ ఉన్నాయి. దీంతో తీవ్రమైన నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భూకంపాల కారణంగా క్షణాల్లోనే అల్లకల్లోలం అయిపోతుంది. అసలు భూకంపాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? అందుకు కారణాలు కూడా ఎన్నో ఉన్నాయంటున్నారు మన శాస్త్రవేత్తలు. భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి అనే విషయానికి వస్తే, భూమి నాలుగు పొరలతో నిర్మితమై ఉంటుంది. ఈ నాలుగు పొరలు ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మ్యాంటిల్, క్రస్ట్ గా అనేవి విభజించబడ్డాయి. క్రస్ట్ ఎగువ మ్యాంటిల్ కోర్ ను లితోస్పియర్ అంటారు. ఈ 50 కిలోమీటర్ల మందపాటి పొర అనేక భాగాలుగా విభజించబడి ఉంటుంది. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అని కూడా అంటారు. భూమి లోపల 7 ప్లేట్లు ఉంటాయి. అవి తిరుగుతూ ఉంటాయి. ఈ పలకలు చాలా బలంగా కదిలినప్పుడు మనకు భూ ప్రకంపనలు వస్తాయి. వాస్తవానికి కంపనం మొదలయ్యే ప్రదేశం నుంచి భూమి ఉపరితలం కింద ఉన్న స్థానాన్ని భూకంప కేంద్రం అంటాము. కదలిక కారణంగా భౌగోళిక శక్తి విడుదల అవుతుంది. ఈ ప్రదేశం భూకంపాల వల్ల ఎక్కువ ప్రభావితం అవుతుంది. అయితే భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటే దాని ప్రకంపనలు చాలా దూరం వరకు వ్యాపిస్తాయి.
1: భూకంపం ఎప్పుడు వినాశనాన్ని తెస్తుంది అంటే, రిక్టర్ స్కేల్పై ఆధారంగా భూకంప తీవ్రతను కొలుస్తారు అనేది తెలిసిన విషయమే. ఆ రిక్టర్ స్కేల్పై ఎంత తీవ్రత ఉంటే ఏం జరుగుతుంది అనేది 0 నుండి 1.9 వరకు భూకంపం గురించిన సమాచారం సిస్మోగ్రాఫ్ నుంచి మాత్రమే పొందబడుతుంది. 2 నుండి 2.9 కాంతి మెరిసినట్లుగా అనుభూతిని కలిగిస్తుంది. ఇక 3 నుండి 3.9 వరకు ఒక ట్రక్కు సమీపంలోకి వెళ్లినప్పుడు ఎలా అయితే అనుభూతి చెందుతామో ఇదే విధమైన ప్రభావం ఏర్పడుతుంది. 4 నుండి 4.9 వరకు సంభవిస్తే ఇళ్ల కిటికీలు విరిగిపోతాయి. గోడలపై వేలాడుతున్న ఫ్రేమ్లు పడిపోతాయి. ఇక 5 నుండి 5.9 వరకు వస్తే ఫర్నిచర్ అంతా కింద పడిపోయే విధంగా భూమి కంపిస్తుంది. 6 నుండి 6.9 వరకు సంభవిస్తే భవనాల పునాదులు పగిలిపోతాయి. అంతేకాకుండా పై అంతస్తులు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. 7 నుండి 7.9 వరకు సంభవిస్తే భవనాలు కూలిపోతాయి. భూగర్భ పైపులు కూడా పగిలిపోతాయి. అంతా అల్లకల్లోల వాతావరణం సంభవిస్తుంది.
0: భూకంప తీవ్రత గురించి తెలుసుకున్నాం. అయితే భూకంప తీవ్రతను ఎలా కొలుస్తాం అనే విషయానికి వస్తే, భూకంప తీవ్రతను తెలుసుకోవడానికి రిక్టర్ స్కేల్ ఉపయోగపడుతుంది. భూకంపాలను రిక్టర్ స్కేల్ పై 1 నుంచి 9 వరకు కొలుస్తారు. దానితో భూకంపం తీవ్రత ఎంత, దాని కేంద్రం ఏ ప్రాంతంలో ఉందో అనేది శాస్త్రవేత్తలకు తెలుస్తుంది. భూకంప తీవ్రతను తెలుసుకోవడానికి రిక్టర్ స్కేల్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మనకు తెలిసిన విషయమే. భూకంపాలు సంభవించినప్పుడు మొదట ప్రశాంతంగా ఉండాలి. భూకంపాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. అయితే భూకంపం సమయంలో మన వంతు బాధ్యత ఏంటి అనే విషయానికి వస్తే, భూకంపం సంభవించినప్పుడు మొదట మనం ప్రశాంతంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వ్యక్తులకు భరోసా ఇవ్వాలి. ఈ సమయంలో సమీపంలోని బహిరంగ ప్రదేశాలకు, భవనాల నుంచి దూరంగా వెళ్లిపోవాలి. భూకంపం సంభవించినప్పుడు ఇంట్లో ఉన్నవారు వెంటనే జాగ్రత్త తీసుకోవాలి. డెస్క్, టేబుల్, బెడ్ కింద మనం దాక్కోవాలి. అలా దాక్కుంటే ఇంట్లోని సామాన్లు మనపై పడకుండా తప్పించుకోవచ్చు. ఆ సమయంలో గాజు తలుపులు, అద్దాలు, కిటికీల నుంచి దూరంగా ఉండాలి. భూకంపం ఆగే వరకు ఇళ్లలోకి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. కారు లేదా బైక్ నడుపుతున్నట్లయితే ఆ సమయంలో మనం తప్పకుండా కుదుపులకు గురవుతూ ఉంటాం. వెంటనే మన బైక్ ను ఆపి కారులో కూర్చోవాలి. ఇది కాకుండా భూకంపం సమయంలో కొవ్వొత్తులు, అగ్గిపుల్లలు, ఇతర వస్తువులు అస్సలు ఉపయోగించవద్దు. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే భూకంప తీవ్రత ఎంత ఉన్నా మనల్ని మనం కొంతవరకు కాపాడుకున్న వారమవుతాం.
2: మీరింతవరకు పుడమి తల్లికి ప్రళయం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఇందులో శ్రీ కొలిపాక శంకరరావు, శ్రీమతి సత్రం స్వాతి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలను వింటారు. కార్యక్రమంలో ముందుగా దళపతి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేజే యశ్దాస్ పాడిన పాట.

కార్యక్రమంలో తర్వాత గౌతమ్ భరద్వాజ్, జస్టిన్ ప్రభాకర్, యామిని ఘంటసాల పాడిన పాట చిత్రం డియర్ కామ్రేడ్.

0: ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: కార్యక్రమంలో తర్వాత మావిచిగురు చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతలను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత మగధీర చిత్రం కోసం రీటా అనుజ్ గురువార పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిల్యం సమయం 11:15 నూరు పాయింట్ 1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి జనతా గ్యారేజ్ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాట. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: వినగా వినగా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు బోధురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
0: ఎలాంటి ముచ్చటైనా సరే మాటలు మీవి పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 0874295038,
2: మరొక నెంబర్ 2950039.

0: కథంత నాటకం.
1: మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి నేను లోకల్ చిత్రం నుండి నరేష్ అయ్యర్ మనిషా పాడిన పాట.

0: అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు, లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మునుపటి స్వరూప. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

గీతా గోవిందం చిత్రం నుండి చిన్మయీ శ్రీపాద పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచాలే.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట

0: పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 2950393.
2: ఆ తుండ్రుల్లో బుక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే దైతక్క.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయం సమయం 12 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే ప్రియాంక అరోడా. प्रधानमंत्री नरेंद्र मोदी ने यूपीआई के 10 वर्ष पूरे होने पर कहा कि राष्ट्र की इस डिजिटल क्रांति पर हर भारतीय को गर्व होना चाहिए. उन्होंने कहा कि यूपीआई प्रणाली का शुरू होना भारत के डिजिटल भुगतान इतिहास का सबसे बड़ा निर्णायक क्षण रहा है. श्री मोदी ने सोशल मीडिया पोस्ट में कहा कि एक दशक पहले यूपीआई की शुरुआत हुई थी और यह भारत की डिजिटल भुगतान यात्रा में अब तक का सबसे निर्णायक फैसला

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విజయ్ జోగ్ గారి వయోలిన్ వాదనం వింటారు.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విజే చౌకారి వయోలిన్ వాదనం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలు తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్ లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్ చైనా సరిహద్దు సమస్యపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కలిసి బీజింగ్ లో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. సరిహద్దు సమస్యతో పాటు ఇతర ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నాయకులు చర్చిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అజిత్ దోవల్ చైనా ఉపాధ్యకులు హాంగ్ జెంగ్ ను కూడా ఉద్ఘాటించారు. భారత్ చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించేందుకు 2003లో ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగంలో దోవల్, వాంగ్ ఇద్దరూ ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన.

ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపైన్ తో కలిసి ప్రారంభ ఆర్థిక సంభాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరు దేశాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చా వేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యకులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమాపేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. పార్లమెంటు సమాపేశాలకు పదే పదే అంతరాయాలు కలిగించిన ప్రతిపక్ష పార్టీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, నిరసన తెలిపే, ఓటు వేసే హక్కును రాజ్యాంగం కల్పించిందే తప్ప పార్లమెంటును అడ్డుకోవడానికి లేదా తమ రాజకీయ డిమాండ్లు నెరవేరనప్పుడు పార్లమెంటును స్తంభింపజేయడానికి ప్రతిపక్ష పార్టీలకు ఎటువంటి హక్కు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈరోజు ఒక ఆంగ్ల దినపత్రికకు రాసిన వ్యాసంలో ఆయన పార్లమెంట్ అనేది రాజకీయ పార్టీలకు చెందింది కాదని, దేశ ప్రజలదని స్పష్టం చేశారు. తమ నియామక దేశాల్లో అట్టడుగు స్థాయి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని, ఆయా దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని యువ డిప్లొమాట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. 2025వ బ్యాచ్కు చెందిన భారత విదేశీ సేవల ఆఫీసర్ ట్రైనీలతో సంభాషిస్తూ మోదీ, సాంప్రదాయ దౌత్య సర్కిళ్లకు మించి తమ నెట్వర్క్లను విస్తరించుకోవాలని, ప్రజలతో భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని మోదీ కోరారు. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆట, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయింది. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న విశ్వవిద్యాలయ నిధుల సంఘం, యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు, వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలియజేశారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2016 ఆగస్టు 25న ప్రారంభించిన యూపీఐ లావాదేవీల పరిమాణంలో దాదాపు 13,000 రెట్లు ముందుకెళ్లింది. వార్షిక లావాదేవీల పరిమాణం 2016-17లో కేవలం 1.78 కోట్ల లావాదేవీల నుండి 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు విస్తరించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో లావాదేవీల విలువ కూడా 7,000 కోట్ల నుండి దాదాపు 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ ప్రపంచ వేదికగా కూడా అవతరించిందని, ప్రస్తుతం ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, భూటాన్, శ్రీలంక, నేపాల్, సింగపూర్, మారిషస్, ఖతార్, కంబోడియా, గ్రీస్, మాల్దీవుల్లో అందుబాటులో ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపు వ్యవస్థగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ దీనిని గుర్తించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలు దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. యూపీఐని భారతదేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక పెద్ద మలుపుగా మోదీ అభివర్ణించారు. తమ యూపీఐ అనుభవాలను పంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ, యూపీఐ సాధించిన అపారమైన పరిమాణం, విస్తృతి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ అన్నారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను
రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో

0: ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకం అమలు కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కు రప్పించి విచారణను వేగవంతం చేయాలని అన్నారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందన, మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం, విశ్లేషణ, కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు, బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్దం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడవ రోజున లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగులు చేసింది. భారత్ తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విజయం సాధించి 2 మ్యాచ్ల సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. రెండవ టెస్టును కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుండగా, సిరీస్ ను సమన్ చేయాలని శ్రీలంక లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 పూర్తి చేసుకుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అన్వేషణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొండపల్లి రాజా చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: మీరు విన్న ఈ పాట సింహాసనం చిత్రం నుండి.
1: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
2: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
1: ఫోన్ నంబర్
2: 9989679076.
1: మరొక నంబర్ 7989701158.
0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

తెలంగాణ శాసనసభ సమాపేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట అధ్యక్షు రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష 2వ రోజుకు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఎస్ఏ అఫిడవిట్ సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదికను ఎదురుదెబ్బని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నషా ముక్త సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా

0: పాల్గొన్నారు. తెలంగాణ శాసనసభ సమాపేశాలు సెప్టెంబర్ 2 ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో నిర్వహించిన సమాపేశంలో పెల్లడించారు. నియోజకవర్గాల అభివృద్ది కార్యక్రమాలపై చర్చించిన ముఖ్యమంత్రి తమ ప్రాంతాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని శాసనసభను ఆదేశించారు. భూసేకరణ పూర్తి కాకపోతే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావని సీఎం హెచ్చరించారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతుల కోసం ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేస్తుందని హామీస్తూ ప్రజాప్రతినిధులు నియోజకవర్గం అభివృద్దిపై మరింత శ్రద్ద వహించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమాపేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, విప్లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సింగరేణిని కాపాడుకుంటూ లాభాల బాటలో నడిపించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బొగ్గుకే పరిమితం కాకుండా లిథియం, బంగారం వంటి కీలక ఖనిజాల మైనింగ్పై దృష్టి పెడతామన్నారు. కొత్త బొగ్గు బ్లాకుల సాధన కృషి చేస్తున్న డిప్యూటీ సీఎం సచివాలయంలో సింగరేణి యూనియన్ నాయకులు నిన్న సమావేశించారు. సంస్థ విస్తరణకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గ్రామ వార్డు సభల నిర్వహణ, ఓటర్ల జాబితా సవరణలపై తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి జిల్లాల ఎన్నికల అధికారులతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సభలో ఏఎస్డిడి ఓటర్ల వివరాలు చదివినిపించాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. లోపాలున్న ఓటర్లకు నోటీసులు జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, వారానికి ఒకసారి రాజకీయ పార్టీలతో సమాపేశాలు నిర్వహించి పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో గ్రామీణాభివృద్ది శాఖపై మంత్రి సీతక్క సమీక్ష వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమాపేశంలో కమిషనర్ దివ్య, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మితో పాటు జిల్లాల సీఈఓలు, డీఆర్డీఓలు హాజరయ్యారు. ఉపాధి హామీ పనులు, పంట కుంటల నిర్మాణం, మహిళా సంఘ భవనాల నిర్మాణం, నూతన చేయూత పింఛన్ల మంజూరు పురోగతిపై మంత్రి అధికారులతో విస్తృతంగా చర్చిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్టు పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. విగ్రహం ఏర్పాటు, మ్యూజియం, గార్డెనింగ్, సుందరీకరణ పనులను నాణ్యతతో వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును అభివృద్ది చేస్తామని, ఆయన చేతుల మీదుగానే త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేలాగా దీన్ని తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. స్కిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై కె కేశవరావు అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సభ్యులుగా కోదండరాం, శాంతా సిన్హా, నవీన్ మిత్తల్, శక్తి శాఖ కార్యదర్శులు ఉండనున్నారు. ఉన్నత స్థాయి కమిటీలో సభ్యులుగా సాంకేతిక విద్యా కమిషనర్కు చోటు లభించింది. పాలిటెక్నిక్ విద్యార్థులు ఉద్యోగుల ఆందోళనలపై నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. అందరితో చర్చించి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి తెలియజేసింది. ఈ నెల 27 జరిగే ఓటర్ గ్రామ వార్డు సభలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతలతో అత్యవసర జూమ్ సమీక్ష నిర్వహించారు. ప్రతి అర్హత కలిగిన ఓటును పరిశీలించాలని, కాంగ్రెస్ ఓట్ల తొలగింపు కుట్రలను తిప్పికొడుతూ ఒక ఓటు కూడా నష్టపోకుండా జాగ్రత్త పడాలని నాయకులకు సూచించారు. బీహార్, బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పరిణామాలను గుర్తు చేస్తూ బీఎల్ఏలు సమగ్ర డేటాతో పాల్గొనాలని, నాయకులు ఎలాంటి అలసత్వం వహించకూడదని ఆదేశించారు. ఈ సమాపేశంలో ఏఎస్ఎస్ఐ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ప్రముఖ నేతలు పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఎన్ రామచంద్రరావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష 2 రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని విమర్శించారు.
1: పిల్లల భవిష్యత్తు నేనైతే ఆందోళనలో ఒప్పుకున్నారు కాబట్టి ఆ కుటుంబాలకు అండగా ఉండాల్సి అక్కడ మాత్రమే కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజానికానికి ఏ అవసరమున్నా తీర్చగలిగేటువంటి బాధ్యత అని చెప్పి దీక్షా శిబిరం నిర్వహిస్తాను.
0: ఇందిరమ్మ ఇల్లు టవర్స్ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని, ఆగస్టు 20 సాయంత్రం నాటికి పూర్తి వివరాలను ఆన్లైన్ లో వెల్లడిస్తామని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ చెప్పారు. 16 నియోజకవర్గాల నుంచి వచ్చిన 60,220 దరఖాస్తుల్లో ప్రాథమికంగా అనర్హులైన వారి అభ్యంతరాలను పరిశీలిస్తున్నారు. వ్యక్తిగత 4-వీలర్స్ ఉన్న వారిని తోసిపుచ్చామని, క్యాబ్ డ్రైవర్లను అర్హులుగా గుర్తిస్తున్నామని చెప్పారు. తుది జాబితాను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని, సందేహాల కోసం కాల్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఎస్ఏ అఫిడవిట్ సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదికలు ఎదురుదెబ్బని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

నీటిని ఎత్తుకోవచ్చని స్పష్టమైనప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీటిని ఏపీకి వదిలేసి తెలంగాణ రైతులకు నష్టం చేస్తుందన్నారు. రాష్టంలో నీటి నిల్వలు 35.6% పరిమితమవడం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. బ్యాంకు కార్యకలాపాలపై ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. కలెక్టరేట్ లో లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన గోడ పత్రికను చంద్రశేఖర్ ఆవిష్కరించారు. జిల్లాలోని 9 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా గ్రామాల్లో ఉచితంగా అవగాహన కల్పిస్తారని చెప్పారు. మత సామరస్యంతో పండుగలు జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి పిలుపునిచ్చారు. రేపు మిలాదు నబీ పండుగ నేపథ్యంలో సిరిసిల్ల డీఎస్పీ కార్యాలయంలో మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాలను వివిధ ప్రభుత్వ శాఖలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. భవిష్య తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. వనపర్తి మండలం సవాయిగూడ గ్రామంలోని అటవీ శాఖ ప్రకృతి వనంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతను మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటడం ద్వారా మానకొండూరు నియోజకవర్గంలో వన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. ఇల్లందు క్రాస్ రోడ్లోని సెంట్రల్ పార్క్ లో జిల్లా అటవీ శాఖ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, మేయర్ మూడు గణేష్ విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన 7 నాన్ కేడర్ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ అధికారులకు కేంద్ర హోంశాఖ ఐపీఎస్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పులిగిళ్ల రవీందర్, బి శ్రీబాలదేవి, జె అరవింద్, బాబు రాజ మహేంద్ర నాయక్, సాయిశ్రీ, పూజా కరుణాకర్లు ఈ పదోన్నతి పొందారు. రాష్ట ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలో వారి పనితీరును పరిశీలించిన అనంతరం కేంద్రం నిర్ణయం తీసుకుంది. హోదా లభించిన అధికారులకు త్వరలోనే కొత్త పోస్టింగ్లు కేటాయిస్తారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ చందాదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం సెప్టెంబర్ 2 ఎన్పీఎస్ అదాలత్ నిర్వహించనున్నట్లు తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ జనరల్ మేనేజర్ కార్యాలయం వెల్లడించింది. బాధితులు తమ ఫిర్యాదులను పూర్తి వివరాలతో ఈ నెల 26 సమర్పించవలసి ఉంటుంది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీపీ మండల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు జిల్లా కేంద్రంలో నివాళులర్పించారు. నషా ముక్త సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ శాసనసభ సమాపేశాలు సెప్టెంబర్ 7 ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల గురించి బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష 2 చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఏసీ అఫిడవిట్, సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదికలు ఎదురుదెబ్బని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో రేపు మిలాద్ ఉన్ నబీ జరుపుకుంటున్న సందర్భంగా షేక్ హసీనా గారి ప్రసంగం వింటారు.
1: అనంత కరుణామయుడు అల్లా విశ్వశాంతి నిమిత్తం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్ ను ఎంపిక చేసుకున్నట్లు ముస్లింలు అత్యంత

ప్రభావించే ఖురాన్ అనే గ్రంథంలో ఈ వివరాలు చెప్పబడ్డాయి. విశ్వ ప్రవక్త మహమ్మద్ కేవలం ముస్లింల కోసం కాదని, సకల కోటి జీవరాశులకు ఈ విశ్వం మొత్తానికి ప్రవక్తగా అల్లా నియమించారని అందులో వివరించారు. మహమ్మద్ ప్రవక్త జన్మించిన కారణంగా ఆయన జ్ఞాపకార్థం మీలాదున్ నబీని పండుగను జరుపుకుంటారు. ఆయన సౌదీ అరేబియాలోని మక్కాలో క్రీస్తు శకం 570లో జన్మించి క్రీస్తు శకం 632 వరకు జీవించి అదే రోజున కాలధర్మం చేశారు. ముస్లింలు చాంద్రమానం ప్రకారం ప్రవక్త మహమ్మద్ చివరి ప్రవక్త. మీలాదున్ నబీ అనే పండుగను మౌలిద్ అల్ నబీ పండుగ అని కూడా పిలుస్తారు. ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని దైవ ఘట్టంగా జరుపుకొని ఆయన పట్ల ప్రేమ భక్తిని చాటుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్లో 3వ నెల అయిన రబీ ఆల్ అవ్వల్ సందర్భంగా దీనిని సూఫీ బరేల్వి ముస్లిం ప్రజలు జరుపుకుంటారు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఉపఖండంలోని ఇతర ప్రాంతాలలో రబీ ఆల్ అవాల్ సాధారణంగా అక్టోబర్ నెలలో ప్రారంభమవుతుంది. నెలవంక దర్శనాన్ని బట్టి వేర్వేరు తేదీల్లో ప్రారంభమవుతుంది. మహమ్మద్ ప్రవక్త దేవుని నుంచి వచ్చిన దూత అని ముస్లింలు నమ్ముతారు. దయ, ధర్మబద్దమైన జీవితాలను ఎలా జీవించాలో ప్రజలకు చూపించడానికే మహమ్మద్ను అల్లా పంపించాడని విశ్వసిస్తారు. అసలు మిలాద్ నబీ అంటే ఏంటో తెలుసుకుందాం. మిలాద్ లేదా మౌలిద్ అనగా మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం. ఇది ఇస్లామీయ క్యాలెండర్లోని 3వ నెల రబీ ఉల్ అవ్వల్ 12వ తేదీన వస్తుందని ఇందాక తెలుసుకున్నాం. అరబ్ భాషలో మౌలిద్ అంటే జన్మనివ్వడం. అబ్బాసియ ఖలీఫా హారూన్ ఆల్ రషీద్ తల్లి ఆల్ ఖైజురోన్ తన కాలంలో ఇస్లామీయ ప్రవక్తయగు మహమ్మద్ జన్మతిథిని పురస్కరించుకుని మౌలిద్ షరీఫ్ ప్రవక్త జయంతి ఉత్సవాలు ప్రారంభించింది. మహమ్మద్ ప్రవక్త జన్మించిన ఇంటిని ఖైజురన్ ఓ ప్రార్థన నిలయంగా మార్పు చేసింది. అయితే మహమ్మద్ ప్రవక్త కీర్తి శేషులయ్యాక 4 శతాబ్దాల వరకు ఈ జన్మదినోత్సవాన్ని ఎవరూ జరుపుకున్నట్లు ఆధారాలు లభించలేదు. ఆ తరువాతనే ఇవి ఈజిప్టులో ఆరంభమైనవని, ఫాతిమిది ఖలీఫాల కాలంలో వీరు మహమ్మద్ ప్రవక్త కుమార్తెయగు ఫాతిమా జహరా వంశస్థులు మొదట మిలాద్ నబీ ఉత్సవాలు ప్రారంభించారు. ఈ ఉత్సవాలు సూఫీ తరీఖాలకు అనుగుణంగా ఉండేవి. ఈ ఉత్సవాలు దిన సమయాన ప్రారంభించి జరుపుకుంటారు. ఈ ఉత్సవాలలో మహమ్మద్ ప్రవక్త వంశస్థులకు అంటే అహ్లే బైత్ కు ప్రధాన ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఖురాన్ ను పఠిస్తారు, అలాగే సాంప్రదాయ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించేవారు. ఇక అరబి భాషలో మౌలిద్ అంటే జన్మనివ్వడంగా పరిగణిస్తారు. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని కూడా మౌలిద్ గా జరుపుకుంటారు. భారతదేశంలో సాధారణంగా ఉరుసు ఉత్సవాలు ఈ కోవకు చెందినవే. అరబిక్ లో నబీ అనే పదానికి ప్రవక్త అని అర్థం. చరిత్రలో సున్నీ ముస్లింలలో మొదటి ఉత్సవాలు 12వ శతాబ్దం సిరియాలో నూరుద్దీన్ ఆధ్వర్యంలో జరిగాయి. అదేవిధంగా స్పెయిన్, మొరాకులోనూ జరిగాయి. అయ్యూబీల కాలంలో తాత్కాలికంగా ఆపబడ్డాయి. కానీ సలాలుద్దీన్ అయ్యూబి బావయ్య అయిన ముజాఫరుద్దీన్ ఆధ్వర్యంలో తిరిగి అధికారికంగా 1207లో ఇరాక్ లోని మోసుల్ పట్టణంలో ఈ మౌలిద్ లేదా మిలాద్ ఉత్సవాలు ఆరంభమైనవి. అనంతరం ఈ ఉత్సవాలు ప్రపంచమంతా వ్యాపించాయి. మొరాకో, టర్కీ, టునీషియా, ఇండోనేషియా, పాకిస్తాన్, యెమెన్ తదితర దేశాలలో ఈ ఉత్సవాలు వ్యాప్తి చెందాయి. ఈజిప్టులోని కైరో నగరానికి వ్యాపించిన ఈ ఉత్సవాలు ఉస్మానియా ఖలీఫాయగు ములాత్రీ కాలంలో ఉస్మానియా సామ్రాజ్యంలోకి ఇవి 1588లో ప్రవేశించాయి. 1910లో ఉస్మానియా సామ్రాజ్యంలో జాతీయ పర్వంగా ప్రకటించబడింది. అనేక దేశాలలో కూడా మిలాద్ అధికారికంగా గుర్తింపబడింది. మిలాద్ నబీ ఉత్సవాలు జరుపుకునే విధానాన్ని తెలుసుకుందాం. మిలాద్ నబీ జరుపుకునే సాంప్రదాయంలో మస్జిద్లను అలంకరిస్తారు. మిలాద్లను జరుపుకునే ప్రదేశాలను, మిలాద్ ఘర్లను అలంకరిస్తారు. మహమ్మద్ ప్రవక్త ప్రాశస్త్యాన్ని, జీవన గాథను, జీవన శైలిని గురించి ఈ ఉత్సవాలలో వివరిస్తారు.
ఖసీదా బుర్దా మహమ్మద్ ప్రవక్త శ్లాఘించడంలో పఠిస్తారు. దైవ మార్గంలో ధనాన్ని ఇతర వస్తువులను ఖర్చు చేస్తారు. పిండి వంటలను వండి పేదలకు పంచుతారు. నాత్ క్వాని నాత్లను పఠించడం లేదా రాగయుక్తంగా పాడటం సర్వసాధారణం. ప్రపంచం నలుమూలలో అత్యంత భక్తి శ్రద్దలతో వీరు జరుపుకుంటారు. ఇందాకే తెలుసుకున్నాం జన్మదినోత్సవాన్ని మౌలీద్ అంటారని. అలాగే మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా వీరి ప్రాశస్త్యాన్ని గాన రూపంలో పాడుతారు. ఈ పాటలన్నీ మౌలీదే అంటారు. ఈ మౌలీద్లలో ప్రవక్త గారి జీవనం గురించి వివరణాత్మకంగా వివరిస్తారు. మహమ్మద్ ప్రవక్త పూర్వీకులు, మహమ్మద్ ప్రవక్త గారి జననం, హాలియా దాయి గురించి, బీబీఎం తెగల మధ్య మహమ్మద్ ప్రవక్త గారి బాల్యం, అనాథగా మహమ్మద్ ప్రవక్త ఎలా జీవించారు, అబూ తాలిబ్ యొక్క కార్వాన్లలో మహమ్మద్ గురించి, ఖదీజాతో వివాహం, ఇస్లామిరాజ్, హీరా గుహ ప్రథమ సందేశం, ఇస్లాంలో ప్రథమ ప్రవేశాలు, హిజ్రత్ లేదా మదీనాకు వలస, చివరగా ప్రవక్త గారి మరణం వరకు అన్ని విషయాలను కళ్లకు కట్టినట్లు బయాన్లు ఇస్తుంటారు. అలాగే అనేక రకాలుగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ప్రపంచంలోని అనేక దేశాలలో, అనేక ప్రాంతాలలో ఈ ఉత్సవాలు పలు రకాలుగా జరుపుకోవడం విశేషం. తద్వారా ఆయా ప్రాంతాలలోని సాంప్రదాయ సంస్కృతుల రీతులు కనబడతాయి. మిలాద్ నబి మొదట్లో ప్రార్థనలు, ఉపన్యాసాలు, ఖురాన్ పఠనాలతో ఈ పండుగను జరుపుకునేవారు. అలాగే పెద్ద స్థాయిలో విందు భోజనాలు కూడా నిర్వహించేవారు. అయితే కాలక్రమేణా ఈ ఈద్ ఏ మిలాద్ నబీ వేడుకలు నిర్వహణ పద్దతుల్లో మార్పులు వచ్చాయి. ప్రార్థనలతో పాటు శుభాకాంక్షలు చెప్పుకోవడం, బహిరంగ చర్చలు, రాత్రి వేళల్లో ఊరేగింపులు, ప్రజలందరికీ విందు భోజనాలు వంటి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అలాగే పేదలకు విరాళాలు ఇవ్వడం, దానం చేయడం కూడా ఈ పండుగలో ముఖ్యమైన భాగం. అజ్ఞానంతో, అరాకుర జ్ఞానంతో ఊగిసలాడుతున్న నేటి ఆధునిక తరానికి జ్ఞానవంతులతో సన్మార్గం చూపిన యోధుడు ఈ లోకం వీడి దాదాపు 1450 ఏళ్లకు పైగా అవుతున్న ఆ మహనీయుని బోధనలు ఎప్పటికీ మన వద్ద సురక్షితంగా ఉన్నాయంటే ఆ మహనీయుని విశిష్టత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ మహనీయుడు చెప్పినవి నేటి తరం ఆచరించగలిగితే ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది, సమాజం ఆవిష్కరమవుతుంది. నేటి ఆధునిక పరిస్థితుల నేపథ్యంలో మహమ్మద్ ప్రవక్త బోధనలు గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే మహమ్మద్ ప్రవక్త జనాలకి ఇచ్చిన సందేశాలేంటో ఒకసారి క్లుప్తంగా చూద్దాం. అదేవిధంగా ప్రవక్త తెచ్చిన మార్పుల గురించి తెలుసుకుందాం. సమతాభావం, సామాజిక విప్లవం ప్రవక్త తెచ్చిన మార్పుల్లో ఒకటి. ప్రవక్త తెచ్చిన మార్పు కేవలం మతపరమైన సరిహద్దులకు పరిమితం కాలేదు. మానవులందరూ ఒక్కటేనని, దేవుని దృష్టిలో అందరూ సమానులేనని ఆయన చాటారు. రంగు, జాతి, వర్గ భేదాలు మనుషుల శ్రేష్టతకు కొలమానాలు కావని, కేవలం నైతికత, పవిత్ర హృదయమే శ్రేష్టమైనవని ప్రవక్త స్పష్టం చేశారు. బానిసలను కూడా సొంత సోదరులుగా చూడాలని, వారి విముక్తికి కృషి చేయడమే నిజమైన పుణ్యమని బోధించి సమాజంలో సమతాభావాన్ని నింపారు. అదేవిధంగా స్త్రీలకు గౌరవించడం, ఆర్థిక న్యాయం ఉండాలని ఆయన చెప్పడం జరిగింది. స్త్రీల పట్ల మహమ్మద్ ప్రవక్త చూపిన కరుణ, దయ సమాజంలో ఒక అపూర్వ విప్లవాన్ని తెచ్చింది. మహిళలను భోగవస్తువుగా చూపే కాలంలో ఆమెకు ఆస్తి, వివాహం, గౌరవప్రదమైన జీవిత హక్కులను అందించారు. స్త్రీ స్థానాన్ని అత్యున్నత శిఖరానికి చేర్చారు. మదీనాలో భిన్న మతాలు, తెగల మధ్య ఆయన కుదుర్చుకున్న ఒప్పందం ప్రపంచానికే తొలి సమానత్వ ప్రతిపాదనగా నిలిచింది. బలహీనులను పీల్చి పిక్కి చేసే వడ్డీ వ్యాపారాన్ని నిరసిస్తూ జకాత్ వంటి దాన ధర్మాల ద్వారా పేదలకు సంపదల భాగం కల్పించే సన్మార్గాన్ని చూపారు. అలాగే క్షమాగుణం కూడా ముఖ్యమని ఆయన బోధించారు. మహమ్మద్ ప్రవక్త చివరి హజ్ ప్రసంగం
మానవ హక్కుల ప్రకటనకు సజీవ

0: ముఖ్యం. మనుషుల ప్రాణాలు, గౌరవ మర్యాదలు పవిత్రమైనవి, వాటిని భంగపరిచే హక్కు ఎవరికీ లేదని చాటి చెప్పారు. హింస కంటే క్షమాగుణమే గొప్పదని తన జీవితం ద్వారా నిరూపించారు. శత్రువులను సైతం ప్రేమానురాగాలతో గెలుచుకోవచ్చనే కమ్మనైన మంచి మధురమైన సత్యాన్ని ఆచరణలో చూపించారు. ద్వేషమున్నచోట ప్రేమను నాటారు. బాహ్య ప్రపంచంలో సమాజ శ్రేయస్సుకు పునాదులు వేసిన ప్రవక్త బోధనలు, అంతరంగంలో మనిషి తనని తాను తెలుసుకునే ఆత్మజ్ఞానం దిశగా కూడా మార్గం సుగమం చేస్తాయి. మనిషి తన అహంకారాన్ని, స్వార్థాన్ని వీడినప్పుడే నిజమైన ఆధ్యాత్మిక వికాసం సాధ్యమవుతుందని ఆయన జీవితం చాటి చెప్పింది. బాహ్యంగా ఆడంబర పూజలు చేయడం కంటే హృదయశుద్ధి కలిగి ఉండటం, ఇతరుల పట్ల దయతో మెలగడమే దేవుని దగ్గరకు చేరే నిజమైన మార్గమని ఆయన తత్వం వెల్లడిస్తుంది. మనోవికారాలను జయించి ఆత్మ నిగ్రహాన్ని సాధించడమే అత్యుత్తమైన మార్గమని బోధించడం ద్వారా మానవ చైతన్యానికి నూతన అర్థాన్నిచ్చారు. నైతిక సత్యం, నిత్య చైతన్యం ప్రధానంగా ఆయన బోధనలో వినిపిస్తుంది. ప్రవక్త బోధించిన శాంతి కేవలం యుద్ధాలు లేకపోవడం మాత్రమే కాదు, అది వ్యక్తి మనస్సు నుండి ప్రారంభమై విశ్వమంతటా విస్తరించే ఒక నిరంతర చైతన్యం. ఏ యుగంలోనైనా నైతికతను కోల్పోయిన నమూనాలు కూలిపోక తప్పదని కేవలం సత్యం, కరుణ ప్రాతిపదికగా నిర్మితమైన సమాజమే శాశ్వతంగా నిలుస్తుందని ఆయన జీవితం స్పష్టం చేస్తుంది. విజ్ఞానం, సాంకేతికత ఎంత పెరిగినా నైతిక పునాదులు లేని నాగరికత వినాశానికే దారితీస్తుందనే తాత్విక హెచ్చరిక ఆయన సందేశంలో నిగూఢంగా దాగి ఉంది. అది మనం ఈ కాలంలో ఆ సత్యాన్ని గ్రహించినప్పుడే అంతర్గత ప్రశాంతతను సాధించగలుగుతాము. కాబట్టి మహమ్మద్ ప్రవక్త బోధనలు మనిషిని చైతన్యవంతంగా జీవించడానికి ఒక మార్గదర్శిగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ముస్లిం సోదరుడు, అలాగే మానవాళిలో ప్రజలందరూ చైతన్య దిశగా జీవించడానికి మహమ్మద్ ప్రవక్త బోధనలు ఎంతో ఉపయోగపడుతుంది. మిలాదు నబీ పండుగ పర్వదినాన్ని మనం ఎలా జరుపుకుంటామో ఒకసారి తెలుసుకుందాం. భారతదేశంలో ఈ పండుగను ముస్లింలందరూ జరుపుకుంటారు. ముఖ్యంగా భారత రాష్ట్రమైన జమ్మూ మరియు కాశ్మీర్ లోని హజ్రత్ బల్ మందిరంలో ఉదయపు ప్రార్థనల తర్వాత మహమ్మద్ అవశేషాలను ప్రదర్శిస్తారు. అక్కడ రాత్రంతా ప్రార్థనలు కూడా జరుగుతాయి. తెలంగాణలోని హైదరాబాద్ దాని అద్భుతమైన మిలాద్ ఉత్సవాలకు ప్రసిద్ది చెందింది. నగరం అంతటా మతపరమైన సమావేశాలు, రాత్రంతా ప్రార్థనలు, ర్యాలీలు, కవాతులు మరియు అలంకరణలు చేస్తారు. పాఠశాలలకు సెలవు కూడా ప్రకటిస్తారు. ఈ పండుగ పురస్కరించుకుని హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని జిల్లాలోని పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తారు. తెలంగాణ రాష్ట అధికారిక క్యాలెండర్ ప్రకారం ఈ సెలవును జనరల్ హాలిడే జాబితాలో చేర్చారు. తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 26 బుధవారం నాడు ఈ సెలవు. ముఖ్యంగా తెలంగాణ రాష్టంలోని హైదరాబాద్ లో మక్కా మసీద్ మధ్యాహ్నం జోహార్ ప్రార్థనల తర్వాత ప్రధాన ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఈ ఊరేగింపు గుల్జార్ హౌస్, మదీనా బిల్డింగ్, సాలార్ జంగ్ మ్యూజియం, దారుల్ షిఫా, పురాణ హవేలీ, కోట్ల అలీజా, బీబీ బజార్ మీదుగా సాగుతుంది. పాత బస్తీలోని గుల్జార్ హౌస్, రాకుత్పురా, డబీర్పురా, మొగర్పురా తదితర ప్రాంతాలు పచ్చని జెండాలతో, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఆకాశవాణి శ్రోతలందరికీ మరొకసారి మిలాదు నబీ శుభాకాంక్షలు.
1: మీరింతవరకు రేపు మిలాదు నబీ జరుపుకుంటున్న సందర్భంగా షేక్ హసీనా గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రసన్న లక్ష్మి గారు పాడిన లలిత గీతాలు.

0: నలిక దీపాలు విన్నారు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

వ్యక్తిత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

కార్యక్రమంలో ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఓకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కుర్సారేఖ, దేవరాజ్, ఊకే రామకృష్ణ, వాణి, ధరణి, స్వప్న, నాగచైతన్య. మీరంతా కోరుతున్నారు జానో చిత్రం నుండి ప్రదీప్ కుమార్ పాడిన పాట.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు, సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701558.
2: దొంగ ఆట చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఇల్లందు బాటన్ ఫిట్ బస్తీ నుండి చిన్నాపాసి, కన్నాపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణ చరిత, చాపేల్, అక్షయ, అమృత, అనుష, కీర్తి, యశ్వంత్, బాబాపాసి, రోహిత్, రోషిణి, రోహిత్ వల్లి, పార్వతీబాయి, చోటాపురాణ్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, జి వెంకటేశ్వర్లు, జగన్మాత, వీరందరి కోసం దొంగ ఆట చిత్రం నుండి ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరంతా కోరుతున్నారు పులి బెబ్బులి చిత్రం నుండి.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు, సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701.
2: కిన్నెరాళ్ హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోత హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం నుండి కుమరయ్య, సామయ్య, రమ, ప్రజ్ఞ, గుణ, లచ్చమ్మ, లావణ్య, ప్రియాంక, రమ్య, బన్నీ, రాజు, సమ్మయ్య, మహేష్, గణేష్, రాంబాబు, ఐలయ్య, రేణుక, నాగేశ్వరరావు వీరంతా కోరుతున్నారు. రాఘవేంద్ర చిత్రం నుండి హరీష్ రాఘవేంద్ర, సుజాత పాడిన పాట

రాజేంద్రుడు గజేంద్రుడు ఈ చిత్రం నుండి వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయ్, కవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోసం రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701558.
2: కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోత అశ్వపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నెమలికొండ నాగాచారి, రత్నం, సతీష్, భుజాత, వీరబ్రహ్మచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి వీరంతా కోరుతున్నారు రాగదీపం చిత్రం నుండి.

స్వయంవరం చిత్రం నుండి ఉదిత్ నారాయణ స్వర్ణలత పాడిన పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు లాస్య ప్రియ శాంతి శ్రీను హరణి సాత్విక్ బద్రి సావిత్రి కస్తూరి సియోన అయాన్స్ శ్యామల అశోక్ బాబు శోభన్ బాబు వీరంతా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701558.
2: కార్యక్రమంలో మరొక శ్రోత ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భారతిలాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కోరుతున్నారు సప్తపది చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు, సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701558.
2: ఏడంతస్తుల మేడ చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు, సుజాతనగర్ మండలం రాఘవపుర గ్రామం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, నాగమణి, చందు, శ్రావణి, పర్ణిక, బాలకృష్ణ, లక్ష్మి, స్వరూప, నాగయ్య.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701558.
2: కార్యక్రమంలో మరొక శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారుబోయిన శ్రీనివాసరావు, రాములు, స్వరూప, పద్మ, సుధాకర్, లలిత, వంశీ, ఇందు, స్వప్న, కౌశిక్, లింగయ్య, సావిత్రి, శ్రీరామ్, లక్ష్మణ్, వీరంతా కోరుతున్నారు శ్రీరంగనేతుల చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు
0: 9989679076,
1: మరొక నెంబర్ 7989701.
2: కార్యక్రమంలో చివరిగా ఇల్లందు బాలాజీనగర్ నుండి మోకాల సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, ప్రసాద్, చంద్రశేఖర్, శ్రీనివాసరావు, అక్రు, కావేరి, చిరంతేజ్, షాకీర్, రోహిత్, సుజాత, రామకృష్ణ, కిరణ్మయ్, మీరంతా కోరుతున్నారు శ్రీరామదాసు చిత్రం నుండి ఎంఎం కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్, మాళవిక పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఏకచిత్ర గానం శీర్షికన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ వారి సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు చిత్రం నుండి పాటలు వింటారు. గాయని గాయకులు కళ్యాణి, చిత్ర, రంజిత్, కార్తిక్, శ్రీరామ్ చంద్ర, శ్వేత పండిట్. సంగీతం అందించిన వారు మిక్కీజే మయ్యర్. సాహిత్యం అనంత శ్రీరామ్. వినండి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ వారి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం నుండి పాటలు.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు, సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701158. అనురాగాలను పంచుదాం.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076.
1: మరొక నంబర్ 7989701158.

0: మరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రంలోని పాటలు విన్నారు. గాయని గాయకులు చిత్ర, కళ్యాణి, రంజిత్, కార్తిక్, శ్రీరామచంద్ర, శ్వేత పండిట్. సాహిత్యం అందించిన వారు అనంత శ్రీరామ్. సంగీతం మిక్కిచి మేయర్.
1: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయండి.
2: మీ ఆత్మీయ సోదరులకు, సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
1: 9989679076.
2: మరొక నంబర్ 7989701558. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధుమంజరి కార్యక్రమంలో అభినయానికి చిరునామా షావుకారు జానకి. చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి శంకరనేని స్వాతి. నటనకు నిలువెత్తు నిదర్శనం షావుకారు జానకి. తెలుగు తెరపై సహజ నటనకు కొత్త అర్థం చెప్పిన నటి ఆమె. పాత్ర ఏదైనా తనదైన శైలితో ప్రాణం పోసిన కళారాణి. తారలు మారిన నటనలో ఆమె స్థానం మాత్రం చెక్కు చెదరలేదు. అగ్ర కథానాయకుల సినిమాల్లో నటించిన జానకి జీవితం పూలపాట కాదు. ఎన్నో ఒడిదొడుపులు ఎదుర్కొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యక్తిగత జీవితం, సినీ ప్రస్థానం గురించి గతంలో ఆమె పంచుకున్న కొన్ని సంగతులు. దుర్గాబాయి దేశ్ముఖ్ పాఠశాలలో జానకి చదువుకుంటున్న సమయంలో గాంధీజీ హిందీ ప్రచార్ సభకు వచ్చారు. ఆయన భోజనం, వసతి సౌకర్యాలు చేసుకునేందుకు జానకిని పంపారు. దీంతో జవహర్లాల్ నెహ్రూ, బాబు, రాజేంద్ర ప్రసాద్, ఇందిరాగాంధీ ఇలా ఎందరో గొప్ప వ్యక్తులను నేరుగా కలిసే అవకాశం జానకి దక్కింది. అది తాను చేసుకున్న అదృష్టమని ఎన్నో సందర్భాల్లో ఆమె తెలిపారు. జానకి 15 వయసులోనే సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ ఇంట్లో అంగీకరించకపోవడంతో ఆమె వాటిని వదులుకోవలసి వచ్చింది. తర్వాత రేడియో ఇంజనీరుగా పనిచేస్తున్న శంకరమంచి శ్రీనివాస్ కి ఇచ్చి వివాహం జరిపించారు. అక్కడే ఆమె జీవితంలో 2 అధ్యాయం మొదలైంది. ఆస్తి పంపకాల్లో జరిగిన అన్యాయం వల్ల వీరికి చెల్లిగవ్వ రాలేదు. దాంతో పట్టడన్నం కోసం పాటలు పడాల్సిన పరిస్థితి ఎదురైంది. కొన్ని రోజులకు సంసారం గడపడమూ కష్టమైంది. ఎన్ని కష్టాలు వచ్చినా పుట్టింటికి వెళ్లాలని అనుకోలేదు జానకి. తనకు తెలిసిన విద్య నటన మాత్రమే. అందుకే భర్త అనుమతితో సినిమాలోకి వచ్చారు. కాని సినిమాలోకి వచ్చిన కొన్ని రోజులకే భర్తతో విభేదాలు వచ్చాయి. దీంతో పిల్లలకు అన్ని తానే పెంచారు జానకి. సినిమాలోకి వచ్చాక బంధువులు తనని ఇంట్లోకి రానివ్వలేదని జానకి ఓ సందర్భంలో చెప్పారు. సినిమాలో వేషాలు వేయడానికి వెళ్లడం, హీరోయిన్గా హీరోలతో తాళి కట్టించుకుని సన్నివేశాలు చేయడం, ఫస్ట్ నైట్ సీన్లో పాండవులు పాండవులు అని డాన్స్ చేయడం, ఇవన్నీ మా వాళ్లకైతే వాటిని తెలుగులోనూ తీసేవారు. ఇక్కడ మాత్రం తనని హీరోయిన్గా తీసుకునేవారు కాదట. అప్పుడు మనసు చివుక్కుమనేది ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నేను ఎన్నడూ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ప్రొడ్యూసర్ డబ్బులతో జల్సా చేయలేదు. సినిమాకు ఏది అవసరమో అదే చేసేదాన్ని. చాలా దెబ్బలు తిన్నా, ఎన్నోసార్లు నిరాశ చెందా. మా కుటుంబంలో నాకంటే చిన్నవాళ్లు కూడా ముందే చనిపోయారు. ఆ సమయంలో మాత్రం చాలా బాధపడేదాన్ని అని చెప్పారు. దివంగత నటి శ్రీదేవిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది జానకినే. అప్పటికే తను 6 పిల్ల. వాహిని స్టూడియోస్ వాళ్లు ఒక పెద్ద సినిమా తీస్తున్నారు. అప్పుడే రాజేష్

రవిశంకర్ గారు పాపను పట్టుకుని దూరంగా నిలబడి చూస్తున్నారు. అదే సమయంలో దర్శకుడు మాట్లాడుతూ, బాలమురుగన్ పాత్రకు చిన్న పిల్ల కావాలి, అందంగా ఉండాలి, బ్రిలియంట్ గా మాట్లాడాలి అని చెబుతున్నారు. నేను శ్రీదేవిని తీసుకుందామని చెప్పా. శ్రీదేవి అమ్మగారితో చెబితే సరేనన్నారు. మేకప్ టెస్ట్ చేస్తే అందరూ ఆశ్చర్యపోయారు. బాలమురుగన్ పాత్రకు శ్రీదేవి చక్కగా సరిపోయింది. చిన్న చిన్న డైలాగులు చెప్పమంటే ఎక్స్ప్రెషన్ ఇస్తూ తను చెప్పడం చూసి మరో ఆలోచన లేకుండా ఓకే చేశారు అని జానకి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సీనియర్ నటి షావుకార్ జానకి కన్నుమూశారు. దాదాపు 7 దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో 4 భాషల్లో 450కి పైగా సినిమాలు నటించారామె. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. గురువారం తీవ్ర అస్వస్థకు గురైన ఆమెను వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

సుదీర్ఘ సినీ నట ప్రయాణంలో షావుకారు జానకిగా గుర్తింపు పొందిన ఘనత శంకరం మంచి జానకిది. తమిళ సినీ అభిమానులు ఆమెను గౌరవంగా షావుకారు జానకి అని పిలుచుకుంటారు. 200 చిత్రాలకు పైగా ఆమె తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో హీరోయిన్గా నటించింది. తమిళ షావుకారు సినిమా పేరు తన ఇంటి పేరుగా మారిపోవడం జానకితోనే మొదలైంది. ఆమె తొలి సినిమాలలో హీరోలు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శివాజీ గణేశన్, జమునీ గణేశన్, ఎంజి రామచంద్రన్ వంటి అగ్రశ్రేణి తారలు కావడం ఆమె అదృష్టం. ముక్కుసూటిగా మాట్లాడడం, 10 సహాయకారిగా ఉండడం ఆమె నైజం. పెళ్లి చేసుకుని బిడ్డను కని సినిమాలలోకి హీరోయిన్గా ప్రవేశించిన ఘనత కూడా ఆమెకే దక్కింది.

కెమికల్ ఇంజనీరింగ్ చదివి ఇండియాకు వచ్చారు. ఇండియా పేపర్ మిల్స్ అనే బ్రిటిష్ సంస్థకు గౌహతిలో చీఫ్ ఇంజనీర్గా ఉండేవారు. హీరోయిన్ కృష్ణకుమారి జానకి స్వయాన చెల్లెలు. వీరి బాల్యమంతా బెంగాల్ అస్సాం రాష్టాల్లో గడిచింది. తండ్రి విదేశాలలో ఉండి రావడంతో ఇంట్లో అంతా పాశ్చాత్య పద్ధతులే అనుసరించేవారు. వారి తండ్రి తెలుగింటి సాంప్రదాయాలకు అతీతంగా పిల్లల్ని పెంచారు. దాంతో జానకి మంచి ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటైపోయింది. రోజూ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ను తండ్రి ఆమె చేత చదివించేవారు. ఆంధ్ర పేపర్ మిల్స్ లో పనిచేయడానికి గౌహతి నుంచి ఆమె తండ్రి రాజమహేంద్రవరానికి మగ్గం మార్చారు. అక్కడే అక్క చెల్లెళ్ళిద్దరూ వేదాంతం జగన్నాథ శర్మ వద్ద కూచిపూడి నాట్య శాస్త్రాన్ని అభ్యసించారు. తండ్రి వెంకోజీరావును మద్రాసు ప్రభుత్వం పేపర్ తయారీ నిపుణిగా నియమించడంతో 1946లో వారి కుటుంబం మద్రాసుకు మారింది. అప్పుడే జగన్నాథ శర్మ కూడా మద్రాసు రావడంతో అక్క చెల్లెలు ఇద్దరూ అతని వద్ద నాట్యాభ్యాసాన్ని కొనసాగించారు. మద్రాసు గవర్నర్కు సమీపంలోనూ బెంగళూరు ఖాదీ స్వదేశీ ప్రదర్శనలలోనూ అక్క చెల్లెలు తమ నాట్య కౌశల్యాన్ని ప్రదర్శించి మన్నిని పొందారు. జానకి రేడియో నాటకాల్లో వేషాలు వేస్తుండేది. ఆమెకు ఏ గ్రేడ్ ఆర్టిస్టు హోదా కూడా ఇచ్చారు. రేడియో నాటకాల్లో ఆమె వాయిస్ వినిన ప్రముఖ దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి దృష్టిని జానకి ఆకర్షించడం జరిగింది. బిఎన్ రెడ్డి రేడియో స్టేషన్ కు ఫోన్ చేసి, బయట జానకి ఉచ్చరణ బాగుంది, ఆ అమ్మాయి సినిమాలోకి పనికి వస్తుందా అని అడిగారు. రేడియో వాళ్లు జానకి తెల్లగా బాగుంటుందని, నటన మీద ఆసక్తి ఉందని చెప్పడంతో తను నిర్మించబోతున్న స్వర్గసీమ చిత్రంలో జానకిని సుజాత పాత్రలో నటింపజేయాలని బిఎన్ రెడ్డి భావించారు. బిఎన్ రెడ్డి జానకి కబురంపి సినిమాలలో నటిస్తావా అని అడిగారు. ఆమె ఎగిరి గంతేసి నటిస్తానని చెప్పి ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వారు జానకిని మందలించి, రేడియో స్టేషన్ లో పనిచేయడమే అసలు తప్పు అంటూ పెళ్లి చేస్తే ఇంటి దగ్గర ఉంటుందని 15 ఏళ్ల ఏటనే ఆమెకు పెళ్లి చేసేశారు. తండ్రి అస్సాంకు బదిలీ కావడంతో కుటుంబంతో పాటు అక్కడికి వెళ్లిపోయారు. జానకి ఆ చిన్న వయసులోనే ఒక బిడ్డకు తల్లయింది. భర్తతో అస్సాం వెళ్లింది. అక్కడే ప్రైవేటుగా మెట్రికులేషన్ పరీక్షలు రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. తర్వాత భర్తతో కలిసి మద్రాసుకు వచ్చేసింది. మద్రాసు చేరుకోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఆమె కుటుంబాన్ని వెంటాడాయి. మంచి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తను 3 నెలల పాపతో వెళ్లి దర్శక నిర్మాత బిఎన్ రెడ్డిని కలిసింది. కాని అప్పటికే బిఎన్ రెడ్డి స్వర్గసీమ చిత్రాన్ని పూర్తి చేయడం జరిగింది. ఆమె పరిస్థితి గమనించిన బిఎన్ రెడ్డి జానకిని తన తమ్ముడు విజయ అధినేత నాగిరెడ్డి వద్దకు పంపారు. అప్పుడే నాగిరెడ్డి చక్రపాణి కలిసి విజయ ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా షావుకారు చిత్రం నిర్మించే పనిలో ఉన్నారు.

వాహిని సంస్థకు ఆర్థిక చేయూతనిస్తూ ప్రోత్సహించిన మూల నారాయణ స్వామి సహకారంతో తొలుత వాహిని స్టూడియో రూపుదిద్దుకుంది. సమాంతరంగా విజయ ప్రొడక్షన్స్ సంస్థ కూడా ఆవిర్భవించింది. యువ పబ్లికేషన్ శరత్ అనునాద నవలలు బిఎన్కే ప్రెస్ లో ముద్రింపు చేసుకుంటున్న ఆలూరు వెంకట సుబ్బారావు అనే చక్రపాణి విజయ సంస్థలో భాగస్వామిగా చేరారు. వీరు వాహిని స్టూడియోని విజయ ప్రొడక్షన్స్ పేరుతో లీజుకు తీసుకున్నారు. మొదటి సినిమా తీయాలని, ఇరుగు పొరుగుపై వచ్చే ద్వేషాలు, అవి పెరిగితే తెగిపోయే మానవ బంధాల నేపథ్యంతో షావుకారు సినిమా చిత్రకథను చక్రపాణి రూపొందించింది. సంభాషణలో కూర్చి స్క్రిప్టు సిద్దం చేశారు. ఇక తారల ఎంపిక విషయానికి వస్తే ఒక రకంగా కొత్త తారలే ఎంపిక చేశారని చెప్పాలి. ఇందులో హీరోగా వేసిన రామారావుకు ఈ సినిమా కేవలం రెండవది. సున్నం రంగడి పాత్ర పోషించిన ఎస్వి రంగారావుకు కూడా ఇది రెండవ చిత్రం. చెదలవాడ కుటుంబరావు, వల్లం నరసింహారావుకు కూడా ఇదే తొలి చిత్రం. హీరోయిన్ సుబ్బులుగా బిఎన్ రెడ్డి సిఫార్సు చేసిన జానకిని తీసుకున్నారు. అప్పటికి జానకి వయసు 17 ఏళ్లు. దర్శకుడు ఎల్వి ప్రసాద్ చేతిలో జానకి అద్భుత నటిగా రూపుదిద్దుకుంది. ఈ అభ్యుదయ చిత్రంలో ఎలాంటి నాటకీయత లేదు, చెప్పదలిచిన విషయాన్ని సూటిగా చెప్పారు. షావుకారు సినిమాతో వెండితెరకు పరిచయమైన జానకి ఆ చిత్రంతోనే తారా పథకాన్ని అందుకోవడమే కాకుండా ప్రజాభిమానాన్ని చూరగొంది. తెలుగు ప్రజానికానికే కాకుండా తమిళ ప్రేక్షకులకు కూడా అభిమాన నటయింది. ఈ సినిమా నుంచే ఆమె షావుకారు జానకిగా పేరు తెచ్చుకుంది. అప్పట్లో తమిళ చిత్రాలు విఎం జానకి, వెల్తేకారి, రాజముక్తి వంటి సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండేది. తడబాటు లేకుండా ఉండేందుకు శంకరం మంచి జానకిని తమిళులు షావుకారు జానకి అని పిలవడం మొదలుపెట్టారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె షావుకారు జానకిగా దగ్గరైంది. తరువాత తమిళంలో మోడ్రన్ థియేటర్స్ సంస్థ అధిపతి టిఆర్ సుందరం నిర్మాణ దర్శకత్వంలో వలయపతి అనే చిత్రంలో నటించింది. ముత్తుకృష్ణన్ హీరోగా నటించిన టిఏ జయలక్ష్మి, కెకె పెరుమాళ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మోడ్రన్ థియేటర్స్ వారే సవతిపోరు పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. మరుసటి సంవత్సరం ఎన్టీ రామారావు మాతృ సంస్థ ఎన్టీఆర్ బ్యానర్ మీద నిర్మించిన తొలి చిత్రం పిచ్చిపుల్లయ్యలో జానకి అమరనాథ్ కు జంటగా నటించగా చెల్లెలు కృష్ణకుమారి రామారావుకు హీరోయిన్ గా నటించింది. అయితే సినిమా అంతగా ఆడలేదు. రోహిణి సంస్థ అధిపతి హెచ్ఎండి 1954లో వైఆర్ స్వామి దర్శకత్వంలో వద్దంటే డబ్బు చిత్రాన్ని నిర్మించారు. అందులో రామారావుకు జోడిగా జానకి నటించింది. ఇదే చిత్రాన్ని తమిళంలో పణం పడుతుం పడు పేరుతో సమాంతరంగా నిర్మించారు. అందులో కూడా రామారావు జానకి జంటగా నటించారు. సారథి స్టూడియోస్ అధిపతి శివరామకృష్ణ ప్రసాద్ 1955లో తాపీ చాణక్య దర్శకత్వంలో రోజులు మారాయి సినిమా నిర్మించారు. అందులో అక్కినేని నాగేశ్వరరావు హీరో. అక్కినేనికి జంటగా జానకి నటించింది. 1939లో సారథి స్టూడియోస్ బ్యానర్ పై జమీందారీ వ్యవస్థ మీద రైతుల కడగంలో కళ్లకు కట్టినట్లు చూపుతూ నిర్మించిన రైతుబిడ్డ చిత్రం తర్వాత 16 సంవత్సరాల విరామం అనంతరం అదే నేపథ్యంలో సారథి స్టూడియోస్ వారిని

నిర్మించిన ఒక గ్రామీణ చిత్రమిది. దండిమిట్ట అనే గ్రామంలో ఈ చిత్ర సింహభాగాన్ని ప్రసాద్ నిర్మించారు. సినిమా నిర్మాణం పూర్తి కావస్తుండగా వరి నాట్లు, కోతలు వంటి పనులు పూర్తయ్యాక రైతులు సమ్మరాలు చేసుకునే నేపథ్యంలో ఒక డాన్స్ పాట పెడితే బాగుంటుందని తలచి కొసరాజు రాఘవయ్యను పాట రాసి పెట్టమని అడిగారు. అయితే గతంలో పాలేరు అనే చిత్రం కోసం కొసరాజు రాసిన ఒక పాట ఆ సన్నివేశానికి సరిపోయేలా ఉండగా దానినే మాస్టర్ వేణు చేత ట్యూన్ చేయించి వహీదా రెహమాన్ నాట్యం చేస్తుండగా చిత్రీకరించారు. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న అనే ఈ పాటతోనే సినిమా 25 వారాలు ఆడి రజతోత్సవం చేసుకుంది. తర్వాత ఇదే చిత్రాన్ని తమిళంలో కాలం మారిపోచ్చి పేరుతో పునర్నిర్మించారు. అయితే అందులో జానకి స్థానంలో అంజలిదేవి నటించింది. తెలుగులో విజయం సాధించినట్లే తమిళంలో కూడా ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

మనకి తొలి రోజుల్లో నటించిన సినిమాలన్నీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి అగ్రతారలతోనే. 1955లో ఆమె ఏకంగా 11 సినిమాలలో నటించి బాగా బిజీ తారగా మారింది. వాటిలో భాగ్యచక్ర, ఆదర్శ సతి, దేవకన్నిక అనే 3 కన్నడ సినిమాలు, ఆపై అన్న అరవై దంబి, ఎలయన్ ఆస్తి అనే 2 తమిళ సినిమాలు, కన్యాదానం, పసుపు కుంకుమ, బీదల ఆస్తి అనే తెలుగు చిత్రాలున్నాయి. అప్పుడే కోవలిమూడి భాస్కర్ రావు భాస్కర్ ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పి చెరపకురా చెడేవు అనే చిత్రాన్ని నిర్మించారు. అందులో రామారావు సరసన జానకి హీరోయిన్ గా నటించింది. అదే సంవత్సరం జానకి నటించిన మరో చిత్రం గుజరాళ అప్పారావు ప్రసిద్ధ నవల కన్యాశుల్కం. ఈ సినిమాను నిర్మాత వినోద పిక్చర్స్ అధిపతి డిఎల్ నారాయణ కాగా, దర్శకత్వం బాధ్యతలను పి పుల్లయ్య నిర్వహించారు. రామారావు గిరీశం పాత్ర పోషించగా జానకి బాల్య వితంతువు బుచ్చమ్మ వేషం కట్టింది. సావిత్రి మధురవాణిగా, సిఎస్ఆర్ రామప్ప పంతులుగా, గోవిందరాజుల సుబ్బారావు లుప్తావధానులుగా ఇతర పాత్రలను పోషించారు. 1956లో జానకి ఇంకా బిజీగా మారి 13 సినిమాలలో నటించింది. వాటిల్లో తమిళ, కన్నడ సినిమాలు కూడా ఉన్నాయి. లలిత నిర్మాత శంకర్ రెడ్డి చరణదాసి చిత్రాన్ని నిర్మించారు. అక్కినేని రామారావు, అంజలిదేవి, సావిత్రి, ఎస్వి రంగారావు ఇందులో నటించారు. ఈ చిత్రంలో జానకి సరోజ పాత్ర నటించింది. ఘంటసాల నిర్మించిన సొంత ఊరు చిత్రంలో కూడా జానకి రామారావుకు జంటగా నటించింది. ఘంటసాల కృష్ణమూర్తి, సుందరం బాలచందర్ దర్శకత్వంలో ఏది నిజం అనే చిత్రాన్ని నిర్మించారు. నాగభూషణం ఈ చిత్రంతోనే వెండితెరకు పరిచయమయ్యారు. జానకి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని ఏతు నిజం పేరుతో తమిళంలోకి డబ్ చేశారు. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఈ సినిమాకు జాతీయ బహుమతి లభించింది. రామారావు, అంజలిదేవి నటించిన రాజశ్రీవారి జయం మనదే చిత్రంలో జానకి మల్లిక అనే సహాయ పాత్ర పోషించింది. అలాగే పొన్నలూరి బ్రదర్స్ వారి భాగ్యరేఖ చిత్రంలో కూడా జానకిది రేలంగికి జోడిగా సహాయ నటి పాత్రే.

మలయసింహ, తమరికులం, అవరంగ్ మాయర్ వంటి తమిళ సినిమాల్లో జానకి నటించింది. పద్మశ్రీ పిక్చర్స్ దర్శక నిర్మాత పి పుల్లయ్య నిర్మించిన బ్లాక్ బాస్టర్ చిత్రం శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలో ఎరుకలసాని వేషం ధరించింది. 1960 నుండి 1962 మధ్య కాలంలో కూడా జానకి నటించిన తమిళ సినిమాలే ఎక్కువ. నాన్కండ సోర్గం, చిన్న మరుమగలే, రేవతి, పడిక్కాంద మేడే, భాగ్యలక్ష్మి, కుముదం, పాలం పలయం, కానం నీర్ అన్నీ సినిమాలు, వాటిల్లో కొన్ని తెలుగులో ఆత్మబంధువు పేరుతో పునర్నిర్మితమై తమిళ వర్షన్లో జానకి హీరోయిన్ గా నటించింది. 1962 తర్వాత తెలుగు సినిమాల్లో జానకి పాత్రలు సహాయ పాత్రలకే పరిమితమయ్యాయి. బాబు మూవీస్ వారు నిర్మించిన మంచి మనసులో చిత్రంలో ఆమె అక్కినేనికి అందురాలైన భార్యగా నటించిన అది కేవలం సహాయ పాత్రే కావడం విశేషం. అలాగే అన్నపూర్ణ వారు నిర్మించిన డాక్టర్ చక్రవర్తి సినిమాలో కూడా జానకి అక్కినేని భార్యగా నటించింది, అయినా అది కూడా సహాయ పాత్రే. అలాంటివే మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన మంచి కుటుంబం, రవీంద్ర ఆర్ట్స్ వారి ధర్మదాత చిత్రాలలో జానకి పోషించిన పాత్రలు. జానకి 1962 తర్వాత ఎక్కువగా తమిళ చిత్రాలకే పరిమితమైంది. తమిళ భామా విజయం చిత్రాన్ని ఎస్ఎస్ వాసన్ హిందీలో తీన్ బహురానియాగా నిర్మిస్తే అందులో జానకి నటించింది. 1979లో తాయారమ్మ బంగారయ్య చిత్రంలో జానకి అద్భుతంగా రాణించింది. జగపతి వారి అక్క చెల్లెలు, గోపాలరావు గారి అమ్మాయి, బెజవాడ బెబ్బులి, సంసారం ఒక చదరంగం, గీతాంజలి వంటి తెలుగు చిత్రాల్లో జానకి అడపాదడపా కనిపించి మెప్పించింది. అక్క చెల్లెల చిత్రంలో పాండవులు పాండవులు తుమ్మెద అనే పాటలో జానకి ప్రేక్షకుల మనసు దోచుకుంది. జానకి తెలుగులో నటించిన చివరి సినిమా బాబు బంగారం కాగా తమిళంలో తంబి సినిమా ఆఖరిది. అయితే ఓపిక ఉన్నంతకాలం తను నటిస్తూనే ఉన్నారు.

శ్రమలో షావుకారు జానకి అనారోగ్యంతో కన్నుమూశారు. 1949లో రక్షారేఖతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె 1950లో షావుకారు చిత్రంతో ప్రసిద్ది చెందారు. ఎన్టీఆర్, జయలలిత, ఎంజీఆర్, కరుణానిధి వంటి ప్రముఖులతో కలిసి నటించిన ఆమె 4 ముఖ్యమంత్రులతో పనిచేసిన ఏకైక నటిగా రికార్డు సృష్టించారు. 2023లో అన్ని మంచి శకునములే ఆమె చివరి చిత్రం. చలనచిత్ర రంగానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 2022లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

షావుకారు జానకిగా ప్రసిద్ది చెందిన శంకరం మంచి జానకి అలనాటి రంగస్థల సినీ కథానాయిక. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370కి పైగా సినిమాలు నటించింది. ఇందులో సుమారు 200కు పైగా కథానాయక పాత్రలు పోషించింది.

ఆమె రేడియో నాటికల ద్వారా కెరీర్ ప్రారంభించింది. తెలుగు తమిళ భాషల్లో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎంజీఆర్, శివాజీ గణేశన్ మొదలైన నటుల సరసన కథానాయికగా చేసింది. జానకి చిన్ననాటే రంగస్థల నాటకాల్లో పలు పాత్రలు పోషిస్తూ నటిగా కెరీర్ ప్రారంభించింది. తన 11వ ఏటలో రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొంది. ఆమె మొట్టమొదటి చిత్రం షావుకార్. ఇది ఆమె ఇంటి పేరైపోయింది. ఆమె తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 380 చిత్రాల్లోనూ, 3 హిందీ సినిమాల్లోనూ, 1 మలయాళం సినిమాలోనూ నటించింది. తెలుగు కథానాయకి కృష్ణకుమారి ఆమెకు స్వయాన చెల్లెలు. 1949లో రక్షారేఖ అనే సినిమాలో చంద్రికగా నటించింది. తెలుగులో ఆమె సినిమాలలో ప్రసిద్దమైనవి కొన్ని: షావుకారు, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, రోజులు మారాయి.

షావుకార్ జానికి 74 సంవత్సరాల సినీ కెరియర్ లో ఎన్నో పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరించిన ప్రముఖ నటి.

1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించారు ఆవిడ. తొలినాడులో రేడియో నాటకాల ద్వారా గుర్తింపు పొందారు. 1947లో రేడియోలో ఇంజనీర్ గా పనిచేస్తున్న శంకరమంచి శ్రీనివాస్తో వివాహం చేసుకున్నారు. 1950లో షావుకార్ చిత్రంలో కథానాయికగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో ఆమెకు బిఎం రెడ్డి అవకాశం ఇచ్చారు. షావుకార్ జానకిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆమెకు కలైమామణి, నంది, రజోత్సవ అవార్డులు, సైనా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం వంటి అనేక అవార్డులు లభించాయి.

సినిమాలోకి పనికిరావు, ఊరు వెళ్లిపో అన్నారు. ఖర్చిస్తే ఇండస్ట్రీనే ఏలేసింది. సినీ రంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దాదాపు 7.5 దశాబ్దాల పాటు సినీ రంగంలో కథానాయికగా, నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఒక వెలుగు వెలిగిన సినీ తార షావుకారు జానకి కన్నుమూశారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత లాంటి 4 ముఖ్యమంత్రులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక హీరోయిన్ ఆమె. చిన్న వయసులోనే వివాహం జరగడం, ఆ తర్వాత కనీసం 3 పూటలా తినడానికి కూడా లేని పరిస్థితుల్లో ఆమె తీవ్రమైన

అధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తితో 14 ఏళ్ల వయసులోనే మద్రాసుకు వెళ్లి ఆకాశవాణి రేడియోలో ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించారు. షావుకార్ జానకి మృతితో సినీ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినీ ప్రయాణం గురించి చెప్పుకుంటూ, ఆర్థిక కష్టాల్లో ఇబ్బందులు పడుతున్న సమయంలో హీరోయిన్గా తొలి అవకాశం లభించడం తనకు అదృష్టంగా భావించారు. అయితే ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి ఆమె రూపాన్ని చూసి, సినిమాలకు పనికిరావు, నీ ఊరు వెళ్లిపో అని నిర్మోహమాటంగా చెప్పిన మాటలు తనను ఎంతో బాధ పెట్టాయని గతంలో వెల్లడించారు. ఇప్పుడు ఆమె మాటలు మరోసారి వైరల్ అవుతున్నాయి. షావుకార్ జానకి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రోజుల్లో కేవలం జీవనోపాధి కోసమే ఆమె సినీరంగ ప్రవేశం చేశారు. హీరోయిన్గా తన మొదటి చిత్రం నుండి అందుకున్న 2,500 రూపాయల జీతం ఆమెకు 100,000 రూపాయలతో సమానంగా అనిపించింది. అప్పటికి సినిమా రంగం గురించి కొన్ని అపోహలు ఉన్నప్పటికీ, ఆ రోజుల్లో కళాకారులకు లభించే నిజమైన మర్యాదను ఆమె ఒకప్పుడు గుర్తు చేసుకున్నారు. తన తొలి తెలుగు చిత్రం పూర్తయిన తర్వాత ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి గారు ఆమెను కలిశారని, అప్పటి హీరోయిన్లతో పోలిస్తే షావుకార్ జానకి పొట్టిగా సాధారణంగా ఉండడంతో నువ్వు పల్లెటూరు వేషాలకు రాజమండ్రి గెటప్లకు బాగుంటావు, కాని మా హీరోయిన్స్ లుగా ఒడ్డు పొడువు గ్లామర్గా లేవు, నువ్వు 5 పువ్వుల రాణిలాగా ఇంత ఉన్నావు, సినిమాలకు పనికిరావు, నీ ఊరు వెళ్లిపో అని నేరుగా చెప్పేశారు. ఆ మాటలు జానకిని తీవ్రంగా బాధించిన అదే సమయంలో ఆమె పట్టుదలను రగిలించాయి. ఒక్కసారి మొహానికి రంగు వేసుకున్నాను, ఎలా వెళ్తాను సార్, ఏదో వచ్చేవి వస్తాయిలేండి అని ఆత్మవిశ్వాసంతో బదులిచ్చానని చెప్పుకొచ్చారు. కేవీ రెడ్డి మాటలు జానకిలో ఒక గొప్ప నటిని బయటకు తీశాయి. తన దృఢ సంకల్పంతో కేవలం తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ చిత్ర పరిశ్రమల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. జెమిని స్టూడియోస్, ఏవిఎం, మోడ్రన్ థియేటర్స్, సేలం బెస్ట్ కంపెనీ వంటి అగ్ర నిర్మాణ సంస్థల్లో హీరోయిన్గా నటించి బిజీ అయ్యారు. ఆమెకు లభించిన ఈ క్రేజ్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. కుటుంబంలో సంసారం చేసుకునే పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఆమె నటనకు పత్రికలు ప్రశంసల వర్షం కురిపించాయి. పక్కింటి అమ్మాయిలా ఉంది గాని సినిమా యాక్ట్రెస్ గా లేదు, ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది అని రాశారు. కొంతకాలం తర్వాత జానకి వెంకటేశ్వర మహత్యం చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నప్పుడు కేవీ రెడ్డి గారు ఆమె నటన చూసి అద్భుతమని ప్రశంసించారు. అమ్మాయి, నేనన్న మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, నువ్వు గొప్ప నటివి, నీ వాచకానికి మంచి ప్రాముఖ్యత ఉంది అని మెచ్చుకున్నారు. అప్పుడు జానకి, థ్యాంక్స్ సార్, ఇప్పుడు నేను ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదుగా అని సరదాగా అడిగారు. దానికి కేవీ రెడ్డి అక్కర్లేదు అక్కర్లేదు అని బదులిచ్చారు. జానకి ప్రస్థానం, ఒక వ్యక్తి తన కృషి పట్టుదలతో ఎలాంటి సవాళ్లనైనా అధిగమించి విజయం సాధించగలదని నిరూపించింది.

0: మరింతవరకు అభినయానికి చిరునామా షావుకారు జానకి. చిత్రగీతాలతో కూర్చున్న కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి శంకరనేని స్వాతి. ఈనాటి మధుమంజరి ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కృతజ్ఞత కేంద్రం. ఇప్పుడు నిలవన సమయం 5:03:30. శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: కార్యక్రమంలో ముందుగా విన్నాం సీతాకోకచిలుక. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పడిన యువల గీతం. సాహిత్యం వేటూరి సుందర రామూర్తి, సంగీతం ఇళయరాజా.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701558.
2: కార్యక్రమం తర్వాత ఎదురిత ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిలో పడిన పాట.

0: కలలోనే వయసు
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
4: మీ ఆత్మీయ సోదరులకు.

0: సోదరీ మణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
1: 9989679076,
0: మరొక నంబర్ 7989701558.
2: కార్యక్రమం తర్వాత చైర్మన్ జలమయ్య ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సాహిత్యం ఆరుద్ర, సంగీతం సలీల్ చౌదరి.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రాఖీ శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఆత్మీయ అనురాగాలను పంచుదాం.
2: సిరిమల్లె పూవల్లె నవ్వు.
3: Ha ha ha ha!

పాట జ్యోతి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడారు. చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: అందమైన తన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పిల్ల. అందుకే బావ ఎన్ని వస్తువులు తెచ్చి ఇస్తానని చెప్పినా వాటికంటే ముఖ్యం ముందు నువ్వే కావాలిరా బావా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: వరకట్నం ఇది మానవ జాతికి పట్టిన చీడ లాంటిది. ఆ కన్నెపిల్ల కట్నాలు తీసుకునే పడుచు పిల్లగాళ్లపై ఎలా విరుచుకుపడిందో వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హాస్యం ప్రతి మనిషికి హాయినుసగే అమృత గుళిక. నిత్య జీవితంలో కష్టాన్ని మరిపించగలగడం హాస్యం చేయగల గొప్ప పని. అదుగో ఆ పిల్లపైన పాడే పాట వినండి. పిల్లంటే ఆడపిల్ల కాదు సుమండి, కోడిపిల్ల.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: కోలాటం పండగ పబ్బాలలో, విశ్రాంతి సమయాలలో జానపదులు ఆడే ఒక వ్యాయామ క్రీడ. ఇందులో బాలబాలికలు, తరుణ వయస్కులు ఉత్సాహంతో పాల్గొంటారు. కోలాటం పాటలు నవరస భరితాలు, ప్రధానంగా శృంగార హాస్య రస మధుపాత్రలు.

వానగాలిలేశ నీ వాకింది కురిపడితే దాన్ని రెండు దిడితే దాని మన చెబుతో కొడితే దాన్ని రెండు దిడితే దాని మన చెబుతో కొడితే ఆహా కో

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: జానపద గేయాలు లయ ప్రధానమై జీవితానికి ఉల్లాసాన్ని ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇవి అన్ని దేశాలలో ఉంటాయి, కాని భారతదేశ గీతాలలో గమనీయ భావ చిత్రణ ఉంది. దక్షిణ భారతంలోని ఆంధ్రదేశపు జానపద గేయాలు మధురంగా శ్రావ్యంగా ఉంటాయి. అలాంటి పల్లె పదాలను ఒక మాలగా కూర్చి మీ ముందు ఉంచుతున్నాము. గడచిన కాలంలో కన్నె పిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. నాగమ్మకు ముసలి భర్త అంటే ఏవగింపు. అందుకే ఎన్నో వన్య చిన్నలు పోతుంది. అది చూసిన కుంటెవాడు ఏమంటున్నాడంటే,

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: యవ్వనంతో కెరటాలు తన్నుకున్న ఓ పడుచుని మామిడి తోటలో కలుసుకున్నాడు ఆ కుంటెగాడు. మనం పెళ్లి చేసుకుందాం రమ్మన్నాడు. చిలిపితనానికి చీర కట్టి సరసాలకు వారసత్వం వహించిన వారి సంభాషణ విందామా?

మీరింతవరకు జానపద గేయాలు విన్నారు. జానపద గేయాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం 6:10కు ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగు శర్మని. నిజామాబాద్ లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఈరోజు సునహరి మిట్టి అభియాన్ మార్కెట్ అనుసంధాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూసీ ప్రాజెక్టు కోసం భూసేకరణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అవంతరెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యకుడు చిన్నారెడ్డిపై విచారణ జరిపిన క్రమశిక్షణ కమిటీ ఈరోజు పిసిసి అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్కు నివేదిక అందజేసింది. 15,000 కోట్ల రూపాయల ఫీజు రీఇంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ బీజేపీ తెలంగాణ అధ్యకుడు రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష ఈరోజు ముగిసింది. రైతుల సంక్షేమమే రాష్ట దేశ సంక్షేమమని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్ల అన్నారు. పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్దతులు, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని గవర్నర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు.

0: రైతుల సమక్షంలో సునహరి మిట్టి అభియాన్ మార్కెట్ అనుసంధాన కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా అధికారులతో నిర్వహించిన సమాపేశంలో గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు చివరి గడపకు చేరేలాగా అధికారులు కృషి చేయాలని సూచించారు. జిల్లాపై ఎల్నిన్యో ప్రభావం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు క్రాప్ డైవర్సిటీ ప్రోత్సాహంపై వ్యవసాయ శాఖ అధికారిని గవర్నర్ ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టు కోసం భూసేకరణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్సీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్ లో మూసీ ప్రాజెక్టుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్ తో పాటు ఎఫ్డీఎల్ బఫర్ జోన్ అసైన్డ్ భూముల సేకరణపై స్పష్టమైన విధానం రూపొందించుకోవాలని, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ప్రాజెక్టు ఫేజ్ టూ కు త్వరగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. మంచిరేవులు ఓంకారేశ్వర స్వామిలయం టెండర్లు వెంటనే పిలవాలని, కొత్వాలు కూడా బర్డ్స్ పార్క్ కు మరింత ప్రచారం కల్పించాలని సూచించారు. టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ కు క్రమశిక్షణ కమిటీ నివేదిక సమర్పించింది. మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యకుడు చిన్నారెడ్డిపై విచారణ జరిపిన కమిటీ చైర్మన్ మల్లురవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ హైదరాబాద్ లో ఈ నివేదికను అందజేశారు. అమెరికా పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం అనుమతి రాకుండానే రేవంత్ ఆదిరాబాదరాగా పర్యటన పెట్టుకున్నట్లు చెప్పారు. అర్హత లేని వ్యక్తులను సీఎం తన పర్యటనలో కలవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. స్పష్టమైన కారణాలతోనే విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదని కిషన్ రెడ్డి చెప్పారు.
1: ఏదైనా ఒక ముఖ్యమంత్రి ఒక కేంద్ర మంత్రి విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతనే పర్యటన ఖరారు చేస్తారు. విదేశాంగ శాఖ ఆయన వెళ్లక ముందే క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇవ్వలేదని తెలిసి కూడా ఆయన లండన్ కి వెళ్లాడు. విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది మీ స్థాయికి అనుకూలంగా ఈ పర్యటన లేదు కాబట్టి అనుమతులు ఇవ్వడం లేదనేటువంటి విషయం స్పష్టం చేయడం జరిగింది.
0: క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి 15 నియోజకవర్గాల్లో టెండర్ ప్రక్రియ పూర్తయిందని రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు చెప్పారు. సచివాలయంలో హౌసింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో వచ్చిన 60,720 దరఖాస్తుల్లో 41,900 మందిని అర్హులుగా గుర్తించామని, ఈ నెల 27 తేదీ నుంచి 30 తేదీ వరకు వారి సమక్షంలో పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహిస్తామని వివరించారు. ఎంపిక కాని దరఖాస్తుదారులకు 10,000 రూపాయలు ఎండిని తిరిగి జమ చేస్తామన్నారు. మరో 4 నియోజకవర్గాల్లో స్థలాలు ఎంపిక చేశామని, సెప్టెంబర్ 3 తేదీలాగా దరఖాస్తులు చేసుకోమని కోరారు. గ్రామీణాభివృద్ది శాఖపై మంత్రి సీతక్క సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు బాగా కురుస్తున్న నేపథ్యంలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని, ఇప్పటి వరకు 6,18,00,000 మొక్కల లక్ష్యాన్ని కాను 5,32,00,000 మొక్కలు నాటామని ఆయన చెప్పారు. నాటిన మొక్కల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తూ నీరందిస్తూ 100% మనుగడ సాధించేలా చూడాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 కూలీలకు ఉపాధి కల్పించాలని, నివాస ప్రాంతానికి సమీపంలోనే పనివ్వాలని సూచించారు. ఆదివాసీ గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాంల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. 15,000 కోట్ల రూపాయల ఫీజ్ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల వెంటనే విడుదల చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యకుడు రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష ఈరోజు ముగిసింది. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ నిన్న రసం తాగించి రామచంద్రరావు దీక్షను వేగం

చెప్పారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో జరిగిన బలాభివృద్ది కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ లో నిమ్స్ తరహా టారిఫ్లు అమలు చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన టిమ్స్ అడ్మినిస్టేటివ్ బ్లాక్ లో జరిగిన తొలి ఈసీ సమాపేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్లు సిబ్బంది నియామకాలకు నిమ్స్ సర్వీస్ రూల్స్ అనుసరించాలని, ఆర్థిక లావాదేవీలను ట్రస్ట్ అండ్ రిటెన్షన్ అకౌంట్ ద్వారా నిర్వహించాలని కూడా ఈసీ నిర్ణయించింది. మల్టీలెవెల్ కార్

0: నిజామాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం సహా దాదాపు 24 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో సాయంత్రం వేళ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పెల్లడించారు. ఈ రోజు రాష్ట వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమం పలు జిల్లాల్లో నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని, మొక్కలు నాటి సంరక్షించాలని రాజన్న సిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా సమతుల్య వాతావరణం నిర్మించవచ్చునని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నాటిన ప్రతి మొక్కను కూడా సంరక్షించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా నిర్దేశిత లక్ష్యం మేరకు జిల్లాలో 17 లక్షల మొక్కలు నాటుతామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కేహాయ్ మోతి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ ఏపూరి భాస్కర్ రావు సూచించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నిర్మల్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జానకి షర్మిల చెప్పారు. తెలంగాణ హైకోర్టుకు ఆగస్టు 27న ప్రత్యేక సెలవు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ గురువారం హైకోర్టుతో పాటు సికింద్రాబాద్ లోని తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ, హైకోర్టు ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్లకు ప్రత్యేక సెలవు వర్తిస్తుందని, దీనికి ప్రతిగా డిసెంబర్ 19వ తేదీ శనివారాన్ని హైకోర్టుకి వర్కింగ్ డేగా ప్రకటిస్తున్నామని చెప్పారు. పాలిటెక్నిక్ విద్యపై అధ్యయనానికి తెలంగాణ రక్షణ శ్రేణి కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ అధ్యకురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం GO 97 తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి చేర్చడంతో విద్యార్థులు నిరసన చేపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్ నిన్యో ప్రభావం, నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక అభివృద్దిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని, తక్కువ నీటి అవసరమయ్యే పంటలపై అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. 22A నిషేధిత భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రధాన బాధ్యతని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో 22A బాధిత కుటుంబాలతో ఏర్పాటు చేసిన సమాపేశంలో హరీష్ రావు మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రీ బీఎస్సీ కోర్సుల కౌన్సిలింగ్ ఈ నెల 27వ తేదీన ప్రారంభమవుతుంది. ఉపకులపతి ప్రొఫెసర్ అల్రాస్ జారయ్య ఈ విషయం తెలియజేశారు. మహిళా సాధికారత ఇతివృత్తంగా నిర్మించిన ఒక సినిమాను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విడుదల చేశారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి అనేక కష్టాలను, ఊపిరితిత్తుల క్యాన్సర్ను జయించి ఐఏఎస్ సాధించిన నేపథ్యంలో రచయిత దర్శకుడు తిరుపతి పటేల్ సిద్దంకి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బీసీ రిజర్వేషన్ల పితామహుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి బిందేశ్వర్ ప్రసాద్ మండల్ జయంతి కార్యక్రమాన్ని నల్గొండలో ఘనంగా నిర్వహించారు. కోర్టు ఎదురుగా ఉన్న మండల్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యకుడు చిలకరాజు సతీష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా వార్తా మీడియా వర్క్ షాప్ ఈరోజు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూపీఐ వ్యవస్థాం భారతస్య డిజిటల్ పరిశోధన యాత్రాయాః ప్రముఖ పరివర్తన బిందుః వర్తతే ఇతి ప్రఖ్యాపయత్. సహైవ ఏతస్యై ఏకాదశ దేశేషు పరిచాలనేన సహ వైశ్విక మాన్యతా చ లబ్ధా. కేంద్ర సర్వకారేణ పశ్చిమ బంగాళ సర్వకారః యోగ్యావేదకేభ్యః నాగరికతా ప్రమాణపత్ర వితరణాయ CAA ఇత్యస్యాంతర్గతం అధీకృతః. రాష్ట్రీయ సురక్షా పరామర్శదః అజిత్ డోభాలః అద్య బీజింగ్ నగరే చీన విదేశమంత్రిణా వాంగ్ యీ ఇత్యమునా సహ భారత చీన సీమ విషయే విశేష ప్రతినిధి వార్తాం కరిష్యతి. సంయుక్తరాజ్యేన సర్వేభ్యః H1B సీమా అంతర్గత ఆవేదనేభ్యః అతిరిక్తస్య 65.3 లక్ష డాలర్ పరిమితస్య శుల్కస్య ప్రస్తావః కృతః. అథ వార్తా విస్తరేణ. యూపీఐ ఇత్యనేన డిజిటల్ పరిశోధన వ్యవస్థాయాం పరివర్తనేన సహ భారతే దశ వర్షాణి సంపూరితాని. अद्य एषा व्यवस्था भारतस्य डिजिटल परिशोधन व्यवस्थायाः मेरुदण्डरूपेण उद्भूतास्ति षोडशाधिक द्विसहस्र

0: प्रायः चत्वारिंशत प्रतिशतं यावत् परिमाणं वर्धितमस्ति। नवदिल्ल्यां वार्ताहरैः सह वार्तालापं कुर्वन् श्रीनायडुः अवदत् यत् सर्वकारः सम्पूर्णे देशे वैश्विक मानक वायु कार्गो केन्द्राणि सौकर्यतया निर्मातुम् इच्छति। सः अवदत् यत् प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना देशे लॉजिस्टिक्स जालस्य विस्ताराय महत्वं प्रदीयते। एयर इंडिया फुकेट दिल्ली विमानयान घटनायाः विषये श्रीनायडुः अवदत् यत् विमान दुर्घटना अन्वेषण विभागः अन्वेषणं कुर्वन्नस्ति। प्रारंभिक प्रतिवेदनं शीघ्रमेव आगमिष्यति। मुख्य निर्वाचनायुक्तः ज्ञानेश कुमारः अवदत् यत् बूथस्तरीय अधिकारिणः भारतस्य लोकतन्त्रस्य आधारस्तम्भाः सन्ति। उत्तरप्रदेशस्य द्विदिवसीय यात्रायाम् आगतः मुख्य निर्वाचनायुक्तः अद्य लखनऊनगरे प्रायः 500 यावत् बूथस्तरीय अधिकारिभिः सह संवाद कार्यक्रमे भागम् अगृह्णात्। कार्यक्रमः निर्वाचन प्रक्रियाम् अधिक प्रभावयुक्तं पारदर्शिकं सुलभं नागरिक केन्द्रितं च कर्तुं केन्द्रितः आसीत्। श्रीकुमारः अवदत् यत् प्रत्येकः बूथस्तरीयः अधिकारी मतदातृणां मध्ये समर्पणस्य पारदर्शितायाः च कृते प्रसिद्धः अस्ति। सूचना प्रसारण मन्त्रालयस्य प्रकाशन विभागेन अस्य 26,000 वर्षस्य फेडरेशन ऑफ इंडियन पब्लिशर्स अवार्ड्स फॉर एक्सीलेंस इन बुक प्रोडक्शन इत्यस्मिन् 7 पुरस्काराः विजिताः। विभागस्य पत्रिकाः पुस्तकानि हिन्दी आंग्ल उर्दू भाषाणां सन्दर्भ प्रकाशनानि च विभिन्नेषु वर्गेषु स्वीकृतानि सन्ति। महानिदेशकः प्रकाशन विभागः डॉ. धीरज काकड़िया इत्येषः अवदत् यत् विभागेन प्रकाशितानि पुस्तकानि राष्ट्रिय विकासेन साहित्येन संस्कृत्या कलया समकालीन विषयैः च सह पाठकानाम् आमन्त्रणे महत्वपूर्ण भूमिकां निर्वहन्ति। संयुक्त राज्यस्य गृह सुरक्षा विभागेन सर्वेभ्यः H1B वीजा आवेदकेभ्यः वर्तमान शुल्कम् अतिरिच्य 65,200-$3,100,000 परिमितस्य नूतन शुल्कस्य प्रस्तावः कृतः। गृह सुरक्षा विभागेन प्रकाशितायाः विज्ञप्तेः अनुसारम् इदं प्रस्तावित शुल्कम् आवेदन समर्पण काले देयं भविष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు ఈ పూట మరియు రేపు ప్రసారం చేయబోయే ప్రసారాలనే కొన్ని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8 శ్రోతలు త్రాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి, 8:45 సమాచార సంధ్య హిందీ వార్తలు, 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ చర్చ కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 హైదరాబాద్ కేంద్రం నుండి హరికథ ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే ప్రసారాలను కొన్ని ముఖ్యాంశాలు. ఇప్పుడు రేపటి కార్యక్రమం చూద్దాం. రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో గణపతి భక్తి గీతాలు వింటారు, 6:30 సుభాషితం సమర్పణ డాక్టర్ పోలీస్ పెద్ది రాధాకృష్ణమూర్తి, 6:30 రైతు సమాచారంలో ఎర్రపంటల సాగు వివరాల గురించి తెలుసుకుంటారు, 6:40 ప్రసార వివరాలు, 6:45 ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు, 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:00

నిమిషాలకు ఆరోగ్య కార్యక్రమాల శీర్షికను దెబ్బతింటున్న లైంగిక ఆరోగ్యం సకాలంలో చికిత్సతోనే ఫలితం కొన్ని వివరాలు. 7:30 సాహితి సౌరభాలు సాహిత్య కార్యక్రమం 7వ భాగం. ఈ కార్యక్రమంలో షేక్ సలాం గారి స్వీయ కవితలు వినవచ్చు. 7:45 మిలాద్ ఉన్ నబీ పండుగ ప్రాశస్త్యం గురించి తబరష్ పాషా గారి ప్రసంగం వినవచ్చు. 8:00 సమాచార ప్రభాత్ హిందీ వార్తలు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం నిర్వహణ శ్రీ కులిపాక శంకరారావు. 9:30 ఏకచిత్రమానం. 10:00 నుండి చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. రేపు మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీతం శీర్షికన ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ గారి గాత్ర సంగీతం వినవచ్చు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమంలో మహిళలకు సమానత్వంతోనే అందరికీ ప్రగతి ప్రసంగం అనంతరం ఎల్ఐ గారి స్వీయ కవితలు వినవచ్చు. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 నుండి చిత్రగీతలు ప్రసారమవుతాయి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మీడియా న్యూస్. 2:15 దోపాహార సమాచారం. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 మహిళలు మహారాణులు. 3:30 ఏక చిత్రగానం. 4:00 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:30 జానపద గేయాలు. ఇక సాయంత్రం ప్రసారం 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 అంత్య వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతం వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ప్రసార వివరాలు. 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో బ్లాక్ రైస్ పండిస్తున్న ఆదర్శ రైతు పరిచయం, ఇంకా అభ్యుదయ పదంలో ఆమని ప్రసంగం ఉంటుంది. 7:45 హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. 8:00 శ్రోతలు ఉత్తరాంధ్ర ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కేంద్ర లహరి. 8:45 సమాచార సంధ్య హిందీ వార్తలు. 9:00 న్యూస్ ఎట్టైన ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 9:30 చిత్రగీతాలు. 10:00 రాగం తానం పల్లవి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 ఆపాత మధుర గీతాల కార్యక్రమం మధురిమ. ఇవి రేపు ప్రసారం చేయబోయే ప్రసారాలను కొన్ని ముఖ్యాంశాలు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:35 ఇప్పుడు యువవాణి యువజన కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో టెలికాం రంగంలో అవకాశాల గురించి తెలుసుకుంటారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా?
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆకాశవాణి. యువవాణి యువజనుల కార్యక్రమం. యువతకు బాట ఆకాశవాణి మాట.
7: హలో ఫ్రెండ్స్, నేటి యువవాణి కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచం టెలికమ్యూనికేషన్స్ రంగంలో మన దేశం 3వ స్థానంలో ఉంది.

టెలికాం రంగం పురోగతికి చేపడుతున్న చర్యలు, కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలే ఇందుకు కారణం. టెలికాం విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించే రంగంగా మారుతోంది. దీన్ని అందిపుచ్చుకునేందుకు యువత కృషి చేయాలి. మనం ఇప్పుడు ముఖ్యంగా 6G టెక్నాలజీపై దృష్టి సారిస్తున్నాం. సిడాట్ ఆధ్వర్యంలో పలు పరిశోధనలు జరుగుతున్నాయి. రీసెర్చ్ ల్యాబొరేటరీస్తో ఒప్పందాలు చేసుకుంటున్నారు. 2030 నాటికి టెలికాం ఇన్నోవేషన్లో గ్లోబల్ లీడర్గా ఎదగనున్నాం. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థలతో కూడిన ఒప్పందాలు చేసుకుంటుంది భారత్. అదేవిధంగా అంతర్జాతీయంగా 6G పేటెంట్లలో 10% మన దేశం నుంచే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వీటన్నిటి ఫలితంగా ప్రపంచంలో మన టెలికాం వ్యవస్థ 3rd స్థానంలో నిలుస్తోంది. ప్రస్తుత ఇండస్ట్రీ పరిణామాలను చూస్తే టెలికాం రంగంలో విస్తృత కెరీర్ అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు. పలు అంచనాల ప్రకారం రానున్న 5 ఏళ్లలో దాదాపు 13 లక్షల ఉద్యోగాలు టెలికాం రంగంలో అందుబాటులోకి రానున్నాయి. వాస్తవానికి ఇప్పటికే మానవ వనరుల విషయంలో సప్లై డిమాండ్ వ్యత్యాసం భారీగా ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే టెలికాం రంగంలో సంబంధిత నైపుణ్యాలు సొంతం చేసుకుంటే ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు. టెలికాం రంగంలో ఉద్యోగాలు పొందేందుకు నెట్వర్క్ ఆపరేషన్, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నైపుణ్యాలు చాలా అవసరం. వీటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వంటివి కూడా ముఖ్యమే. అదేవిధంగా క్లౌడ్ టెక్నాలజీస్, డేటా ఇంజనీరింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ స్కిల్స్ సైతం తప్పనిసరిగా మారుతున్నాయి. టెలికాం రంగంలో స్కిల్ గ్యాప్ సమస్య ఎక్కువగానే ఉంది. బీటెక్ ఉత్తీర్ణుల్లో 40% మంది మాత్రమే టెలికాం రంగానికి అవసరమైన ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కలిగి ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఇండస్ట్రీ అవసరాలకు, అకడమిక్ కరిక్యులంకు మధ్య పోలిక లేకపోవడమే. బీటెక్ స్థాయిలోనే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెంపొందేలా, ఇండస్ట్రీ అవసరాలకు తగిన నైపుణ్యాలు అందించేలా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరిట నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. తొలిదశలో వీటిని ఐఐటీల్లో నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. క్రమేణా ద్వితీయ, తృతీయ శ్రేణి ఇన్స్టిట్యూట్లకు, నగరాలకు కూడా వీటిని విస్తరిస్తారు. ఈ సెంటర్ల ద్వారా వైర్లెస్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఏఐ బేస్డ్ అప్లికేషన్స్ పై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సమర్థ ఇంక్యుబేషన్ ప్రోగ్రాం పేరుతో సిడాక్ స్టార్టప్స్ కు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఢిల్లీ, బెంగళూరులోని సిడాక్ సెంటర్లలో ఇంక్యుబేషన్ సెంటర్లు నెలకొల్పడం, వీటికి ఎంపికైన వారికి 5 లక్షల ఆర్థిక ప్రోత్సాహకంతో పాటు నిపుణుల మెంటారింగ్ సదుపాయం కూడా లభిస్తుంది. క్వాంటమ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, 5G, 6G టెక్నాలజీస్, టెలికాం సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, ఏఐ అప్లికేషన్స్ లో టెలికాం అనుబంధ విభాగాల్లో ప్రోత్సాహకాలు అందిస్తుంది సిడాక్. స్టార్టప్స్ ను ఎంపిక చేసే క్రమంలో హ్యాక్థాన్స్, ఐడియా ఫెస్టివల్స్ వంటి వాటిని కూడా నిర్వహిస్తుంది. మరెందుకు ఆలస్యం? టెలికాం రంగంలో అవసరమైన క్వాంటమ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, 5G, 6G టెక్నాలజీస్ కు సంబంధించిన స్కిల్స్ ను నేర్చుకోండి, మంచి ఉద్యోగ అవకాశాలను సంపాదించండి. ఆల్ ద బెస్ట్.

0: నేటి డిజిటల్ ప్రపంచంలో ఉద్యోగాల రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఇంటి నుంచి లేదా ఎక్కడి నుంచైనా పనిచేసే ఫ్రీలాన్సింగ్ ఒక ప్రధాన కెరియర్ మార్గంగా ఎదిగింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రిమోట్ వర్క్, గ్లోబల్ క్లయింట్ల పెరుగుదలతో ఫ్రీలాన్సర్లకు అవకాశాలు మరింతగా విస్తరించాయి. అయితే ఈ రంగంలో స్థిరపడాలంటే సరైన నైపుణ్యాలు, ప్రణాళిక, క్రమశిక్షణ చాలా అవసరం. ఫ్రీలాన్సింగ్లో పనితీరు మాత్రమే గుర్తింపు తెచ్చే ప్రధాన సాధనం. అందుకే పనులను సరిగ్గా చూపించే డిజిటల్ పోర్ట్ఫోలియో చాలా ముఖ్యం. గిట్ హబ్, వ్యక్తిగత వెబ్సైట్ లేదా పోర్ట్ఫోలియో ప్లాట్ఫామ్ల ద్వారా మీ ప్రాజెక్టులు, విజయాలు స్పష్టంగా చూపించాలి. 2026లో క్లయింట్లు సర్టిఫికెట్ల కంటే కూడా ప్రాక్టికల్ పనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. సోషల్ మీడియా ఇప్పుడు ఫ్రీలాన్సర్లకు శక్తివంతమైన మార్కెటింగ్ టూల్గా మారింది. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికలపై నైపుణ్యాలకు సంబంధించిన కంటెంట్ పంచుకోవడం, పనిని ప్రదర్శించడం ద్వారా మంచి నెట్వర్క్ ఏర్పడుతుంది. ప్రత్యేక స్కిల్స్ ఉన్నవారికి డిమాండ్ పెరిగింది. ఉదాహరణకు ఏఐ టూల్స్, డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, యుఎక్స్ డిజైన్ వంటి రంగాలు వేగంగా పెరుగుతున్నాయి. సరైన క్లయింట్ల ఎంపిక కూడా చాలా కీలకం. ఎక్కువ పనులు తీసుకోవడం కంటే నైపుణ్యాన్ని గౌరవించే, సరైన పారితోషికం ఇచ్చే క్లయింట్లతో పనిచేయడం మంచిది. మంచి పని చేస్తే రిపీట్ క్లయింట్లు వస్తారు. అలాగే రిఫరెన్స్ల ద్వారా కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ఇప్పుడు లాంగ్ టర్మ్ క్లయింట్ రిలేషన్షిప్స్ ఫ్రీలాన్సర్లకు కీలకంగా మారాయి. ఫ్రీలాన్సింగ్లో క్రమశిక్షణ లేకపోతే విజయాన్ని సాధించడం కష్టం. గడువుకు లోబడి పనిని పూర్తి చేయడం, రోజువారీ షెడ్యూల్ పాటించడం, పనిలో నాణ్యతను కాపాడడం చాలా అవసరం. ఇంటి నుంచి పనిచేస్తున్నప్పుడు డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి టైం మేనేజ్మెంట్ తప్పనిసరి. అలాగే ఏఐ టూల్స్ ను ఉపయోగించి పనిని వేగంగా, సమర్థవంతంగా చేయడం అలవరుచుకోవాలి. ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు క్లయింట్తో స్పష్టమైన ఒప్పందం చేసుకోవడం తప్పనిసరి. వేతనం, పని పరిధి, డెలివరీ సమయం వంటి విషయాలు ముందుగానే నిర్ణయించాలి. అలాగే యాప్ వర్క్, ఫీవరర్, ఫ్రీలాన్సర్ వంటి ప్లాట్ఫామ్లలో అవకాశాలను అన్వేషిస్తూ ఉండాలి. కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటూ నైపుణ్యాలను అప్డేట్ చేసుకుంటే ఫ్రీలాన్సింగ్లో స్థిరమైన, విజయవంతమైన కెరియర్ను నిర్మించుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.
1: యువతకు బాట ఆకాశవాణి మాట, యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయం సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: వానకాల పంటలలో ముఖ్యమైన పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం గురించి మనం చర్చించుకుందాం. ఇందులో భాగంగా ముఖ్యమైన పంట మనం తెలంగాణలో చూసినట్టయితే వరిలో పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే భూసారాన్ని కాపాడుకోవడమే గాక 20-25% వరకు నత్రజని కూడా ఆదా చేయవచ్చును. వరి పొలాల్లో నాటడానికి ముందు అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్టె పైరును పెంచి భూమిలో కలియదునడం ద్వారా భూసారం నుంచి సుమారు 20-25% నత్రజని ఆదా చేయవచ్చు. సజీవ ఎరువులైన నీలి ఆకుపచ్చనాచు, అజోలా, అజోస్పైరల్లం, ఫాస్ఫోబాక్టీరియా మొదలగు జీవన ఎరువులను వాడి నత్రజని, భాస్వరం మోతాదులను 10-20% తగ్గించుకోవడానికి ఆస్కారం. ముఖ్యంగా అజోలా చూసినట్టయితే అజోలా వాడడం కొరకు వరి పొలం దమ్ము చేసేటప్పుడు ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను వేసి పలచగా నీరు నిలబెట్టి 100-150 కిలోల అజోలా వేసి 2-3 వారాలు పెరగనిచ్చి నేలలో కలియదున్నాలి. ఇది ఎకరాకు 3 టన్నుల పచ్చిరొట్టె

12 కిలోల నత్రజనిని నేలకు అందిస్తుంది. జీవన ఎరువులను చూసినట్లయితే అసిటోబాక్టర్ వాడటకు ఎకరాకు సరిపడే విత్తనానికి 200 నుండి 400 గ్రాముల కల్చర్ను పట్టించాలి, లేదా ఎకరాకు 1 కిలో కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి చల్లాలి. దీని వలన ఎకరాకు 8 నుండి 16 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. ఏరోబిక్ పద్ధతిలో వరిలో ఇది అత్యవసరం. ఫాస్ఫోబాక్టీరియా భాస్వరం జీవన ఎరువుల్లో ముఖ్యమైనది. భూమిలో లభ్యం కాని స్థితిలోని భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. ఫాస్ఫోబాక్టీరియా లేదా అజోస్పైరంలను అసిటోబాక్టర్ లాగే వినియోగించాలి. స్వల్పకాలిక రకాలను నత్రజని 3 సమభాగాలుగా చేసి నాటుటకు ముందు దమ్ములోను బాగా దుబ్బు చేసి దశలోను అంకురం తొడిగే దశలోను బురద పదంలో మాత్రమే సమాన పాలలో వెదజల్లి 36 నుండి 48 గంటల తర్వాత పలచగా నీరు పెట్టాలి. మధ్య మరియు దీర్ఘకాలిక రకాలకు 4 దఫాలుగా 15 నుండి 20 రోజులకు ఒకసారి నత్రజని వేయాలి. నత్రజని చివరి దఫ అంకురం దశలో వేయాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వేపతో పూయబడిన యూరియాను వాడాలి. వేప పూత కలిగిన యూరియా మొక్కలకు నెమ్మదిగా అంది 10% వినియోగ సామర్థ్యం ఎక్కువ అవుతుంది. కాబట్టి రైతాంగం అనవసరంగా యూరియా వాడకం పెంచకూడదు. వేపతో పూయబడిన యూరియా ఎక్కువ వాడడం వల్ల కూడా చీడపీడలు కూడా రావడానికి ఆస్కారం ఎక్కువ కాబట్టి సో యూరియాని తగ్గించుకొని వాడడం వల్ల ఎక్కువ లాభాలుంటాయి. అంతేగాక వర్షాలు ఎక్కువగా ఉన్న సంవత్సరాల్లో పైరు ఎత్తు పెరిగి పడిపోతుంది. మొత్తం భాస్వరం ఎరువును దమ్ములోనే వేయాలి. ఆ తర్వాత కాంప్లెక్స్ రూపంలో వేయకూడదు. కాంప్లెక్స్ రూపంలో మొక్క ఎదిగిన తర్వాత వేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. పొటాష్ ఎరువును రేగడి నేలల్లో ఆఖరిదంలో పూర్తిగా ఒకేసారి వేయాలి. చెల్క అంటే తేలిక భూముల్లో ఆఖరిదంలో సగం అంకురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేయడం వలన పొటాష్ ఎరువు మొక్కకు మంచి భాగంలో అందడానికి ఆస్కారం ఉంటది. జింకు ధాతు లోపం వలన మొక్కల్లో పైనుంచి 3 లేదా 4 ఆకుల్లో మధ్య ఈనె పాలిపోతుంది. ఎక్కువ లోపం ఉన్నప్పుడు ముదురాకు చివర్లలో మధ్య ఈనకు ఇరుపక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. ఆకులు చిన్నవిగా తెలనుగా మారతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు కూడా చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు. దీని నివారణకు ఒకే వరి పంట పండించే భూమిలో ప్రతి 3 పైర్లకు ఒకసారి లేనిచో ప్రతి రబీ సీజన్ లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ ను వేయాలి. ప్రత్యామ్నాయంగా 10 కిలోల జింకు సల్ఫేట్ ను 200 నుండి 250 కిలోల మాగిన పశువుల పేడ లేదా వర్మి కంపోస్ట్ తో కలిపి 20 నుంచి 30 రోజుల పాటు గోనె సంచిలో ఉంచి మగ్గనిచ్చి ఆ తర్వాత చివరి దుక్కిలో వేయాలి. పైరుపై జింకు లోపం కనిపించగానే లీటర్ నీటికి 2 గ్రాములు జింకు సల్ఫేటు చొప్పున 5 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారి చేసుకున్నట్టయితే జింకు లోపం అనేది ఉండదు. జింకు సల్ఫేట్ ద్రావణంలో పురుగు లేక తెగుళ్ల మందులను కలపరాదు. చౌడు నేలల్లో పిచికారి అనేది తప్పనిసరి. ఇనుప ధాతు లోపం వలన లేత చిగురాకులు తెల్లగా మారి ఉధృత ఎక్కువ ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలుగా వచ్చి ఆకులు నిర్జీవమవుతాయి. పిలకలు తగ్గి ఎత్తు పెరగదు. వర్షాధార నార్మల్లో మెట్ట వరిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. నీరు నిల్వ ఉండే తడి నార్మల్లో పోస్తే ఈ సమస్య రాదు. దీని సవరణకు లీటర్ నీటికి 2 నుండి 5 గ్రాముల అన్నబేది 0.5 నుండి 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారి చేసినట్టయితే ఈ ఇనుప ధాతు లోపం అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. మనం చూసినట్టయితే మరొక ప్రధాన పంట పత్తి. పత్తిలో మనం చూసినట్టయితే పత్తి సాగు చేయి భూమిలో ప్రతి సంవత్సరం ఎకరాకు 4 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రీయ ఎరువును దుక్కిలో చల్లి కలియతున్నాలి. మనం చూసినట్టయితే మనకు పత్తిలో సూటి రకాలుంటాయి, మదేదేనుగా హైబ్రిడ్స్ కూడా ఉంటాయి. సూటి రకాలను చూసినట్టయితే యూరియా మనం వేసుకున్నట్టయితే 60 కిలోలు, అదేవిధంగా డిఏపి మొదట్లో వేసుకున్నట్టయితే 40 కిలోలు, అదేవిధంగా పొటాష్ మనం వేసుకున్నట్టయితే 30 కిలోలు పొటాష్ అనేది అవసరం ఉంటుంది. అదేవిధంగా హైబ్రిడ్స్ మనం చూసుకున్నట్టయితే హైబ్రిడ్స్ అనేటివి ఎక్కువగా పోషకాలు తీసుకుంటాయి కాబట్టి 1-2 బ్యాగుల యూరియా, డిఏపి 1 బ్యాగు, అదేవిధంగా పొటాష్ 1 బ్యాగ్ వేసుకున్నట్టయితే మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. సాధారణ లేదా సూటి రకాలకు ఎకరాకు

0: మీటర్ల దూరంలో పాదలు తీసివేయాలి. బీటీ హైబ్రిడ్లకు సిఫార్సు చేసిన నత్రజని మరియు పొటాషియంను 4 సమభాగాలుగా చేసి విత్తిన 20 రోజులు 40, 60, 80 రోజులకు మొక్కల మొదల్లో 7 నుండి 10 సెంటీమీటర్ల దూరంలో పాదలు తీసి వేసినట్లయితే మంచి లాభం ఉంటుంది. పైపాటుగా వేయు నత్రజని, పొటాషియం, యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందించాలి. ఎకరాకు రకాలైతే ప్రతిసారి 25 కిలోల యూరియా మరియు 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను 3 సార్లు 30, 60, 90 రోజుల్లో, హైబ్రిడ్ లకైతే అదే మోతాదులో 20, 40, 60, 80 రోజులకోసారి అందించాల్సి ఉంటుంది. ప్రధాన పోషకాలను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందిస్తే ఖర్చు కూడా తక్కువ అవుతుంది. కాంప్లెక్స్ ఎరువులను వాడినప్పుడు ఎకరాకు 50 కిలోల డిఏపిని విత్తినప్పుడు వేసి పైపాటుగా యూరియా, పొటాషును పై విధంగానే అందించాలి. ముఖ్యంగా పైపాటుగా డిఏపి లేదా 20-20 లాంటి కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు. దీనివల్ల ఖర్చు పెరగడమే కాకుండా భూమిలో భాస్వరం నిల్వలు ఎక్కువై చౌడు భూములుగా మారడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అన్ని ఎరువులను మోతాదును భూసార పరీక్షలను అనుసరించి మనం వేసినట్టయితే అధిక లాభాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చు కూడా మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ కాలం పత్తి సాగు చేస్తున్న భూమిలో, ప్రత్యేకంగా వేరు తెగుళ్లు ఆశించే భూమిలో మాత్రం పంట మార్పిడితో పాటు ఎకరాకు 200 కిలోల వేపపిండిని 2-3 సంవత్సరాలు వేయాలి. ఈ పద్ధతులు పాటించినట్టయితే మనకు పత్తిలో మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకు మరొక ముఖ్యమైన పంట మొక్కజొన్న. మొక్కజొన్నను మనం చూసినట్టయితే మొదట్లో కాంప్లెక్స్ ఎరువులు అంటే డిఏపి రూపంలో 1 బ్యాగు, యూరియా 3 బ్యాగులు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1 బ్యాగు వేసుకున్నట్టయితే మంచి లాభం రావడానికి ఆస్కారం ఉంటుంది. నత్రజని 3వ వంతు దుక్కిలో మరియు 3వ వంతు పైరు మొక్కలు ఎత్తు దశలో మరియు 3వ వంతు పూత దశలో, భాస్వరం మొత్తం కూడా దుక్కిలో వేసుకోవాలి. పొటాష్ 1/2 వంతు దుక్కిలో మరియు 1/2 వంతు పూత దశలో వేసుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. బేబీకాన్ వంటి పంటకు 10% నత్రజని ఇచ్చే ఎరువులను విత్తేటప్పుడు ఆఖరి దుక్కిలో 40% నత్రజని మొక్క 4 ఆకుల దశలో ఉన్నప్పుడు, 20% నత్రజని మొక్క 8 ఆకుల దశలో ఉన్నప్పుడు మరియు 20% నత్రజని జల్లు తీసివేయక ముందు వేసుకోవాలి. జింకు లోపం ఏర్పడినట్టయితే ప్రతి 2-3 పంటలకు ఒకసారి దుక్కిలో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ ను వేయాలి.
1: మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

ఆకాశవాణి వార్తలు చదువుకున్నది తెలుగు శర్మని. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రిమినల్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తానని సుప్రీంకోర్టు అంగీకరించింది. వ్యవసాయ విద్యా బోధనలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కొలంబో టెస్టు 3వ రోజు ఆట వర్ష కారణంగా ఆగిపోయే సమయానికి శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. యూపీఐ సాధించిన పూర్వమైన స్థాయి, విశ్వసనీయత, ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం ఈ వ్యవస్థ 12 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇది ఇంటర్ ఆపరబుల్ రియల్ టైం పేమెంట్స్ ప్లాట్ఫామ్ ను అందిస్తూ భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ లో అత్యంత విజయవంతమైన స్తంభాల్లో ఒకటిగా అవతరించింది. యూపీఐ లావాదేవీల పరిమాణం దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17లో కేవలం 1,78,00,000 లావాదేవీలుగా ఉన్న వార్షిక లావాదేవీల పరిమాణం 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అదే కాలంలో లావాదేవీల విలువ కూడా 7,000 కోట్ల రూపాయల నుంచి దాదాపు 314,00,000 కోట్ల రూపాయలకు పైగా భారీగా పెరిగింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ దశాబ్దాల విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సోషల్ మీడియా పోస్టులో భారత్ డిజిటల్ చెల్లింపుల ప్రస్థానంలో యూపీఐని ఒక ప్రధానమైన మలుపని ప్రధానమంత్రి అభివర్ణించారు. దశాబ్ద కాలంలో తమ యూపీఐ అనుభవాలు పంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ యూపీఐ అపారమైన పరిధి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, ఆర్థిక చేరికను ముందుకు తీసుకువెళ్లడం, డిజిటల్ ఆర్థిక సేవల ప్రాప్యత విస్తరించడం ద్వారా యూపీఐ దేశవ్యాప్తంగా వ్యక్తులకు, సమాజాలకు సాధికారత కల్పించిందని, అదే సమయంలో విస్తృత ఆర్థిక భాగస్వామ్యం నడిపించిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. యూపీఐ భారత్ డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థకు వెన్నెముకగా కీలకమైన చోదక శక్తిగా ఆవిర్భవించింది. కేవలం ఒక దశాబ్దంలో యూపీఐ దేశంలో

0: డిజిటల్ చెల్లింపుల స్థాయిని మార్చింది, లావాదేవీలను వేగవంతం చేసి సరళతరం చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫ్రాన్స్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, భూటాన్, మారిషస్ సహా 11 దేశాలు యూపీఐ అందుబాటులో ఉంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 రియల్ టైం డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో ఒకటి భారతదేశంలోనే జరుగుతోంది. 2025 నాటికి ప్రపంచంలోని రియల్ టైం పేమెంట్ లావాదేవీల పరిమాణంలో యూపీఐ దాదాపు 49% నిలిచింది. చైనా సరిహద్దు సమస్య, ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలపై మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్ లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. 3400 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న భారత్ చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించడానికి 2003లో ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగం కోసం అజిత్ దోవల్, వాంగ్ యీ ఇద్దరు నియమిత ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. చర్చలకు ముందు నిన్న 2 రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ చేరుకున్న దోవల్ చైనా ఉపాధ్యకుడు హాంగ్ షాంగ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న రాత్రి మాస్కోలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ తో విస్తృతంగా చర్చలు జరిపారు. తాము ద్వైపాక్షిక సహకారం, బహుపాక్షిక అంశాలపై చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. యుక్రెయిన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిపై కూడా ఇద్దరు విదేశాంగ మంత్రులు చర్చించినట్లు రష్యా ప్రభుత్వాధ్వర్యంలోని టాస్ వార్తా సంస్థ వెల్లడించింది. అంతకుముందు డాక్టర్ జయశంకర్ రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బూత్ లెవెల్ అధికారులు, బీఎల్ఓలు భారత ప్రజాస్వామ్యానికి పునాది అని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఉత్తరప్రదేశ్ లో 2 రోజుల పాటు పర్యటిస్తున్న ఎన్నికల ప్రధాన కమిషనర్ ఈరోజు లక్నోలో సుమారు 500 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లతో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులో ఉండేలాగా పౌరులు కేంద్ర బిందువుగా తీర్చిదిద్దడంపైనే ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారించింది. ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. 2025 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అభ్యర్థుల కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్చి 11 నాటి తీర్పు ఏ విధంగా వర్తిస్తుందనే దానిపైనా కేంద్రం స్పష్టత కోరుతోంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిఫారసు చేసిన 950 మంది అభ్యర్థులకు సర్వీస్ కేటాయింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చే ఆదేశాలు కోరాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కోరింది. మార్చి 11 నాటి తీర్పునకు ముందు అమల్లో ఉన్న ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాల ఆధారంగానే ఈ కేటాయింపులు జరపాలని డీఓపీటీ కోరుతోంది. కేంద్రం తరఫున కోర్టులో హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం ఎదుటితన్న వాదనలను వినిపించింది. ఇప్పటికే పరిష్కారమైన ఒక విషయంలో అత్యవసర ఆదేశాలు కోరుతూ డీఓపీటీ ఒక విడి దరఖాస్తును దాఖలు చేసిందని చెప్పారు. ఈ వ్యవహారాన్ని జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలోని బెంచ్ ముందు లిస్టు చేయాల్సి ఉంటుందని సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వవలసిన ప్రాముఖ్యతను వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత వ్యవసాయ పరిశోధన సమితికి చెందిన సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. వ్యవసాయ విద్యా బోధన విషయంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైన అవసరమని మంత్రి అన్నారు. వ్యవసాయ విద్య గురించి ప్రస్తావిస్తూ అటువంటి విద్యను కేవలం తరగతి గదిలో కూర్చోబెట్టి నేర్పలేమని, అది పొలంలో రైతుల మధ్య ఉండాలని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
1: की परिस्थितियों के हिसाब से एग्री एजुकेशन कैसी होनी चाहिए, आज की चुनौतियां हैं, क्लाइमेट चेंज की हो, ग्लोबल वार्मिंग की हो, बदलती टेक्नोलॉजी हो, नए नए रोगों का प्रकोप हो, मिट्टी का खराब स्वास्थ्य हो, उन सबका समाधान भी ढूंढना है. कृषि शिक्षा प्राप्त करके जो विद्यार्थी निकलते हैं उनका कैसे भविष्य बेहतर हो और वो कृषि को कैसे बेहतर करें, किसानों को उससे कैसे फायदा हो, इस पर विस्तार से चर्चा हो रही है.
0: ప్రస్తుత సమకాలీన సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటికి పరిష్కారాలను వ్యవసాయ విద్యలో నేర్పించాలని, ప్రస్తుత కాలపు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నిత్యం అప్డేటెడ్ గా ఉండేందుకు యూనివర్సిటీలు తమ బోధనా విధానంలో

0: ఏఐ ఆధారిత సాధనాలు చేర్చుకోవాలని వ్యవసాయ మంత్రి సూచించారు. విద్యార్థుల నుంచి అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు వైస్ ఛాన్సలర్లు వారితో పరస్పరంగా వ్యక్తిగతంగా సంబంధాలు ఏర్పరచుకోవాలని వ్యవసాయ మంత్రి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక సంఘాలతో ప్రత్యేక సంభాషణకు వేదిక కల్పిస్తూ తాగునీటి పారిశుద్ధ్య శాఖ ఈరోజు మల్టీలింగ్వల్ సుజల్ గ్రామ్ సంవాద్ పదవ సంచికను వర్చువల్ విధానంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కార్యదర్శి అశోక్ కెకే మీనా గ్రామీణ నీటి సరఫరాలో క్షేత్రస్థాయి అనుభవాలు, ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కారాల నుంచి నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చెప్పారు. క్రమబద్దమైన నీటి సరఫరా, నీటి నాణ్యత, సమాజంలో అవగాహన, ఫిర్యాదుల పరిష్కారం, నీటి వనరుల పరిరక్షణ మొదలైన వాటి దిశగా గ్రామ పంచాయతీలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన కొనియాడారు. తూర్పు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, ఉత్తరప్రదేశ్లో రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త కె శ్రీవాస్తవ ఆకాశవాణికి తెలియజేశారు. కొలంబో టెస్టులో ఈవేళ 3 రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. వర్షం కారణంగా 3 రోజు ఆటను ముందస్తుగా ముగించారు. భారత్ తొలి ఇన్నింగ్ స్కోర్ కంటే శ్రీలంక ప్రస్తుతం 438 పరుగుల మేరకు వెనుకబడింది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రీమి లేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ విచారించేందుకు ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. వ్యవసాయ విద్యా బోధనలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కొలంబో టెస్టు 3 రోజు ఆట వర్షం కారణంగా ముగిసిపోయే సమయానికి శ్రీలంక ఈరోజు తన తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
2: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
3: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
2: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
3: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
2: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
4: శ్రోతలకు నమస్కారం, కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు బొయ్యారి బామ కలుపు మొక్కలపై అవగాహన కార్యక్రమం గురించి మన ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ భీమిరెడ్డి పద్మజా గారు ఉన్నారు. పద్మజా గారు నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
4: బొయ్యారి బామ అనే కలుపు మొక్క గురించి తెలియజేయండి.
5: ముందుగా ఆకాశవాణి శ్రోతలకు మరియు రైతు సోదరులకు నమస్కారం. పంట పొలాలలో రకరకాలైనటువంటి కలుపు మొక్కలు సాధారణంగా పెరుగుతూ ఉంటాయి, మనందరికి తెలిసిన విషయమే. అయితే ఈ కలుపు మొక్కల్లో వయ్యారి బామ అనే ఒక కలుపు మొక్క అత్యంత ప్రమాదకరమైనటువంటి హాని చేసే కలుపు మొక్క. ఈ కలుపు మొక్క అసలు మన దేశంలో పుట్టింది కాదు, ఈ మెక్సికో అనే దేశం నుంచి పుట్టి మన దేశానికి మనము 1951 దశకంలో గనక మనము గోధుమలు దిగుమతి చేసుకునేటప్పుడు ఈ గోధుమలతో పాటు మన దేశంలో ప్రవేశించింది. మొదటగా ఈ కలుపు మొక్కను 1955 సంవత్సరంలో పూణే పట్టణం దగ్గరలో గమనించడం జరిగింది. అక్కడి నుంచి మెల్లమెల్లగా ఇప్పుడు భారతదేశంలో ప్రతి ప్రాంతానికి విస్తరించడం అనేది జరిగిందండి.
4: ఈ కలుపు మొక్క ఏ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది?
5: ఈ కలుపు మొక్క ప్రస్తుతము మన భారతదేశంలో దాదాపుగా 35 మిలియన్ హెక్టార్లలో వ్యాపించింది. ఇది ఎక్కువగా బంజరు భూముల్లో, కాలువ గట్ల పక్కన, అలాగే రోడ్ల పక్కన, అలాగే రైల్వే ట్రాకుల పక్కన ఎక్కువగా పెరుగుతుంది. అయితే ప్రస్తుతము ఈ ప్రాంతాల్లోనే కాకుండా పంట పొలాల్లో కూడా ఎక్కువగా వ్యాపించడం అనేది జరిగింది. అందువలన ఈ కలుపు మొక్క అత్యంత ప్రాధాన్యత అనేది సంతరించుకుంది.
4: ఈ వయ్యారి బామ కలుపు మొక్క వలన పంటలకు ప్రధానంగా ఎటువంటి నష్టం కలుగుతుంది?
5: ఈ వయ్యారి బామ అనే కలుపు మొక్క కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉందండి. ఈ కలుపు మొక్క వర్షాలు పడగానే ఫస్ట్ మొలకెత్తుతుంది, భూమి నుంచి మొలకెత్తి 4 వారాల్లోనే పుష్పించే దశకి చేరుకుంటుంది. తర్వాత ఈ ఇబ్బడి ముబ్బడిగా పూత ఏర్పడడం, అలాగే ప్రతి పుష్పంలో 4-5 గింజలు అనేవి తయారవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి కలుపు మొక్క నుంచి దాదాపుగా 3,000 నుంచి 15,000 గింజలు తయారు చేసుకునే స్వభావాన్ని కలిగి ఉంది. అలాగే ఈ కలుపు మొక్క కాండం మీద ఒక రకమైన ప్రత్యేకమైన నూగు అనేది కలిగి ఉంటుంది. దీని వలన మనం కలుపు మందులు పిచికారీ చేసినప్పుడు కూడా ఈ కలుపు మందు అనేది పంట మీద పడకుండా కిందకి జారిపోతుంది అనమాట. అలాగే ఇది ప్రత్యేకంగా అలిలోపతి అనే ఒక గుణాన్ని కలిగి ఉంది. అదేంటంటే ముఖ్యంగా వేర్ల నుంచి కానీ, అలాగే ఆకుల నుంచి కానీ, కాండం నుంచి కానీ ఒక రకమైన ప్రత్యేకమైన విష పదార్థాన్ని అనేది స్రవిస్తుంది. దీని వలన ఈ విష పదార్థం వలన భూమిలో మనం వేసే పంట మొక్కలు మొలవకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది, మొలక శాతాన్ని మొదటగా దెబ్బతీస్తుంది. అలాగే భూమిలో ఉన్న తేమను గాని, అలాగే వివిధ రకాలైన న్యూట్రియన్స్ పోషక పదార్థాలను గాని ఎక్కువగా గ్రహించి ముందుగా పెరిగి పంటల్ని కుంగదీస్తుంది అనమాట. అంతేకాకుండా ఇంకో ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే పంటలు నాశించేటువంటి రకరకాలైన పురుగులు, తెగుళ్లు, వైరస్లు, ఎస్పెషల్లీ వైరస్లకి ఈ కలుపు మొక్క అనేది ఆశ్రయం ఇస్తుంది అనమాట. ఉదాహరణకు మనం తీసుకుంటే ఈ పొద్దుతిరుగుడు పంట మీకు తెలుసు కదా, ఈ పొద్దుతిరుగుడు పంట గనక చుట్టూతో ఎక్కడైనా వయ్యారి బామ కలుపు మొక్కలు ఉంటే తప్పనిసరిగా దీంట్లో ఒక మెడవిరుపు కలుగజేసే వైరస్ అనేది తప్పనిసరిగా 100% వస్తుంది. ఎందుకంటే ఈ వయ్యారి బామ మీద ఈ వైరస్ అనేది ఆశ్రయం పొందుతుంది. ఎప్పుడైతే మనం పొద్దుతిరుగుడు పంట వేస్తామో దాని నుంచి ఈ వైరస్ అనేది రసం పీల్చే పురుగుల ద్వారా ఈ పొద్దుతిరుగుడు పంట మీదకి వచ్చి మెడ దగ్గర నల్లగా అయిపోయే ఒక రకమైన ఈ ఒక వైరస్ ని కలగజేస్తుంది అనమాట. అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఈ విధంగా పంటను కుంగదీయడము, అలాగే ఈ వైరస్లకి

0: ఆశ్రయం ఇవ్వడము, దీంతో పాటు ఈ ఎలిలోపతి అనే ఒక లక్షణాన్ని కలిగి ఉండడం వలన ప్రతి పంటలో, ప్రత్తిలో గాని, కందులో గాని, వేతి అపరాల్లో గాని, తర్వాత నూనె గింజల్లో గాని, ప్రతి పంటలో ఎమ్మలుస్తుందండి. ఇది దాదాపుగా 80 నుంచి 100% వరకు కూడా దిగుబడి నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంది.
1: డాక్టర్ గారు, ఈ వైఆర్ భావం వలన మనుషులకి ఏమైనా ప్రభావం ఉంటుందా?
0: అవునండి, ఈ కలుపు మొక్క పంటలని హాని చేయడమే కాకుండా మనుషులకు కూడా హాని కలుగజేస్తుందండి. ఎక్కువగా ఈ పుప్పొడి అనేది ఎక్కువగా గాల్లో తేలుతూ ఉంటుంది. కొంత సెన్సిటివ్ గా ఉండే మనుషులు గనక ఈ వైఆర్ భామ పెరిగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే వాళ్ళకి ఆస్తమా లక్షణాలు కలగడము, అలాగే దగ్గు, దమ్ము అంటూ ఉంటారు, జ్వరం రావడము, కళ్ళ వెంట నీళ్లు గారడము, ఒకవేళ చర్మానికి గనక తగిలితే ఆకులు గాని పూలు గాని, చాలా మందిలో ఎలర్జీ రావడము, దురదలు రావడము, అలాగే ఒక రకమైన తామర లాంటి చర్మ వ్యాధులు కూడా కలుగుతుందండి. సెన్సిటివ్ గా ఉండే పీపుల్ లో కొంతమందిలో ఎక్కువగా మనము ఈ పార్టీని పెరిగే ప్రదేశంలో గనక నివసిస్తే ఈ లక్షణాలు ఎక్కువైపోయి చనిపోవడానికి కూడా అవకాశం ఉంది. అంత తీవ్రతరమైన, ప్రమాదకరమైనటువంటి కలుపు మొక్క ఈ వైఆర్ భామ.
1: పశువుల్లో ఎటువంటి ప్రభావం చూపుతుంది?
0: మనుషులతో పాటు పశువుల్లో కూడా ఈ వైఆర్ భామ కలుపు మొక్క హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుందండి. ముఖ్యంగా పశువులు అంటే ఆవులు గాని, గేదెలు గాని, లేకపోతే గొర్రెలు గాని ఈ కలుపు మొక్కను అసలు తినడానికి ఇష్టపడవు. ఒకవేళ వేరే గడ్డితో కలిసి తింటే గనక ఈ పొట్ట ఉబ్బిపోవడము, అలాగే పశువు ఎక్కువగా అంటే దానికి రెస్ట్ లేకుండా చుట్టూతో తిరగడము, అలాగే చర్మం మీద వెంట్రుకలు ఊడిపోవడము, కళ్ళమ్మట నీళ్లు గారడము, ఇలాంటి లక్షణాలన్నీ కనబడతాయండి. పాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. ఒకవేళ పాలు ఇచ్చినా కూడా ఆ పాలలో ఒక రకమైన వాసన కలిగి ఉంటుంది అన్నమాట. దాని వలన మనకి ఆ పాలు కూడా టేస్టీగా అనిపించవు. అలాగే గొర్రెల్లో గాని లేకపోతే మేకల్లో గాని ఇవి తిన్నప్పుడు మాంస ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. వైఆర్ భామ ఉన్న చోట వేరే కలుపు మొక్కలను పెరగనివ్వదు కాబట్టి, గడ్డి మొక్కలను కూడా నాశనం చేస్తుంది కాబట్టి జీవ వైవిధ్యాన్ని కూడా ఇది నాశనం చేస్తుందండి. కాబట్టి ఈ పశువులకు గాని లేకపోతే గొర్రెలకి మేకలకు కూడా ఈ యొక్క పశుగ్రాసాల కొరత కూడా ఏర్పడవు.

0: కలుపు మొక్కను ఏ విధంగా నిర్మూలించాలి?
1: ఈ కలుపు మొక్క ఇంత ప్రమాదకారి కాబట్టి మన భారతదేశ ప్రభుత్వము 20 సంవత్సరాల క్రితమే ఈ యొక్క కలుపు మొక్క ప్రమాదాన్ని గుర్తించి ప్రతి సంవత్సరము 3వ వారము వయ్యారిబామ అవగాహన వారంగా ప్రకటించిందండి. ఈ వయ్యారిబామ కలుపు మొక్క ఒక మనిషితో లేకపోతే ఒక ప్రాంతంతో మనము నిర్మూలిస్తే ఇది వెంటనే నిర్మూలించబడే మొక్క కాదండి. ఇది ఒక ప్రాంతం మొత్తము కూడా, అంటే ఒక గ్రామము ఒక ప్రాతిపదికగా తీసుకుని ఆ గ్రామం నుంచి మొత్తము నిర్మూలించి ఒక యుద్ధ ప్రాతిపదికన చేస్తేనే ఈ వయ్యారిబామ అనేది నిర్మూలించబడడానికి, కంట్రోల్ లో ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మొదటి నుంచి, అంటే వర్షాలు పడిన దగ్గర నుంచే మనం ఒక ప్రణాళిక ప్రకారము ఈ వయ్యారిబామని కంట్రోల్ చేసుకోవాలి. వర్షాలు పడిన వెంటనే పంట పొలాల్లో అయితే మాత్రము ఆయా పంటలను బట్టి, ఇప్పుడు మొక్కజొన్న ఉంది అనుకోండి, అట్రజన్ అనే కలుపు మందు కానీ పైరాక్సో సెల్ఫోన్ కలుపు మందు కానీ పిచికారీ చేసుకోవడము, అలాగే ఇతర పంటల్లో ప్రత్తి కానీ దపరాలు కానీ వీటిల్లో పెనిమిథాలిన్ అనే కలుపు మందుని పిచికారీ చేసుకోవడము, బంజరు భూముల్లో ఆక్సిఫ్లోరోఫెన్ అనే కలుపు మందుని పిచికారీ చేసుకోవడము, దీని వలన ఏంటంటే భూమిలో ఉన్న విత్తనాలు అనేవి మొలకెత్తక ముందే చనిపోతాయి. అంటే పంటలు విత్తిన తర్వాత లేకపోతే ఈ వయ్యారిబామ కలుపు మొక్క మొలిచిన తర్వాత కూడా మనము నిర్మూలించాలంటే బంజరు భూముల్లో కానీ ఖాళీ ప్రదేశాల్లో కానీ ప్రస్తుతం అయితే గ్లూఫోజినేట్ అమోనియం అనే కలుపు మందును లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ చొప్పున కలుపు కనుక పుష్పించే ముందు మాత్రమే ఈ కలుపు మొక్క మీద ఈ కలుపు మందులు అనేవి ప్రభావం చూపుతాయండి. కాబట్టి పుష్పించే ముందు అంటే మొలిచిన తర్వాత 4 వారాల లోపలే మనం ఈ యొక్క సరైన నిర్మూలన చర్యలు అనేవి చేపట్టాల్సి ఉంటుంది.
0: కలుపు మందులు కాకుండా ఇతర పద్ధతులు ఏమైనా ఉన్నాయా?
1: ఇతర పద్ధతులతోనే ఎక్కువగా మనము ఈ కలుపు మొక్కను ప్రభావవంతంగా మనం నిర్మూలించవచ్చండి. మొలిచిన తర్వాత పుష్పించే ముందు 4 వారాల లోపలే చేతితో పీకి ఎండబెట్టి ఎండిన తర్వాత తగలబెట్టడం అనేది ఒక ముఖ్యమైన పద్ధతి. ఇది సామూహికంగా అందరి పొలాల్లో బందరి భూమిలో ఒకటేసారి చేపట్టాలి. ఇది కాకపోతే కొంత శ్రమతో కూడుకున్న పని, ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు, కాకపోతే చాలా సమర్థవంతమైన పని అన్నమాట. అలా కాకుండా కొన్ని రకాలైన ఈ కలుపు మొక్కను మళ్ళీ కలుపు మొక్కలతోనే అరికట్టే పద్ధతులు కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనకి గ్రామాల్లో చూస్తే కసిబింద అనే మొక్క ఎక్కువగా కనపడతా ఉంటది, అలాగే పల్లేరు కానీ లేకపోతే వెంపలి చెట్లు ఎక్కువ కనపడతా ఉంటాయి, వెంపలి మొక్కలు, అలాగే తంగేడు మొక్కలు, పిచ్చి తంగేడు మొక్కలు, పిచ్చి తులసి మొక్కలు ఇవి ఎక్కువగా రోడ్ల పక్కన పెరుగుతూ ఉంటాయి. ఇవి కూడా ఎక్కువ విత్తనాన్ని తయారు చేస్తాయి. ఇవేంటంటే ఈ మొక్కలు ఈ వయ్యారిబామ ఎల్లులోపతిని తట్టుకుని తొందరగా పెరిగి ఈ వయ్యారిబామని దాన్ని సప్రెస్ చేస్తాయి. కాబట్టి ఇలాంటి కలుపు మొక్కల విత్తనాలు మనం వేసవకాలం సేకరించి పెట్టుకుని ఎక్కడైతే వయ్యారిబామ ఎక్కువగా విస్తరించి ఉందో అక్కడ కనుక మనం వర్షాలు పడంగానే విత్తనాలు జల్లామంటే అవి ములిచి ఈ వయ్యారిబామని అరికట్టడం అనేది జరుగుతుంది.

0: పద్ధతి ఏంటంటే, ఈ వయార్ బామ్మని మెక్సికో బీటిల్స్ అంటారు. ఇది ఏ ప్రదేశం నుంచి అయితే మన భారతదేశానికి వచ్చిందో ఆ మెక్సికో నుంచే ఈ యొక్క పెంకు పురుగుల్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇది జైగోగ్రామ బైకోలరేటా అనే పేరుతో పిలువబడుతుంది. ఈ పెంకు పురుగులు ఏంటంటే చిన్నవి పెద్దవి రెండు రకాల పురుగులు కూడాను ఈ వయార్ బామ్మ ఆకుల్ని ముఖ్యంగా పూతని బాగా తిని నష్టపరిచి మళ్లీ విత్తనం అనేది తయారవ్వకుండా చేస్తాయి అన్నమాట. ఎక్కువగా ఇవి ఆగస్టు మాసంలో మనకి ఈ వయార్ బామ్మ మొక్కల మీద కనపడతాయి అన్నమాట. సో ఇవి జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ పెంకు పురుగు కనుక మనం గమనిస్తే ఎక్కడైతే ఇవి ఉన్నాయో ఆ మొక్క కొమ్మని తీసుకుని లేని చోట కనుక మనం విసిరేస్తే కనుక అక్కడ కూడా అభివృద్ధి చెంది వాటంతటవే ఈ యొక్క వయార్ బామ్మను ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. మళ్ళీ అక్టోబర్ మాసం వస్తే ఇవి భూమిలోకి వెళ్లి నిద్రావస్థలోకి వెళ్లిపోతాయి కాబట్టి మళ్ళీ అప్పుడు కనపడవు. కాబట్టి ఈ ఆగస్టు మాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పెంకు పురుగులు కనుక కనపడితే ఎక్కడైతే ఉన్నాయో వీటిని తీసుకెళ్లి లేని చోటుకి ప్రవర్ధనం చేయాలి. ఎందుకంటే ఈ పెంకు పురుగులను మనము ల్యాబొరేటరీలో మనం తయారు చేయలేమన్నమాట. ఈ ఆ మొక్క మీదే ప్రవర్ధనం చెందుతాయి కాబట్టి ఆ మొక్క కొమ్మలు తీసుకెళ్లి ఒక చోట నుంచి ఇంకో చోటకి కనుక మనము డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఉన్నామంటే ఈ పెంకు పురుగులు ఈ యొక్క వయ్యారు బామ్మని కొంతవరకు అరికడతాయండి.
1: ఈ కలుపు మొక్కల వలన ఏదైనా ఉపయోగం ఉందా?
0: తప్పకుండా ఉందండి. సృష్టిలో ప్రతి ప్రాణికి ప్రతి మొక్కకి ఏ విధంగా ఉపయోగం ఉంటుందో, ఇది ఎంత హానికరమైన మొక్క అయినప్పటికీ కూడా మనము పంటలకి ఉపయోగకరంగా మలుచుకోవచ్చండి. మనం ముందే చెప్పుకున్నట్టు ఈ వయ్యారు బామ్మ అనే కలుపు మొక్క భూమిలో ఉన్న పోషకాలని తొందరగా పీల్చుకుంటుంది కాబట్టి దీంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి అన్నమాట. మనం పూత దశకు రాకముందు గనక పీకి దీన్ని కంపోస్ట్ గా మలుచుకుంటే గనక ఎక్కువ నత్రజని భాస్వరము పొటాషు ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కంపోస్ట్ వలన పంటల పెరుగుదల బాగా ఉంటుంది. అలాగే ఇందులో పార్థమిన్ అనే ఒక రకమైన ప్రత్యేకమైన ఒక పదార్థం ఉంటుంది కాబట్టి ఈ పార్థమిన్ అనేది పంటల యొక్క పెరుగుదలకు దోహదపడుతుంది. కాబట్టి ఈ మొక్కలను మనము పూత దశకు రాకముందు పీకేసి కంపోస్ట్ గా తయారు చేసుకుని గనక వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
1: డాక్టర్ భీమిరెడ్డి పద్మజ గారు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంది?
0: జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ తరఫు నుంచి ఈ యొక్క వయ్యార బామ్మ మీద అవగాహన కార్యక్రమాలు గత 15-20 సంవత్సరాల నుంచి కూడా మనము చేపడతా ఉన్నామండి. ముఖ్యంగా మనకి పాఠశాల విద్యార్థులకి అవగాహన కల్పించడము, అలాగే రైతులకు అవగాహన కల్పించడము, అలాగే కాలేజీ విద్యార్థులకు మరియు జనరల్ పబ్లిక్ కి అవగాహన కల్పించడము. అంటే మనకి వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఈ ఛానల్ ద్వారా మనము ప్రోగ్రామ్స్ ఇవ్వడము, అవగాహన కార్యక్రమాలు కల్పించడము, తర్వాత కేవీకే తరఫున రైతులకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడము, ఈ కంపోస్ట్ తయారు చేయడం కానీ లేకపోతే పెంకు పురుగులను గుర్తించడంలో కానీ శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడము, అలాగే ఏ ఏ పంటల్లో ఏ ఏ కలుపు మందులు వాడాలి అనే దాని మీద మనము శిక్షణ కార్యక్రమాలు అనేవి ప్రతి సంవత్సరము మనము వీటిని చేస్తూ వస్తున్నామండి.
1: ఈ వయ్యారు బామ్మ మొక్క మన ఇంటి చుట్టుపక్కల ఉండే ఖాళీ స్థలాల్లో పెరిగితే ఆ మొక్కను తేలిగ్గా నిర్మూలించే పద్ధతులు ఏమైనా ఉన్నాయా?
0: ఉన్నాయండి. అయితే పంట పొలాల్లో పెరిగినప్పుడు లేకపోతే బంజరు భూముల్లో ఎక్కువ ప్రదేశంలో ఉన్నప్పుడు మనం కలుపు మందులు వాడుకోవచ్చు. ముఖ్యంగా ఇంటి చుట్టుపక్కల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వయ్యారు బామ్మ అనేది పెరగకుండా చేయాలి. ఇది పూత దశకు వచ్చే ముందు చేత్తో పీకేసి ఎండిన తర్వాత కాలబెట్టడం అనేది చాలా ముఖ్యమైన పనిగా మనం చేసుకోవాలి. అలాగా ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉండి వాళ్ళకి ఇది పట్టుకుంటే మనకి ఎలర్జీ వస్తుంది అని అనుకుంటే గనక చాలా సింపుల్ చిట్కా ఉందండి. ఒకటి ఏంటంటే మనం ఇంట్లో వాడుకునే సాధారణమైన ఉప్పు ఉంటుంది కదా, ఒక మగ్గు నీళ్ళలో ఒక గుప్పెడు ఉప్పు కనుక వేసుకుని ఎక్కడైతే ఈ వయ్యారు బామ్మ కలుపు మొక్కలు పెరుగుతున్నాయో దాని మీద మన చేతితోనే చిలకరించుకుంటే గనక 2-3 రోజుల్లోనే ఈ వయ్యారు బామ్మ అనేది ఎండిపోతుందండి. ఈ చిట్కా అంటే తక్కువ ప్రాంతంలో ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా పెరుగుతూ ఉంటే మనం ఈ చిట్కాని పాటించి ఈ యొక్క కలుపు మొక్కను అరిగట్టుకోవచ్చు.

0: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వరి పంటలో కలుపు యాజమాన్యం ఏ విధంగా చేయాలంటారు?
1: ఇప్పుడు మనము ఆగస్టు మాసంలో 3వ వారం ఉన్నాం కాబట్టి ఇంకా ఈ ఆగస్టు చివరి వరకు కూడా వరి పంట నాట్లేసుకోవడానికి అవకాశం ఉంది. అదే తక్కువ కాల పరిమితి ఉన్న రకాలని ఎంచుకుని నాటుబోసుకుని ఇప్పుడు రైతులు రెడీగా ఉన్నారు. అయితే ఈ నాటు పెట్టుకునేటప్పుడు దగ్గర దగ్గర నాటు పెట్టుకోవడం, ఒకవేళ ముదురు నారుంటే గనక దాన్ని చివరిలో తుంచి వేసి నాటుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. అయితే ఆల్రెడీ కొంత లేట్ అయింది కాబట్టి మనము కలుపు యాజమాన్యం మీద ప్రత్యేక దృష్టి అనేది పెట్టాల్సి ఉంటుందండి. నాటుకున్న తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల మనకి ఈ కలుపు మందులంటే కలుపు మొలకెత్తక ముందే నాశనం చేసే కలుపు మందులని మనం వాడుకోవాల్సి ఉంటుందండి. అందులో ముఖ్యమైనది ప్రిటిలాక్లోర్ 50% ద్రావకము. ఈ ప్రిటిలాక్లోర్ 50% ద్రావకాన్ని ఎకరానికి 500 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. లేదా పైరజో సల్ఫురా మిథైల్ 10% పొడి మందు అయితే 80 గ్రాములు, లేదా 70% పొడి మందు అయితే 12 గ్రాముల చొప్పున మనం వాడుకోవచ్చు. అయితే ఈ వేరుగా అంటే ఒకటే కలుపు మందు వాడుకునే బదులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మిశ్రమ కలుపు మందులు బాగా ప్రాచుర్యం పొందాయి. అవేంటంటే మనం ముందు చెప్పుకున్నట్టు ఈ ప్రిటిలాక్లోర్ అనే కలుపు మందుతో పాటు పైరజో సల్ఫురాన్ కలగలిపిన మిశ్రమ కలుపు మందు మనకు దొరుకుతా ఉంది. ఇది కానీ లేకపోతే ఈ ప్రిటిలాక్లోర్ తో పాటు బెన్సల్ఫిరాన్ మిథైల్ అనే కలుపు మందు, లేదా ప్రిటిలాక్లోర్ తో పాటు ఆక్సాడయాజిల్ అనే కలుపు మందు, ఈ మూడిట్లో ఏదో ఒక కలుపు మందును ఎకరానికి 4 కేజీల గుళికల రూపంలో దొరుకుతాయండి. ఎక్కువగా 4 కేజీల గుళికలను తీసుకుని 20 కేజీల పొడి ఇసుకలో కలుపుకుని నాటిన తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల మడిలో కొద్దిగా తక్కువ నీళ్లుండేలాగా, అంటే ఎక్కువ నీళ్లు ఉండకూడదు, కొద్దిగా పలచగా నీళ్లుండేలాగా చూసుకుని దీంట్లో చల్లుకుని కట్టగట్టి, అంటే లోపల నీళ్లు బయటకు వెళ్ళకూడదు, బయట నీళ్లు లోపలికి రాకుండా ఒక 2 రోజులు కనుక మనం ఇలా చూసుకున్నామంటే కలుపు మొక్కలు మొలకెత్తక ముందే చనిపోతాయి. ఒకవేళ ఈ పద్ధతి కనుక పాటించలేనప్పుడు, లేదా పాటించిన తర్వాత కూడా మళ్ళీ నాటుకున్న తర్వాత ఒక 20-25 రోజుల వరకు మళ్ళీ పలుచగా కలుపు కనుక మనం గమనిస్తే కనుక మళ్ళీ పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు మనం పిచికారీ చేసుకోవచ్చండి. అవేంటి అంటే ముఖ్యంగా ట్రయాఫోమోన్ ప్లస్ ఇథాక్సీ సల్ఫిరాన్, అంటే ఈ 2 కలుపు మందుల మిశ్రమము కౌన్సిల్ యాక్టివన్ ఎక్కువగా దొరుకుతూ ఉంటది అనమాట. ఇదైతే ఎకరానికి 90 గ్రాములు, లేదా పెనాక్సిలం తో పాటు సహాలఫాబ్యూటైల్ అనే కలుపు మందు, ఇది ఎకరానికి 800 మిల్లీలీటర్లు, లేదా మెట్సల్ఫిరాన్ తో పాటు క్లోరమ్యూరామిథైల్ అనే కలుపు మందు, ఇది ఎకరానికి 8 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. సాధారణంగా చాలా మంది రైతులు ఏంటంటే ఈ కలుపు మందులన్నిటితో పాటు బిస్పైర్బ్యాక్ సోడియం అనేది ఎకరానికి 100 మిల్లీలీటర్ చొప్పున కలుపుతా ఉన్నారు, కానీ కలపన అవసరం లేదు. ఇది ఒకటి, బిస్పైర్బ్యాక్ సోడియం కూడా మనము తక్కువ కలుపు ఉంటే కనుక వాడుకోవచ్చండి, లేదా బిస్పైర్బ్యాక్ సోడియం తో పాటు ఆల్మిక్స్ కాంబినేషన్ కూడా మనకి ఈ మధ్యకాలంలో దొరుకుతా ఉంది. అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితులు, అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో తుంగ ఎక్కువగా ఉంటుందండి, ఈ తుంగ ఎక్కువగా ఉంటే గనక బెంటజోన్ అనే కలుపు మందును ఎకరానికి 800 మిల్లీలీటర్ల చొప్పున తుంగ నివారణకు మాత్రం వాడుకోవచ్చు. లేదా కొన్ని ప్రాంతాల్లో గడ్డి జాతి కలుపు మాత్రమే ఎక్కువగా ఉంటుంది. ఈ గడ్డి జాతి ఎక్కువగా అంటే ఓదా ఒడిపిల్లి ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు, నక్కనారా ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఫెనాక్సాప్రాపిథైల్ అనేది 6.7% ద్రావణము, ఎక్కువగా రైస్ స్టార్ గానీ ప్యాడీ స్టార్ గానీ ఈ రూపంలో దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 300 నుంచి 400 మిల్లీలీటర్ చొప్పున కనుక వాడుకుంటే కనుక గడ్డి జాతి కలుపు మాత్రమే నివారణ అవుతుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో గడ్డి కాకుండా అలాగే తుంగ కాకుండా వెడల్పాకు కలుపు మొక్కలు మాత్రమే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ వెడల్పాకు కలుపు మొక్కలు మాత్రమే గనక ఎక్కువగా ఉంటే గనక 2,4-D ఇథైల్ ఎస్టర్ అనే కలుపు మందుని ఎకరానికి 1 లీటర్ చొప్పున గనక కలుపు పిచికారీ చేసుకుంటే వెడల్పాకు కలుపు మొక్కలు మాత్రం నాశనం అవుతాయి. అయితే ఈ 2,4-D కి సంబంధించిన కలుపు మందులు వాడేటప్పుడు మనం తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే చుట్టుపక్కల పత్తి గాని లేకపోతే అపరాలు గాని నూనె గింజలు గాని, అంటే వెడల్పాకు పంటలు లేని ప్రాంతం లో ఎక్కువగా వరి చుట్టూత వరి మాత్రమే ఉండే ప్రాంతంలో మాత్రమే ఈ 2,4-D కి సంబంధించిన కలుపు మందులు పిచికారీ చేసుకోవాలి.
0: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భీమరెడ్డి పద్మజ గారు మన ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి వయ్యారి భామ కలుపు మొక్కలపై అనేక సూచనలు సలహాలు అందించినందుకు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: अरे अरे अरे क्या कर रहा है? इधर इधर इधर हम बोल रहा है तेरे बीजू का. पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: बैठ बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त। और लो पहली वाली बात कहा,
3: परम तो सब नहीं डाले,
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप पे बात सफेद नहीं किए हैं।
3: ठीक है भाई, मैं भी आज से जल्दी खेती शुरू करूँगा।
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
5: मेरे तवरकू వయ్యారి భామ కలుపు మొక్కలపై అవగాహన గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భీమిరెడ్డి పద్మజ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం అంటారు. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిరి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్దిదారిణి భవానీ. ఈ కార్యక్రమ నిర్వహణ

0: శ్రీమతి బిఎం పద్మిని.
1: ఆకాశవాణి యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ఉంటారు. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిరి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్దిదారిని భవాని. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: యువశక్తి నవభారత నిర్మాణ సారథులు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకం. నేడు భారతీయ యువత ఉద్యోగాన్వేషణ స్థాయి నుంచి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదిగింది. డిజిటల్ విప్లవాన్ని, విస్తరిస్తున్న విద్యావకాశాలను అందిపుచ్చుకుంటూ మన యువత ప్రపంచ వేదికలపై భారతదేశ కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తోంది. భారతీయ యువత మేధస్సుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మన యువశక్తి సాధిస్తున్న విజయాలే అద్భుతమైన నిదర్శనం. గతం మన పునాది, వర్తమానం ముడి పదార్థం, భవిష్యత్తు మన లక్ష్యం. భూత వర్తమాన భవిష్యత్తులకు సముచిత స్థానం కలిగించి సంపూర్ణమైన వికాసాన్ని కలిగించే విధంగా విద్యా విధానాన్ని రూపొందించి దాంతోపాటు యువత నైపుణ్యాలను మెరుగుపరిచి మన దేశాభివృద్ధికి వారి శ్రమ మేధస్సు దోహదపడేలా నేడు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వినూత్న పథకాలు, కార్యక్రమాలతో పటిష్టమైన కార్యాచరణ అమలు చేస్తున్నాయి. నేటి ఆధునిక యుగంలో విద్య, సాంకేతిక పరిజ్ఞానం దేశ వికాసానికి ప్రధాన సాధనాలు. నవతరం కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ల వైపు అడుగులు వేస్తున్నారు. డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకుంటూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నారు. యువతలోని ఉత్సాహాన్ని, మేధస్సును సరైన మార్గంలో మళ్లిస్తే భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. అందుకే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దేశ నిర్మాణంలో వారిని మరింత భాగస్వాములను చేయడానికి, వారి నైపుణ్యాలను పదును పెట్టడానికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించాయి. పీఎం గతిశక్తి, మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగాన్ని పెంచి యువతకు కోట్లాది ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మై భారత్ డిజిటల్ పోర్టల్ ద్వారా యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. మై భారత్ డిజిటల్ వేదిక గురించి, దీని కార్యాచరణ గురించి మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ టి గోపి గారు ఆకాశవాణితో మాట్లాడారు. ఆ వివరాలు విందామా.
3: అందరికీ నమస్కారం. నా పేరు తిరి గోపి, కాకినాడ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాలకు అనుగుణంగా మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మై భారత్, మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. 15 నుండి 29 వయసు మధ్యలో ఉన్న యువత అందరి కోసం మై భారత్ వివిధ రకాలైన అవకాశాలని కల్పించడం జరుగుతుంది. ప్రపంచంలోని అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం. ఇటువంటి దేశంలో ఉన్న యువతనందరినీ దేశ నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా భారతదేశంలో ఉన్న యువతందరికీ వ్యక్తిత్వ వికాసం, పర్సనల్ డెవలప్మెంట్, నాయకత్వ లక్ష్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని, వాలంటరీ ఆపర్చునిటీస్, స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని, ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, అనుభవం ద్వారా నేర్చుకునే అవకాశాన్ని, సామాజిక సేవ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పెంచుకునే అవకాశాన్ని మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, భారత ప్రభుత్వం భారతదేశంలోని యువతందరికీ ఇటువంటి అవకాశాలన్నీ కల్పిస్తూ దేశ అభివృద్ధి, దేశ నిర్మాణంలో యువతందరినీ భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా యువతకి పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలని ఎన్నో చేపట్టడం జరుగుతుంది. వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్, 3 మంత్స్ వ్యవధిలో కుట్టు మిషన్ ట్రైనింగ్, కంప్యూటర్స్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్, ఇటువంటి అవకాశాలని మై భారత్ యువతందరికీ కల్పిస్తుంది. జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో వారి సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాయకత్వ లక్షణాలని అభివృద్ధి

0: చేసుకునే పర్సనల్ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకునే భాగంగా బూట్ క్యాంప్స్, ఇంటర్ డిస్టిక్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, కాశ్మీర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని మహాభారత డిపార్ట్మెంట్ యువత అందరికీ కల్పించడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ELP అనుభవం ద్వారా నేర్చుకునే కార్యక్రమం కాలేజీలో ఉన్న వివిధ రకాల యువత అందరికీ వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో, MNC కంపెనీలలో, కార్పొరేట్ కంపెనీలలో, NGOల్లో, గ్రౌండ్ లెవెల్ లో ప్రాక్టికల్ గా కంపెనీల్లో గాని ప్రభుత్వ వ్యవస్థలో గాని ఏం జరుగుతుందో ఆ కార్యక్రమాల్లో ఆ పనుల్లో డైరెక్ట్ గా యువతందరినీ పాల్గొనే విధంగా మహాభారత్ డిపార్ట్మెంట్ యువతందరికీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా వాలంటీర్ ఆపర్చునిటీస్ స్వచ్ఛంద కార్యక్రమాల్లో యువతందరినీ పాలు పెంచుకునే విధంగా ఉదాహరణకి క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ లో స్వచ్ఛంద కార్యక్రమాల్లో మత్తు పదార్థాలపై అవగాహన తెచ్చే విధంగా నశాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాల్లో రోడ్డు భద్రతపై రోడ్డు సేఫ్టీ ప్రోగ్రామ్స్ లో పాల్గొనే అవకాశాలని, రక్తదాన శిబిరాల్లో పాల్గొనే అవకాశాన్ని మరియు మహాభారత్ మేరాయువ భారత్ డిపార్ట్మెంట్ నిర్వహించే వివిధ రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు, అదేవిధంగా ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ పుట్టినరోజుల్లో మరియు ప్రాముఖ్యమైన దినాలలో పాల్గొనే అవకాశాలని మహాభారత్ డిపార్ట్మెంట్ యువతందరికీ కల్పిస్తుంది. 2023 అక్టోబర్ 31 ని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు యువతందరి కోసం మహాభారత్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో యువతందరూ రిజిస్టర్ అయిన తర్వాత వివిధ రకాల అవకాశాలని డిజిటల్ ప్లాట్ఫామ్ లో కల్పించడం జరుగుతుంది. ఎప్పుడూ నిరంతరం వివిధ రకాల క్విజ్ కాంపిటీషన్స్, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిరంతరం డిజిటల్ ప్లాట్ఫామ్ లో నడుస్తూ ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క యువత పాల్గొనడం వల్ల డిజిటల్ గా సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ పోటీల్లో విజేతలను ఇంటర్ డిస్టిక్, ఇంటర్ స్టేట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ భారత మండపంలో, అదేవిధంగా పార్లమెంట్ లో ఉన్న లోక్సభ రాజ్యసభలను సందర్శించే అవకాశాన్ని మహాభారత డిపార్ట్మెంట్ కల్పిస్తుంది. మహాభారత్ లో యువత రిజిస్టర్ అవడం వల్ల వాళ్ళకి CV క్రియేట్ అవుతుంది. మహాభారత్ నిరంతరం కండక్ట్ చేసే వివిధ కార్యక్రమాల్లో ఉదాహరణకు ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, మహాత్మా గాంధీ పుట్టినరోజు, అంబేద్కర్ జయంతి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ధ్యాన్ చంద్ బర్త్డే, నేషనల్ స్పోర్ట్స్ డే, నశాముక్ యువ ఫర్ వికసిత్ భారత్, స్వచ్ఛ పక్వాడా, క్యాచ్ ది రెయిన్, ఇంటర్ డిస్టిక్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, బూట్ క్యాంప్స్, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ కార్యక్రమాలు, టీమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్, బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ లాంటి కార్యక్రమాల్లో పాలు పెంచుకునే అవకాశం మహాభారత్ యువతందరికీ కల్పిస్తుంది. గ్రామాల్లో ఉన్న గ్రామీణ యువతకి బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్ పాలు పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ అనగా ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాల్లో గ్రూప్ ఈవెంట్, వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో లాంటి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇండివిజువల్ గేమ్స్, రన్నింగ్, సైక్లింగ్ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని గ్రామీణ యువతందరికీ కల్పించడం జరుగుతుంది. ఇందులో విన్నర్స్ ని మళ్లీ డిస్టిక్ లెవెల్ లో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని మహాభారత్ మేరాయువ భారత్ కల్పించడం జరుగుతుంది. యువతలో క్రీడల వైపు ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో మేరాయువ భారత్ ఇటువంటి కార్యక్రమాలన్నీ కల్పించడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యువత ఆండ్రాయిడ్ ఆర్ iOS లో ఉన్న మహాభారత్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని, రిజిస్టర్ చేసుకుని ఇందులో ఉన్న అవకాశాలని ఉపయోగించుకుంటారని కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
1: నవభారత ప్రగతికి ఇంధనం యువత. వారికున్న ప్రతిభకు నైపుణ్యం తోడైతే అది విజయంగా మారుతుంది. అందుకే వారిలో నైపుణ్యాభివృద్ది పెంపొందించే ఆవశ్యకతను గుర్తించి భారత ప్రభుత్వం స్కిల్ ఇండియా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన వంటి పథకాల ద్వారా నైపుణ్య శిక్షణ, స్వయం వంటి ఉచిత డిజిటల్ విద్యా పోర్టల్స్ ద్వారా ఇంజనీరింగ్, సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్ కోర్సుల్లో ఉచిత మరియు నాణ్యమైన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వారిని అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలకు అర్హులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డేటా అనలిటిక్స్ వంటి అనేక రంగాల్లో యువతకు శిక్షణ ఇస్తూ వారిని సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నారు. వీటి ఆసరాతో నేడు ఎంతో మంది సరికొత్త ఆలోచనలతో

0: స్టార్టప్ను ప్రారంభిస్తూ స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత, మహిళలు తమ నైపుణ్యాలకు పదును పెట్టి అద్భుతమైన అవకాశాలు అందుకుంటున్నారు. విశాఖపట్నంలోని భీమిలి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల స్కిల్ హబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్న భవానీ గారి మాటలు ఇప్పుడు విందామా.
1: నా పేరు భవానీ. ఏపీఎస్ఎస్బీసీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఢిల్లీలో ఉచితంగా అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్ కోర్సులో శిక్షణ పొందాను. ఈ శిక్షణ ద్వారా మంచి నైపుణ్యాలు నేర్చుకుని ప్రస్తుతం నెలకు 10,000 కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నాను. నా ట్రైనర్ ఎంతో చక్కగా ఓపికగా మాకు శిక్షణ ఇచ్చారు. ఇలాంటి శిక్షణ ఇంకా చాలా మందికి ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఈ ఉచిత శిక్షణ నా జీవితంలో మంచి మార్పును తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డీసీ వారికి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
0: భారతదేశం 2047 నాటికి వికసిత భారత్ గా ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలవడాలనే స్వప్నం సాకారం కావాలంటే యువశక్తి

0: నూతన కార్యక్రమాలు నేడు నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడి నుంచి అంతరిక్షంలోకి రాకెట్లను పంపే శాస్త్రవేత్త వరకు, ఐటీ రంగంలో అద్భుతాలు సృష్టించే టెక్కిల దగ్గర నుంచి గ్రామీణ భారతంలో వ్యవసాయాన్ని ఆధునీకరించే యువ రైతుల వరకు ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో భాగస్వాములే. యువతకు అపరిమితమైన శక్తి, సరికొత్త ఆలోచనలు ఉంటాయి. పాతతరం నిర్మించిన పునాదులపై ఆధునిక సాంకేతికతను జోడించి దేశాన్ని ముందుకు నడిపించే సత్తా వారి సొంతం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై. శ్రమించడం వల్లే పనులు పూర్తవుతాయి కాని కేవలం కోరుకోవడం వల్ల కావు అనే విషయాన్ని గుర్తించి యువత వారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ అవకాశాలను అందిపుచ్చుకుని స్వావలంబన దిశగా అడుగులు వేస్తే దేశం ఆత్మనిర్భర్ భారతంగా ఆవిష్కృతమవుతుంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: మీరింతవరకు యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిరి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్దిదారిణి భవాని, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: Some more way. Sweet.

0: వచ్చే ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

0: ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
2: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
1: 9989679076.
2: మరొక నంబర్ 7989701558.
3: కార్యక్రమంలో మొదటి ఉత్తరం చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రామటాకీస్ ఏరియా నుండి జమ్మికుంట మురిగమ్మ, దుర్గాప్రసాద్, గౌతమి మరియు వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీరు కోరుతున్నారు

ఏటగాడు ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన పాట. ఈ పాటకు సాహిత్యం అందించారు వేటూరి సుందరరామతి, సంగీతం చక్రవర్తి. మరి వీరి కోసం ఈ పాట

కార్యక్రమంలో తర్వాత కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాఫెల్, భానురాజ్, రాజ్విక, మీనక్ కుమారి, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, రాధాపాసి, భవ్వపాసి, రోహిత్, రోషిణి, ఉమా, విజయ, పార్వతీబాయి, చోటా, పూరన్ పాసి, ఎండి షాకిర్, సాహిజాది, మాలాబాయి, కోడి, సందరాజ్, ప్రవీణ్, రామ్మోహన్ రావు వీరంతా యమగోళ ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసీసీలో పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఈ పాటకు సంగీతాన్ని అందించారు చక్రవర్తి. మరి వీరి కోసం ఈ పాట

సౌందర్య రాశి ఏది నీ నయన మనోహర నసగసలాద్యం ఏది నీ త్రిభువన మోహన రూప విలాసం.

నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరు కోరుతున్న పాట మరపురాని మనిషి. ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించారు. సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారెమైన శ్రీనివాసరావు, పద్మ, జక్కుల నరేష్,

0: శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్ పై మీరు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా రాష్ట్ర ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో

0: లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఆర్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
2: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9989679

0: 76.
1: మరొక నెంబర్
2: 7 9 8 9 7 0 11 5 8. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. మీరు కోరుతున్న పాట ప్రేమ కానుక. ఈ చిత్రం కోసం పిసుశీల పాడారు. సాహిత్యం దశరథ, సంగీతం టి. జలపతిరావు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.

1 మెగాహెర్ట్స్ పై మీరు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కెన్యన్ లహరి వింటున్నారు. కెన్యన్ లహరిలో పాటలు వినాలనుకున్న వాళ్ళు పోస్ట్ కార్డు తీసుకుని మీకు నచ్చిన చిత్రంలోని పాటను వ్రాసి ఇప్పుడు నేను చెప్పబోయే చిరునామాకు పంపండి. మా చిరునామా కెన్యన్ లహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 507118. చిరునామా మరొకసారి కెన్యన్ లహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 507118. ఇది పిన్ కోడ్ నెంబర్. ఈ చిరునామాకు పంపండి. మీకు నచ్చిన పాటను కెన్యన్ లహరిలో విని ఆనందించండి. మీ బంధుమిత్రులకు కూడా తెలియజేయండి. కార్యక్రమంలో ఇప్పుడు గోరంటాకు ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం గరిపేట గ్రామం నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, కవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా ఇదే పాటను కోరుతున్న మరికొంతమంది శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ. ఈ పాటకు సాహిత్యం అందించారు వేటూరి సుందరరామతి, సంగీతం కెవి మహాదేవన్. మరి వీరిద్దరి కోసం ఈ పాటలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విత, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా బంగారు బొమ్మలు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిలో పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఈ పాటకు సంగీతాన్ని అందించారు కెవి మహాదేవన్.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై మీరు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కేంద్రలహరి వింటున్నారు. స్పష్టమైన ప్రసారాల కోసం ట్యూన్ చేయండి 100.1 మెగాహెర్ట్స్. కార్యక్రమంలో ఈ భాగాన్ని మీకు అందిస్తున్న మీ రేడియోనిస్తాం తులసి రామరాజు మహర్షి భట్టు. కార్యక్రమంలో ఇప్పుడు వరంగల్ జిల్లా కరీంబాద్ బొమ్మలగూడి దగ్గర నుండి గోనా రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ మీరు కోరుతున్న పాట భైరవ ద్వీపం. ఈ చిత్రం కోసం ఎస్ జానకి బృందం పాడారు. వేటూరి సాహిత్యానికి మాధవ పెద్ది సురేష్ సంగీతాన్ని సమకూర్చారు. మరి వీరి కోసం ఈ పాట

0: వరకు శ్రోతలు తెలంగాణ ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెరలహరి విన్నారు. కిన్నెరలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?

0: మీ స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701585.
2: ఇప్పుడు నిలయంలో సమయం 8:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య హిందీ వార్తలు, 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం 10:00 హైదరాబాద్ కేంద్రం నుండి హరికథ ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. పాండవుల రాజసూయ యాగం శ్రీమతి మొగిలిచెర్ల నాగమణి భాగవతారిణి గారిచే హరికథాగానం

కృష్ణార్జునులతో ఖాండవదహనం నుండి రక్షింపబడిన దానవ శిల్పి మయబ్రహ్మ శ్రీకృష్ణుని కోరికపై ఒక అపూర్వమైన సభను నిర్మించి పాండవులకు సమర్పించాడు. ఒక శుభ ముహూర్తాన పాండవులందులో ప్రవేశించారు. దిక్పాలకుల సభ కంటే మయ నిర్మితమైన సభ మహిమాన్వితమైనదని నారద మహర్షి ప్రశంసించాడు. ఆ సందర్భంలో నారద మహర్షి ధర్మరాజుకు ఇలా చెబుతున్నాడు, కుబేరుని సభావ వర్ణనము, అలాగే బ్రహ్మదేవుని యొక్క సభావర్ణనము, వరుణదేవుని సభావర్ణనము, ఇలా దిక్పాలుల సభా వర్ణనాలు తెలియచేస్తూ ఇక్కడ దేవేంద్రుని యొక్క సభను గురించి ఇలా చెబుతున్నాడు. వినుము శుభేంద్ర

దేవేంద్రం యొక్క సభలో ఉన్నటువంటి వారిని గురించి చెబుతూ హరిశ్చంద్రాది చక్రవర్తులంతా కూడా ఆ దేవ సభలో ఉన్నారు ధర్మరాజా. ఇక ఈ మధ్యనే యమలోకానికి వెళ్ళాను, అక్కడ యమలోకంలో ఉన్నటువంటి వారి గురించి చెప్తున్నాడు. నిగమోక్త నిధులు మానిన వారు పరదూషకులు తము తాము ఎన్నుకనిడువారు పరులయున్నది కేవపడువారు. వంద సంకరులు చేసిన

యమ సభలో నీ తండ్రి పాండురాజు ఉన్నాడయ్యా అనగానే ధర్మరాజు ఒక్కసారి ఎంతో ఆవేదనతో, నారదమునీంద్ర, నా తండ్రి యమలోకంలో ఉన్నాడా? ఆయన స్వర్గానికి చేరాలంటే ఏం చేయాలి? రాజసూయ మహాయాగం చేస్తే పాండురాజు స్వర్గానికి చేరుకుంటాడని నారద మహర్షి చెప్పగా అది విని ధర్మరాజు ఆయనకు నమస్కరించాడు. అక్కడి నుండి నారద మహర్షి ప్రయాణమైనాడు. ధర్మరాజు ద్వారకా నగరానికి దూతను పంపి శ్రీకృష్ణ పరమాత్మను పిలిపించి విషయమంతా వివరించగా శ్రీకృష్ణుడు ధర్మజునితో ఇలా అంటూ

యుధిష్ఠిర, అన్ని సుగుణాల చేత గొప్పగా ప్రకాశించే పరాక్రమంతో శత్రు సంహారం చేయగల శౌర్యవంతులైన నీ తమ్ముళ్లతో రాజసూయయాగం చేయడానికి నీవే సమర్థుడివి. ధర్మరాజా, పూర్వం భగీరథుడు ప్రజారక్షణ చేత, యువరాష్ట్రుడు విజయ సాధన చేత, భరతుడు భయంకర భుజబలం చేత, కాప్తవీరుడు తపోబలం చేత, మరుత్తుడు బుద్ధిబలం చేత సమస్త సామ్రాజ్యాన్ని పొందారు. ఇప్పుడు ఈ సుగుణాలన్నీ నీలో ఉన్నాయి. అందువలన భీమార్జునులను నా వెంట పంపు. మగధ దేశాధిపతి జరాసంధుణ్ణి ఒక్కడిని గనక జయిస్తే మిగతా రాజులంతా మన వశులవుతారు. నువ్వు సార్వభౌముడవై రాజసూయయాగం చేయవచ్చు అనగానే ధర్మరాజు ఆలోచిస్తుండగా భీమసేనుడిలా అన్నాడు. అన్నయ్యా, శౌరి కటాక్షము నరుని సాయము కలిమి, శౌరి కటాక్షము నరుని సాయము కలిమి, బృహద్రథాత్మకం భూరి బలాక్షు యజ్ఞ పశువు బలనే పొలియు తన అన్నా రచింపు సవనమ కుడవదువు కన్న తండ్రికి కోరిని మీరు సద్

దయ, అర్జునుని సహాయం నాకు ఉంటే నీ అనుగ్రహంతో లోకద్రోహి మహాసాహసుడైన జరాసంధుణ్ణి భీకర సంగ్రామంలో సంహరిస్తాను. అనగా జరాసంధుని పుట్టు పూర్వత్రాలు శ్రీకృష్ణుడిచే విన్న ధర్మరాజు, ఓ ధరణీధర సర్వసుగుణాకర కరుణ నిరత సర్వకార్మిక దురంధర హరివిక్రమ, నీవు మావాడివై ఉండగా మాకు పొందలేనివి ఏమైనా ఉంటాయా అని నీకు కావ్యసిద్ధి అవుతుంది వెళ్లి రండనగా ప్రయాణమైనారు గోరథం, వృషభం, వైహారం, ఋషిగిరి, చైత్యకాద్రి అనే పేర్లున్న ఐదు పెద్ద పర్వతాలు గిరిబ్రజమనే ఈ పట్టణానికి వీరభటుల్లా ఉండి రక్షణ కల్పిస్తున్నాయి. చైత్యకాచలం మీద ఉన్న మూడు భేరీలను పగలమోడి ద్వారానికి ద్వారమున అద్వారమున గిరిబ్రజపురాన్ని ప్రవేశించి బలవంతంగా గంధ పుష్పాక్షతలు ధరించి కేసరిత్రయము గోవాసము సొచ్చు మాదిరి జరాసంధు మందిరము ప్రవేశించారు కృష్ణ భీమార్జునులు. అర్ధరాత్రైన అభ్యాగత బ్రాహ్మణ స్నాతక వ్రతులను ఆహ్వానించి అమిత భక్తితో అర్చనలు చేసే ఆ జరాసంధు స్నాతక వ్రతుల్లో అప్పుడు వచ్చిన ఆ శ్రీకృష్ణ భీమార్జునులకు ఎదురు వెళ్లాడు. వాళ్లకు ప్రీతిగా మధుతర్కములు ఇవ్వబోగా అవి తీసుకోవడానికి ఇష్టపడని వారిని చూచి

అవనీదేవ పదాంబుజాత నిరతధ్యానైక చిత్తుండా భైరవ పూజా పరతంత్రుడన్ నిఖిల ధర్మాధర్మ విజ్ఞాత నేనవమాన అవమానమును ఘటింపనేరిది అసూయాగ్రస్తుడంగా నన్నవలోకింపకుడన్యభావింపనయ్యా నీ ఉదంతముల. అంతేగాదు, నేనిచ్చిన మధుపర్కాన్ని మీరెందుకు స్వీకరించడం లేదు? మీరు కేవలం స్నాతక వేషధారుల్లా ఉన్నారు. మీ వేషంలో బ్రాహ్మణత్వం కనిపిస్తుంది. బలమైన మీ బాహువుల్లో, విశాలమైన వక్షస్థలాల్లో క్షత్రియత్వం ప్రకాశిస్తుంది అని పలికిన

ప్రబోధనతో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, మేము క్షత్రియ జాతి స్థాపకులం, ద్వారం నుండి మిత్రగృహాన్ని, ద్వారం తప్పించి శత్రుగృహాన్ని ప్రవేశించడం భుజబల సంపన్నులకు ఉచితమైన పనే. గంధపుష్పాల్లో లక్ష్మి ఉండుట చేత మేము వాటిని బలాత్కారంగా గ్రహించాం. మీతో మాకు వేరే పని ఉంది, అందువల్ల మీరిచ్చే అర్ఘ్యాన్ని అంగీకరించడం లేదు అని శ్రీకృష్ణుడు అనగానే జరాసంధుడు ఆశ్చర్యంగా, మీరు నాకు నేను మీకు ఎన్నడూ తెలియదు, అపకారమూ చేయలేదు, మీకు నేనేన శత్రువునైనాను, నేనే తప్పు చేయని వాణ్ణి అనగా శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, ఓ జరాసంధ వరగిరి కఠిన కారాగార కాసారగత సమస్తాని కరవాల కరము చేగా వింతు ఛేదమాత హుంకార గజ్జారుల కృష్ణ భీమార్జున కేసరి తృతీయము యమ తనూజాతంత గర్జనంది రజిత దండ విక్రమ క్రమ మెలర్ప అఖిల శస్త్రాస్త్ర

నేనెవరో అర్థమైందా? వాయు సుతుండితడు, నగవైరి సుతుండితడు, ఏను కృష్ణుడం. ఈ భూమి మీద ఉత్తమ క్షత్రియులు నీవలే క్రూరులై రాజులను చెరబట్టి బలిస్తూ ఇంతకు ముందెన్నడైనా శివుణ్ణి పూజించాడా? కళ్యాణ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి పరమేశ్వరుడు బలి కోరుతాడా? నీవు మా చేతిలో మరణించకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు చెయ్యి. వెంటనే చెరలో ఉన్న రాజుల్ని విడిచిపెట్టు అని నవి జరాసంధుడు సకాశముత్పాటన కుపిత కుంజర వైర్యం బోలినలికి పటుపుటిల భూపుటి ఘటిత నితలు లగుచు పురుషోత్తమునకిట్లనే.

తలకి ఎందుకు ఆనాడు త్రాగబోతనకు తెలియకుండా దొంగ సన్యాసి కట్లు చెలియలను సంగి పెళ్లి చేసి ప్రియమారాగలుపుకుంటుంది చుట్టరికము కృష్ణ అని పలుకుచు జరాసంధుడు భీమసేనునితో మల్ల యుద్ధము చేయని శయించి నిజనందనుడైన సహదేవు రాజ్యాభిషిక్తంగా వించి యుద్ధావనిని ప్రతిఘటించాడు. ఇరువురు కూడా భీమ జరాసంధులు ఇరువురు మల్ల యుద్ధం చేస్తున్నారు. సమసత్వాతిశయోరాసంధు మహోజ్జపరాక్రమేగి అన్యోన్య దుర్దమ దొద్దండ పతి ప్రహార జనిత బ్రహ్మాండ భాండము నింగ

దళులై విజృంభించిన భీమ జరాసంధులు తెన్నుదికిన పరాక్రమంతో పరస్పరం అణకు పక్షంగానే తమ బాహుదండాల తీవ్ర దెబ్బల ధ్వని బ్రహ్మాండ భాండమంతా నిండగా ప్రజలంతా అది ప్రళయకాల యముని వల్ల ఏర్పడిన అల్లకల్లోలమాని అనుకునేటట్లుగా మితిమీరిన కోపంతో వ్యాయామ కర్కస దేహులై ఒకరినొకరు అవలీలగా ఎదుర్కొన్నారు. కార్తీక శుద్ధ పాజ్యమి నాడు మొదలైనటువంటి ఆ వృకోదర జరాసంధులిరువురూ కూడా వాసవ వృత్రాసురుల వలె అన్యోన్య దొద్దండ ప్రహార సంజరిత ద్వారంబు బ్రహ్మాండ భాండం దిల్ల నిండ పద పరాగంబు భూమి ఆకాశంబులు గట్టిగున ఆహోహర్షంబుల పరస్పరాకర్షణ సంకర్షణాపకర్షణముల పెనగి పరిమాయిత కఠిన తర భుజాదండ దారుణాఘాతములు అతి భయానకములైతో మహాయుద్ధము చేయుతో చతుర్దశి నాటిదే జరాసంధుడు అతి క్షీణ బలుండగుట ఉపలక్షించి యథోచ్ఛజ ప్రేరణంబున శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రేరణతో అప్పావని మాఘదు బట్టి ఎత్తి నాసికాకన్న రంధ్రము రక్తధారలుక నూరు సార్లు వీచి వీచి విసిరి పారేవేశాడు. అటువంటి ఆ జరాసంధుని వధించి తక్కలేవరమును గృహద్వార తోరణ సమీపమున వేసే అంత వాసుదేవు మగధ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అభయమిచ్చి వెంటనే అక్కడ ఉన్నటువంటి చెరలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా విడిపించాడు. తరువాత జరాసంధుడు దివ్య రథములో దైవతేయ సారథ్యములో వాయువేగంతో కృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థపురం చేరగా అంత ధర్మజుడు శ్రీకృష్ణునికి నమస్కరించాడు. నలుగురు తమ్ములను నాలుగు దిక్కులకు పంపగా వారు అందరినీ జయించి అపరిమిత రత్నాభరణ ద్రవ్యములంది భాండాగారము సమృద్ధిముగా చేశారు. కృష్ణుని నియోగమున నానా దేశాధిపుల మెల్ల బంధువులు ఆహ్వానించిన ధౌమ్యుండు హోతగా యాజ్ఞవల్క్యుండు అధ్వర్యుండుగా వ్యాసుడు బ్రహ్మగా సుశాముడు ఉద్గాతగా నారదాది బ్రహ్మర్షులు సదస్సులుగా భీష్మాది రాజర్షులు సహాయులుగా జగన్నాథ రక్షితముగా రాజసూయాగమున ధర్మరాజు యజ్ఞ దీక్షితుడై ఉండగా అక్కడకు వచ్చినటువంటి అనేక మంది రాజులకు విడిది ఏ లోటు లేకుండా వారికి అన్ని సౌకర్యములు ఏర్పాటు చేశారు.

వేద మంత్రాలతో మారుమోగుతూ రాజసూయ మహాయాగం అద్భుతంగా జరుగుతూ ఉండగా ఎంతో శాంత స్వభావం కలవాడు శంతను కుమారుడు భీష్ముడు రాజసూయ యాగమును చూచి సంతృప్తి పొంది ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, ప్రథమ తాంబూలము శ్రీకృష్ణునికిచ్చి పూజింపుమన భీష్ముని మాటలతో వెంటనే ధర్మరాజు సహదేవుడు తెచ్చిన అర్ఘ్యాన్ని పూజార్హుడైన శ్రీకృష్ణునికి శాస్త్రోక్త పద్ధతి ప్రకారం సమర్పించాడు. దాన్ని చూచి సహించలేక శిశుపాలుడు శ్రీకృష్ణుని నిందిస్తూ ధర్మరాజుతో ఇలా

ధర్మరాజా. ఆ ప్రథమ తాంబూలాన్ని శ్రీకృష్ణునికి ఇవ్వడాన్ని చూచినటువంటి శిశుపాలుడు ఆదేశంతో, ఓయే ధర్మరాజా, ఎందరో మహారాజులుండగా విశేషంగా పూజింపదగిన పెద్దలు బ్రాహ్మణులుండగా భీష్ముని చెడు నిర్ణయాన్ని అనుసరించి శ్రీకృష్ణుని పూజించి నీ తెలివి తక్కువతనాన్ని ఇంతమందికి తెలియజేశావు. దాసార్హుడు పూజార్హుడా,

ఆలోచించి పూజించావా? సభలో ఆయన తండ్రి వసుదేవుడున్నాడు కదా, ఋత్వీయుడని ఆలోచించి పూజించావా? గురువుగారిని వినయంతో పూజించావా? సభలో మహామేధావులైన ద్రోణాచార్య కృపాచార్యులే ఉన్నారు కదా, మహారాజు అని పూజించావా? భూమి మీద యాదవులు రాజులా? ఈ విధంగా పూజించదగిన పురుషుల్లో శ్రీకృష్ణుడు ఎవడని పూజించావు? పూజించవలసిన వాళ్ళను పూజించక భీష్ముడు చెప్పిన మాటలు విని శ్రీకృష్ణుని పూజించి మూఢుడు అయిపించుకున్నావు. నీవు అజ్ఞానంతో ఇచ్చిన ఇందుకు నేను తగుదునా అని ఆలోచించకుండా ఇతను ఎలా స్వీకరించాడు? తన వేడికి దారక్రియం, చెవిటికి మధుర గీతయం, చీతులకు అత్యనుపమ స్వరూప దర్శనమును చేయటబోలు కృష్ణుని పూజించుటెనని ధర్మరాజు శిశుపాలుని వద్దకు వెళ్లి ప్రియమైన మాటలతో బుద్ధగిస్తూ ఇలా అన్నాడు. ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకు ఆస్పదమైన వాడు

ఎందుకంటే శ్రీకృష్ణుని పూజాకుడని పితామహుడు చెప్పగా దోషమెలా అవుతుంది? నీ వంటి గుణవంతునికి వాక్పారుష్యము తగున అని అంటుండగా భీష్ముడు శిశుపాలను చూచి, శిశుపాల, అహంకరించి మాట్లాడుతున్నావు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణునికి అర్ఘ్యమివ్వడం తగదంటున్నావు. ఈ సభలో ఉండే రాజులంతా ఆయన దయచేత జరాసంధుని చెర నుండి విడిపింపబడిన వారే, లేదా ఆయన దయచేత యుద్ధంలో ఓడింపబడిన వాళ్లే, లేదా ఆయనను శరణు వేడిన వాళ్లే. అలా కాకుండా ఇతరులెవరు ఉన్నారో చెప్పు. అనగా సహదేవుడు ఆ సమయంలో యజ్ఞ పురుషు, అఖిల దేవాగ్రగణ్యు, ఆదినారాయణు, అనంతు, అప్రమేయు, పతిత పావను నిందింతో అని శిరమునన్న పాదము తమ్మువాడు ఇప్పుడే అని తన పాదం పైకెత్తగానే సహదేవునిపై పుష్పవర్షం కురిసింది. ఆకాశమున బాగు బాగు అని దేవతలంతా పలికారు. ఇది చూచి శిశుపాలుని సేనానాయకుడు సువీధుడు సైన్యాన్ని సిద్ధపరచి యుద్ధ సన్నద్ధుడై నిలువ ధర్మరాజు భయ సంభ్రమాక్రాంత హృదయుడై, తాతగారైనటువంటి గంగా నందరునకు ఇట్లనియే, పితామహ ఊరగుందువే

పరాముడైనటువంటి భీష్ముణ్ణి చూచి తాతగారు, నగధరు గారవించు కథం శిశుపాలుడు తెచ్చిపెట్టిన జగడం, కార్యవాదులము శాంతి వహించుట పాడియవు తలంపక, మనము ఆతిథేయులము వారు అతిథు కలహించుకున్నచో నగుదురు లోకులు ఎక్కువ సవనము సమాప్తము చెందునో కదా అనవి. భీష్ముడు ధర్మరాజుగని మాటల చేత చక్కబడు మానిసిగా

సమాప్తికి.

ఇతను దమఘోషుడు సాత్వతి అనేటటువంటి ఇరువురికి జన్మించినటువంటి వాడు. భీమసేనుడు శిశుపాలునిపై ఆగ్రహంతో పదాదండంతో ఎప్పుడైతేలా వచ్చేస్తున్నాడో భీమసేనుని భావించి భీష్ముడిలా చెబుతున్నాడు, మాటల చేత చక్కబడు మానసిగాడు, ఎవరి చేతిలో అంతకుడో వారి చేతిలోనే ఇతను మరణిస్తాడు. ఆ ధమఘోషుడు సాత్వతి అనేటటువంటి వారి ఇరువురికి జన్మించినవాడు కొత్తగానే నాలుగు చేతులతో మూడు కన్నులతో జన్మించు గాడిద వలె అరుస్తూ పుట్టే. ఆ సమయంలో ఆకాశవాణి పలికింది, ఎవరైతే ఇతనిని ఎత్తుకుంటారో ఆ సమయంలో మిగిలిన రెండు చేతులు మూడవ కన్నుపై ఆ వికృత రూపంపై మామూలు రూపం వస్తుందో అతని చేతిలోనే మరణిస్తాడు అని ఆకాశవాణి తలుకగా తల్లి సాత్వతి ఆనాటి నుంచి ఇంటికి వచ్చిన వారందరికీ కూడా ఈ పిల్లవాడిని ఎత్తుకోమని ఇస్తుంది. ఎవరి చేతుల్లోనూ అతని వికార రూపం పోలేదు. ఒకనాడు బలరామకృష్ణులు వచ్చారు. ముందుగా వారిరువురిని కూడా అర్చించినటువంటి ఆ సాత్వతి బలరామునికి తన కుమారుని అందింపగా మామూలుగానే ఆ వికృత రూపంతోనే ఉన్నాడు. మరలా శ్రీకృష్ణుని చేతికిచ్చింది, వికృత రూపం పోయి మామూలు రూపం వచ్చేసింది. అప్పుడు సాత్వతి ఒకవైపు ఆనందము మరొక వైపు భయము పట్టుకున్నాయి. కృష్ణ, ఆకాశవాణి పలికిన విధంగా ఇతను నీ చేతిలోనే మరణిస్తాడు, అందువలన మూడు తప్పుల వరకు ఇతన్ని క్షమించి వదిలిపెట్టు అని ఆ కృష్ణుని మేనత్తైనటువంటి సాత్వతి ఎప్పుడైతే ఎలా అడిగిందో అలాగే ఎత్తా అని ఆ సాత్వతి వరమిచ్చాడు. అయితే శ్రీకృష్ణుని చేతిలోనే ఇతడు మరణిస్తాడు అని భీష్ముడు అతని కథ తెలియజేస్తుండగా ఆ మాటలు విన్నటువంటి శిశుపాలుడు, ఓహో తాతగారు చెప్పడం, మనవళ్ళు ఆలించి తలలు ఊపడం సరిపోయి బలి పాతబడినటువంటి వల్మీకం లాంటి పర్వతాన్ని ఎత్తినటువంటి ఇతన్ని నగధరుడని గొప్పగా గౌరవిస్తున్నారు. బలహీనుడు, జనహీనుడు, గోహత్య చేసినవాడు, స్త్రీ హత్య చేసినవాడు, పాతకి దొంగ, అలా కృష్ణుణ్ణి అనేక విధాలుగా నిందిస్తూ కూని ఇతనికి అర్ఘ్యమిస్తే, అగ్రతాంబూలనిస్తే తీసుకోవడానికి ఇతనికి మాత్రం సిగ్గుండద్దు. అయినా ఈ భీష్ముడు చెప్పినటువంటి మాటలు విన్నారు. తాను బ్రహ్మచారినని చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు, ఎవరికి తెలియదు ఇతను షండుడు అని భీష్ముణ్ణి కూడా అనేక విధాలుగా ఎప్పుడైతే నిందిస్తూ ఉన్నారో ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ లేచి అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వారందరి వైపు నుంచి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు, అపరా

అని పలుకుచు శిశుపాలుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే అలా అంటున్నారో మహా కఠినంగా, శిశుపాలుడు నీ కూర్మి నీ అలుకై నా కది ఏమిటికి దుర్గుణప్రియ, మొదలం నాకిచ్చిన ఆ కన్యక చేతుని నీకిట్లు కనుక సిద్ధులు లేదే. ధనుజాంతక చక్రమైన సుదర్శన చక్రాన్ని స్మరించి శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలునిపై వదలగా అది ప్రయోగింపగా అయ్యది శిశుపాల శిరంగు నిత్తరించి నిజ ధామం చేరి చైద్యుని దేహము నుండి ఒక తేజం ఒక జ్యోతి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైంది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా హాహాకారాలు చేశారు, భయకంపితులయ్యారు. ధర్మరాజాదులు శ్రీకృష్ణ పరమాత్మను శాంతింపు చేస్తూ తదాహి శ్రీమతే సత్యకామ సుస్థ సంకల్ప సర్వకామ సర్వరస సర్వగంధ సర్వ సంకల్పాది కుదాకుత మాతృమానమేయ భేద భిన్న సకల జగదాధరయ నిష్పచ్చూహ నిరతిశయానందా

దుర్మార్గుడైనటువంటి శిశుపాలు ఆయన దేహంలో నుండి ఒక జ్యోతి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైంది అంటే సనక సనందన సనత్కుమారాదులనేటటువంటి మహామునులు ఒకనాడు వైకుంఠానికి చేరుకోగా అక్కడ ఉన్నటువంటి ద్వారపాలులు జయ విజయులు. వారు మూర్ఖత్వంతో అహంకారంతో ఈ నలుగురిని కూడా స్వామివారి దర్శనం కానివ్వకుండా ద్వారం దగ్గరనే ఆపివేశారు. అవి చూసినటువంటి సనక సనందన సనత్కుమారాదులు ఆ జయ విజయుల యొక్క గర్వాన్ని అణచడానికి

మేమెవరమో తెలియక మమ్మల్ని నెట్టివేస్తారా? కాబట్టి ఈ రోజు నుండి స్వామివారి దగ్గర ఉంటున్నారనేటటువంటి అహంకారంతో మీరు మమ్మల్ని ఇలా చేశారు కాబట్టి మీరు రాక్షసులైపోతారని శపించి వేశారు. అప్పుడు వారి కాళ్ల మీద పడగా జయ విజయులు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి కనక సనందావుల గురించి చెప్పగా, అయ్యా, రాక్షసులై తమ్మని మమ్మల్ని శపించారు, ఈ శాపాన్ని మాకు పోగొట్టండి, ఎవరైతే శపించారో వారే మీకు శాప విమోచనం చేస్తారు అని శ్రీ మహావిష్ణువు తెలియచేయగా, ఇప్పుడు 7 జన్మల వరకు విష్ణువుకు మిత్రులై మీరు వైకుంఠానికి చేరుకుంటారా, లేక 3 జన్మలు విష్ణువుకు శత్రువులై నిరంతరము విష్ణు నామాన్ని స్మరిస్తూ ఈ లోకానికి చేరుకుంటారా అని అంటే, అప్పుడు ఆ జయవిజయులు అన్నారు, 7 జన్మలు స్వామివారి వియోగాన్ని మేము తట్టుకోలే, కాబట్టి శత్రువులైనా సరే ఆ శ్రీహరికి శత్రువులై ఉంటూ 3 జన్మలు ఉండి తర్వాత మేము వైకుంఠానికి చేరుకుంటామని వారు చెప్పగా, ఆ సనక సనత్కుమారాదుల శాపంతోనే జయ విజయులు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులై జన్మించారు. నిరంతరం శ్రీహరి శ్రీహరి శ్రీహరిని శత్రువు నామాన్నే జపిస్తూ వాళ్ళు అనేక దుర్మార్గాలు చేశారు. అప్పుడు వరాహ నరసింహావతారాలు ధరించి ఆ యొక్క శ్రీ మహావిష్ణు వారిద్దరినీ కూడా సంహరించి ఆ జన్మ ఇక విముక్తి కలగజేశారు. తరువాత మరల త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులే జన్మించారు, వారి ఆగడాలకు హద్దు లేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నరుడై రామావతారాన్నెత్తి ఆ రావణ కుంభకర్ణులను సంహరించాడు, ఆ జన్మకు విముక్తి ప్రసాదించాడు. మరల ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తులై జన్మించాడు. శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలనకు ముందే ఒకనాటి యుద్ధంలో దంతభక్తుణ్ణి సంహరించాడు. తరువాత మరల ఇప్పుడు ఈ రాజసూయ సందర్భంలో ఆ శిశుపాలుణ్ణి సంహరించగా 3 జన్మలు తీరిపోయాయి. అందుకే శిశుపాలుని లో నుండి ఒక వెలుగు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైంది. ఆ యొక్క శిశుపాలు వృత్తాంతం ఇది. జయ విజయులు వైకుంఠానికి చేరుకున్నారు.

ధర్మరాజు యొక్క వైభవాన్ని చూచినటువంటి దుర్యోధనుడు హర్మ్యతో సామంతరాజులం పాటించినటువంటి ఆ కానుకలు ఇవన్నీ కూడా చూచి అసూయాగ్రస్తుడైనాడు. అటువంటి సమయంలో వారి తెచ్చినటువంటి ఆ సంపదలన్నీ నేను దానం చేస్తాను అని శ్రీకృష్ణునికి చెప్పగా దుర్యోధను యొక్క మనసులోని ఆ దురాలోచనను గ్రహించినటువంటి పరమాత్మ దానం చేయడానికి కాదు యోధన, వారు తీసుకువచ్చినటువంటి ఆ అపూర్వమైనటువంటి సంపదని ఆ కానుకలను అందుకుని ప్రక్కన పెట్టి అలా దుర్యోధనుడు తన దురాలోచనను అక్కడ తెచ్చుకోలేకపోయాడు. ఆ సంపదలన్నీ కూడా సామంతరాజులు తెచ్చినటువంటి ఆ బహుమానాలన్నీ కూడా అందుకుని ప్రక్కన పెట్టాడు. అయితే అసలు రాజసూయ మహాయాగం శుభంగా పూర్తయిందా, శిశుపాలుని వధ జరిగింది కదా అని చెప్పి ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి ఇప్పుడైతే ఎలా అంటున్నాడు, ఇంకా రావలసిన వాళ్ళు ఉన్నారయ్యా ఇలా రా అని ధర్మరాజుని వంట చేసే చోటుకు తీసుకువెళ్ళాయట. అక్కడ గంజి వారుతున్నటువంటి ఆ ప్రదేశంలో ఒక చిలుక వచ్చి ఆ గంజిని స్వీకరిస్తున్నది. ఇప్పుడు ఏమిటి శ్రీకృష్ణ, దీనికి అర్థం అంటే వ్యాస మహర్షి ప్రాంశుపయోగ నీల తనుభాసుడు ఉజ్వల దండధారి పింగాంశు జటాక్షతాభరణు ఆగమపుంజ పదార్థతత్వ నిశ్శంసయక కృష్ణ మృగచర్మ కృతం కృష్ణ మృగచర్మ కృతాంబర కుచ్చు భారతీయ వంశ వివత్తం సాక్షివతీ వెలిసడం. వ్యాసుడు అంతటి గొప్పవాడు. అటువంటి వ్యాస మహర్షి కుమారుడైనటువంటి శుకయోగి ఆ చులక రూపంతో వచ్చి మీ రాజసూయ యాగం సఫలీకృతమైంది అని చెప్పని సూచించడానికి ఆ గంజిని స్వీకరిస్తున్నాడయ్యా అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా ధర్మరాజన్నాడు, నీ యొక్క కృపా కటాక్షలక్షణాలతో రాజసూయ యాగం నిర్విఘ్నంగా మరి సఫలీకృతమైంది, మరి ఈ ఫలితం నా తండ్రికి చేరిందా అని అడగగా నా తండ్రి యమలోకం నుండి దేవలోకానికి చేరి ఇంద్రసభలో హరిశ్చంద్రరాజు చక్రవర్తులతో కూర్చుని ఉన్నాడా అని చెప్పగా అని అడుగగా ఆ మాటలు విన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ శుకయోగే వచ్చి వైరాగ్యం నిండి ఉన్నటువంటి వాడు వ్యాసుని కన్నా గొప్పవాడు అటువంటి శుకయోగే వచ్చి నీ రాజస్వయాగం సఫలీకృతమైందని సూచిస్తున్నాడయ్యా, నీ తండ్రి స్వర్గానికి చేరాడు అని ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ తెలియచేశాడో

శ్రీకృష్ణ పరమాత్మను అనేక విధాలుగా ప్రార్థించారు. దేవతలను, గురువులను, బ్రాహ్మణ సమూహాలను తృప్తి నందించిన వాడు రాజసూయ మహాయాగం ముగిసిన సందర్భంలో చేసిన అవబృధ స్నానంతో పవిత్రమైన శరీరం కలవాడు, నిర్మలమైన కీర్తికి నిధి వంటి వాడు, లోకాన్ని పవిత్రం చేసేవాడైన ధర్మరాజును చూచి శ్రీకృష్ణాది మిత్రులంతా సంతోషించారు. శ్రీకృష్ణ పరమాత్మకు ఇలా నీరాజనాలు సమర్పించారు.

0: మీరింతవరకు శ్రీమతి మొగిలిచెర్ల నాగమణి భాగవతారిణి గారిచే పాండవుల రాజసూయ యాగం హరికథా కాలక్షేపం విన్నారు. ఈనాటి హరికథా కాలక్షేపం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో గణపతి భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ డాక్టర్ పోలీస్ పెద్ది రాధాకృష్ణమూర్తి. 6:35 రైతు సమాచారంలో ఎర్రపంటల సాగు వివరాలు తెలుసుకుంటారు. 6:40 ప్రసార వివరాలు. 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఆరోగ్య కార్యక్రమాల శీర్షికన దెబ్బతింటున్న లైంగిక ఆరోగ్యం సకాలంలో చికిత్సతోనే ఫలితం కొన్ని వివరాలు. 7:30 సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమం 7వ భాగం. ఈ కార్యక్రమంలో షేక్ సలాం గారి స్వీయ కవితలు వినవచ్చు. 7:45 మిలాద్ ఉన్ నబీ పండుగ ప్రాశస్త్యం గురించి తబరష్ పాసా గారి ప్రసంగం ఉంటుంది. 8:00 సమాచార ప్రభాత్ హిందీ వార్తలు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం శుభాకాంక్షలు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ గారి గాత్ర సంగీతం వినవచ్చు. 12:30 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు. 12:40 కార్మికుల కార్యక్రమంలో మహిళలకు సమానత్వంతోనే అందరికీ ప్రగతి ప్రసంగం. అనంతరం ఎల్ఐ గారి స్వీయ కవితలు వినవచ్చు.

1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి 1:20 చిత్రగీతాలు, 1:50 ఉర్దూల వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార సమాచార్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 మహిళలు మహారాణులు, 3:30 ఏకచిత్రగానం, 4:00 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:30 జానపద గేయాలు. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:20 సంస్కృత వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 ప్రసార వివరాలు, 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో బ్లాక్ రైస్ పండిస్తున్న ఆదర్శ రైతు పరిచయం, ఇంకా అభ్యుదయ పదంలో ఆమని ప్రసంగం. 7:45 హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్, 8:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి, 8:45 సమాచార సంధ్య హిందీ వార్తలు, 9:00 న్యూస్ ఎట్ నైన్ ఆంగ్లం వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రగీతాలు, 10:00 రాగం తానం పల్లవి ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 10:45 ఆపాత మధుర గీతాల కార్యక్రమం మధురి మనంటారు. ఇవి రేపు ప్రసారం చేయబోయే ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రార్థించే పెదవుల కంటే సేవ చేసే చేతులే మిన్న అన్నారు మాతృమూర్తి మదర్ తెరీసా. ఇప్పుడు నిలవ సమయం 11:03. ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తమవుతాయి. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. తిరిగి అందులో కలుసుకున్నాం. అంతవరకు సెలవు. జై హింద్.

ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తమవుతాయి. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. తిరిగి అందులో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.